శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 28వ తేదీ ఈరోజు గురువారం. ఇప్పుడు సమయం 5 గంటల 54 నిమిషాలు దాటి 10 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధ.
1: శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ. ఈ అనంత చరాచర జగత్తున ఏ ప్రతిఫలమును ఆశించని నిర్మలమైన నిరుపమానమైన బంధం ఏదైనా కలదా అంటే అది పేగుబంధం మాత్రమే. నిష్కల్మషమైన నిస్వార్థమైన ప్రేమ కేవలం మాతృప్రేమ మాత్రమే. జనని గర్భమున పిండము పడిన క్షణము నుండి అనేక వికారాలను అనుభవిస్తూ తన కోసం కాక తన బిడ్డ క్షేమం కోసం అనేక మంది దేవుళ్లకు మొక్కుతుంది అమ్మ. భయంకరమైన పురిటినొప్పులను భరించి మరణతుల్యమైన ప్రసూతి నరకాన్ని అనుభవించి తన బిడ్డకు జన్మనిచ్చి తాను పునర్జన్మను పొందుతుంది. అనంతరము తన బిడ్డ ఎదుగుదల కోసము తన రక్తమును పాలుగా మార్చి బిడ్డకు అందిస్తుంది. మన పుట్టుకకు కారణమైన అమ్మ పరబ్రహ్మ. తనకంటూ ఏమీ లేకపోయినా మన కడుపు నింపాలని చూసే అమ్మ లోకస్థితి కారకుడైన విష్ణువే. మనకి లోకాన్ని పరిచయం చేసే అమ్మ తొలిగురువు మాత్రమే కాక జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తి స్వరూపం. మనలో ఉన్న చెడుని దుర్గుణాలను లయంచేసే పరమేశ్వరుడే. మాతా సమం నాస్తి శరీర పోషణం. బిడ్డ ఆకలిని తీర్చి కడుపు నింపే అన్నపూర్ణ అమ్మ. బిడ్డ అవసరాలను తీర్చడమే కాక సంస్కార సంపాదన ఇచ్చే లక్ష్మి అమ్మ. చెయ్యి పట్టి అక్షరాలను దిద్దించి విద్యాబుద్ధులు నేర్పే చదువుల తల్లి సరస్వతి అమ్మ. తప్పు చేసినప్పుడు అడిష్టంగానే దండించి క్రమశిక్షణ నేర్పే మహాకాళి అమ్మ. అందుకే మన ఆర్షధర్మము మాతృదేవో భవ అని తల్లిని సర్వదేవతల కంటే అగ్రస్థానమున నిలిపి మాతృవందనమును మానవ జన్మకు ప్రథమ కర్తవ్యముగా బోధించినది. మాతృవందన ప్రాశస్త్యాన్ని మనకు తెలుపుతూ భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేన చ సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే. ఆరు పర్యాయములు భూమండలమునంతటిని ప్రదక్షిణము చేసినా 10,000 సార్లు విధియుక్తంగా కాశీక్షేత్రయాత్ర చేసినట్లయితే ఏ పుణ్యఫలమైతే లభిస్తుందో ఆ ఫలితము కేవలం ఒక్కసారి కన్నతల్లికి భక్తితో వందనము ఆచరించటం వల్ల లభిస్తుంది. మనుస్మృతి తల్లి ప్రాముఖ్యతను వివరిస్తూ ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణం శతం పిత సహస్రంతు పితృను మాత గౌరవేణాతిరిచ్యతే. 10 మంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడైనను తండ్రి కంటే 1000 రెట్లు కన్నతల్లి పూజనీయురాలు. అమ్మ అంటే సహనానికి పరాకాష్ఠ, త్యాగానికి నిలువుటద్దము. దైవము ప్రతిచోట ఉండలేక అమ్మను సృష్టించాడని, కనిపించని దైవం కంటే కనిపించిన దైవమైన తల్లి గొప్పదని పెద్దల వచనము. బిడ్డ క్షేమము కొరకు తన సుఖములను తృణప్రాయంగా త్యజించే మహాసాధ్వి. అమృతముకైనా వెలకట్టవచ్చునేమో గాని తల్లి కురిపించే మమకారము అమూల్యము. లోకమున ఏ బంధముకైనా అంతము ఉండవచ్చునేమో గాని తల్లి ప్రేమకు ఆది మధ్య అంతములు లేవు. మాతృసేవతో తరించిన పుణ్యమూర్తులు ఎందరో ఉన్నారు. వినతకుమారుడైన గరుత్మంతుడు తన తల్లి కద్రో వద్ద దాసిగా ఉండిపడుతున్న క్లేశమును చూసి చెలించిపోయి ఆమె దాస్య విముక్తికై అసాధ్యమైన అమృతమును తెచ్చుటకు సంకల్పించెను. దేవతలందరినీ ఎదిరించి ప్రాణాలకు తెగించి అమృత భాండాన్ని భువికి తెచ్చిన గరుత్మంతుడి మాతృభక్తి అజరామరమైన నిదర్శనము. ముల్లోకములలో అగ్రపూజ ఎవరికి దక్కాలనే పోటీలో గౌరీసుతుడు సశైల సప్తద్వీప వసుంధరకు తల్లియే ప్రతిరూపమని తలచి తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశను. సాక్షాత్తు భూమండలమంతటినీ చుట్టివచ్చిన ఫలితము పొంది గణాధిపతిగా నిలిచెను. తాను కాలిపోతూ బిడ్డ జీవితంలో వెలుగు నింపే దీపం లాంటిది తల్లి. మాతృవాక్యానికి ఇచ్చే విలువ, అమ్మ మీద బిడ్డ చూపించే ఆదరణ మాతృజ్యోతికి చమురులాంటిది. మాతృవందనం ఆచరించుట వల్ల విద్యా యశస్సు బలము వృద్ధి చెందును. తల్లి ఆశీర్వచనము పొందిన బిడ్డకు అపజయము అనేది లోకమున లేదు.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ కౌశిక సాయి పవన్ శర్మ.

జొన్న పంట సాగు గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో జొన్న పంట ఖరీఫ్లో 34,500 ఎకరాల్లోనూ, రబీలో 2,5 లక్షల ఎకరాల్లోనూ సాగు చేస్తున్నారు. ఎకరాకు సరాసరి దిగుబడి ఖరీఫ్లో 581 కిలోలు, రబీలో 866 కిలోలు లభ్యమవుతున్నాయి. జొన్న పండించే ప్రాంతాలు ఖరీఫ్లో తక్కువ వర్షపాతం ఉండి ఎర్ర చెల్కా నేలలు గల కర్నూలు జిల్లాలో, అలాగే మాఘీ ప్రాంతమైన నంద్యాల లోయకు చెందిన కర్నూలు, కడప జిల్లాలు. ఆలస్యంగా జొన్న పండించే రబీ ప్రాంతాలైన ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఈ పంటను అధికంగా సాగు చేస్తున్నారు. వీటి విత్తే సమయం గురించి మనం చూసినట్లయితే, ఖరీఫ్ పంటకైతే జూన్ నెలలోను, మాఘీ ప్రాంతంలో సెప్టెంబర్ నెలలో, రబీ పంటకైతే అక్టోబర్ నెలలో, ఆలస్యంగా రబీ పంటకైతే కనుక నవంబర్ నెలలో, వేసవి పంటగా చూస్తే జనవరి నెలలో విత్తుకోవటానికి అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ జొన్న పంటకు నల్లరేగడి అలాగే తేలికైన ఎర్ర నేలలు అనుకూలమైనవి. ఎకరాకు 3 నుండి 4 కిలోలు విత్తనాలు అవసరమవుతాయి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టన్ లేదా 1.5 గ్రాముల టెబ్యూకొనజాల్ 2% మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. మొవ్వు ఈగ నివారణకు 1 కిలో విత్తనానికి 3 గ్రాములు థయోమిథాక్సామ్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 12 నుండి 15 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎకరాకు 58,000 నుండి 72,000 మొక్కలు ఉండేటట్టు చూసుకోవాలి. విత్తనం మొలకెత్తిన 8 నుండి 14 రోజుల మధ్యలో ఒత్తుగా ఉన్న చోట మొక్కలను తీసివేయాలి. పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కులో కలియదున్నాలి. ఎకరాకు నీటిపారుదల పంటకైతే కనుక 32 నుండి 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్. వర్షాధార పంటకైతే కనుక 24 నుండి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. నత్రజని ఎరువును 2 సమదఫాలుగా విత్తేటప్పుడు, అలాగే మోకాలు ఎత్తు పైరు పెరిగినప్పుడు వేసుకోవాలి. భాస్వరం, పొటాష్ ఎరువులు విత్తే సమయంలో వేసుకోవాలి. ఈ పంటలో నీటి యాజమాన్యం గురించి చూసినట్లయితే, ఖరీఫ్లో జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు. నల్లరేగడి నేలల్లో రబీ జొన్నకు పూత అలాగే గింజ పాలు పోసుకునే సమయంలో అవసరమైన నీటిని పెట్టుకోవాలి. పైరుకు తేలిక నేలల్లో వారానికి ఒకసారి, నల్లరేగడి నేలల్లో అయితే 15 రోజులకొకసారి తడి ఇచ్చుకోవాలి. ఖరీఫ్లో అయితే జొన్న పంటకు కంది పంటను 2:1 నిష్పత్తిలో అంతరపంటగా వేసుకోవచ్చు. ఇక కలుపు నివారణ, అంతరకృషి విషయం చూసినట్లయితే, విత్తిన 30 రోజులకు గుంటక లేదా దంతితో అంతరకృషి చేయడం వలన పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తిన 2 వారాలలోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. కలుపును నివారించేందుకు అట్రజిన్ 50% పొడి మందుని ఎకరాకు 800 గ్రాముల చొప్పున 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2వ రోజు లోపల తడి నేలపై పిచికారీ చేయాలి. జొన్న మల్లె మొలకెత్తిన తర్వాత లీటర్ నీటికి 50 గ్రాములు అమ్మోనియం సల్ఫేట్ను గాని, 200 గ్రాములు యూరియాను గాని కలిపి మల్లెపై పిచికారీ చేసి నివారించుకోవచ్చు. లేదా 4D సోడియం సాల్ట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినా కూడా మల్లెను నివారించుకోవచ్చు. జొన్న విత్తిన 35 నుండి 40 రోజులకు జొన్న మల్లె మొలకెత్తుంది. కంకి కింద వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజలో ఉన్న పాలు ఎండిపోయి పిండిగా మారినప్పుడు గింజ కింద భాగంలో నల్లటి చార ఏర్పడిన తర్వాత పంటను కోసుకోవాల్సి ఉంటుంది. ఇక సస్యరక్షణ గురించి తెలుసుకున్నట్లయితే, ముందుగా కత్తెర పురుగు విషయం గురించి మనం చూద్దాం. ఈ మధ్యకాలంలో కత్తెర పురుగు మొక్కజొన్నతో పాటు జొన్న పంటను కూడా ఆశించడం జరుగుతోంది. దీని నివారణకు 20 నుండి 30 రోజుల దశల్లో 5% వేపగింజల కషాయాన్ని లేదా అజాడిరక్టిన్ 1500 ppm

అనే మందులను 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల మందును కలిపి పిచికారీ చేయాలి. 40 నుండి 50 రోజుల దశలో ఉన్న పంటకు విషపు ఎర లేదా స్పైనోసాడ్ అను మందును లీటర్ నీటికి 0.3 మిల్లీలీటరు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% ఎస్సి లీటర్ నీటికి 0.3 మిల్లీలీటరు కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. విషపు ఎరను తయారు చేసుకునే విధానం 10 కిలోల తవుడు, దాంతోపాటు 2 కిలోల బెల్లం 2 నుండి 3 లీటర్ల నీటిలో 24 గంటలు నానబెట్టి దీనికి 1 లీటరు మోనోక్రోటోఫాస్ మందును 30 నిమిషాల ముందు కలుపుకోవాలి. తర్వాత మొవ్వు తొలుచు ఈగ గురించి మనం చూసినట్లయితే పురుగు ఆశించిన మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. మొవ్వును లాగినప్పుడు సులువుగా వచ్చేస్తుంది. అది కుళ్ళిపోయి వాసన కలిగి ఉంటుంది. పిలకలు అధికంగా వస్తాయి. మొలకెత్తిన 1 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఖరీఫ్లో అయితే జొన్నని 15 జూలై లోపే విత్తాలి. ఆలస్యంగా విత్తనం వేసినట్లయితే విత్తన మోతాదును పెంచి మొవ్వయ్యిగ బారిన పడిన మొక్కలను తీసివేయాలి. కార్బోప్యూరాల్ 3G గుళికలను మీటరు సాళ్లుకు 2 గ్రాములు వంతున విత్తేటప్పుడు సాళల్లో వేయాలి. లేదా సైపర్మిత్రిన్ 1 మిల్లీలీటరు లేదా లాండా సైహాలోట్రీన్ 5 SC 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి మొక్క మొలచిన 7 నుండి 14 అలాగే 21 రోజుల్లో పిచికారీ చేయాలి. మొక్కకు 5 వారాల వయస్సు వచ్చే వరకు ఈ పురుగు ఆశిస్తుంది. కాండం తొలచు పురుగు గురించి చూసినట్లయితే ఈ పురుగు పైరును 30 రోజుల తర్వాత నుండి పంట కోసే వరకు ఆశిస్తుంది. గుండ్రని వరుస రంధ్రాలు ఆకులపై ఏర్పడతాయి. మొవ్వు చనిపోయి తెల్ల కంకి ఏర్పడుతుంది. కాండాన్ని చీల్చి చూస్తే ఎర్రని కణజాలం కనబడుతుంది. కంకి మొవ్వుల నుండి బయటకు రాదు. దీని నివారణకు క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా విత్తిన 35 నుండి 40 రోజుల్లోపు ఎకరాకు 4 కిలోల కార్బోవ్యూరాల్ గుళికలను కాండపు సుడుల్లో వేసుకోవాలి. తర్వాత కంకినల్లి గురించి చూసినట్లయితే పిల్ల పెద్ద పురుగులు గింజలు పాలు పోసుకునే దశలో రసం పీల్చడం వలన ఆశించిన గింజలు నొక్కులుగా మారి కంకిలో తక్కువ మంచి గింజలు ఉంటాయి. గింజల మీద ఎరుపు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా నల్లగా మారతాయి. గింజలు గట్టిపడిన తర్వాత ఈ పురుగు ఆశించదు. దీని నివారణకు తొలిదశలోనే కంకినల్లిని గుర్తించి సైపర్మిట్రిన్ 0.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత పేనుబంక. దీని నివారణకు మిథైల్ డెమటాన్ లేదా డైమిథోయేట్ లేదా మలాథియాన్ 5% మందుల్లో ఏదో ఒకదానిని తీసుకుని 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ వంతున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే తెగుళ్ల విషయం చూసినట్లయితే గింజ బూజు తెగులు, ఇది గింజలపై బూజు లక్షణాలు వర్షాకాలంలో అధికంగా కనిపిస్తాయి. పూత గింజ గట్టిపడే సమయంలో వర్షాలు పడితే నష్టం అధికంగా ఉంటుంది. గింజలపై పెరిగే శిలీంధ్ర రకాన్ని బట్టి వాటిపై గులాబీ లేదా నల్లబూజు పెరుగుదల గమనించుకోవచ్చు. అలాంటి గింజలు నూర్పిడి సమయంలో దెబ్బతింటాయి. దీని నివారణకు గింజ కింద భాగంలో నల్లని చార ఏర్పడినప్పుడు కంకులను కోసుకోవాలి. 10 లీటర్ల నీటికి 20 గ్రాముల క్యాప్టాన్తో పాటు 2 గ్రాముల అరియోఫంగిన్ను గాని లేదా లీటర్ నీటికి 0.5 మిల్లీలీటర్లు ప్రొపికొనజాలు గాని కలిపి గింజ ఏర్పడే దశలో ఒకసారి, గింజ గట్టిపడే దశలో మరొకసారి పిచికారీ చేసుకోవాలి. పంట కోతను ఆలస్యం చేయకూడదు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక మౌలిక వస్తుల ప్రాజెక్టుల పురోగతిని ప్రగతి సమావేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతి వివరాలను ప్రధానమంత్రికి రాష్ట ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముత్కేడ్ మేడ్చల్ మహబూబ్నగర్ డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ ప్రభుత్వ భూముల బదలాయింపు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలోని 4 మండలాల్లోని 16 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసినట్లు వెల్లడించారు. స్టార్ట్ ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు నిన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు గిరిజన తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేస్తూ
1: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్లో కామన్ మ్యాన్కి, ఒక ఫార్మర్కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
0: బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్కు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్లు ఎస్. అబ్దుల్ నజీర్, శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జంతువులను వధించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు రేవంత్ రెడ్డి నిన్న లేఖ రాశారు. గతంలో 148 మీటర్ల జలాశయం నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించిందని, అయితే ఆ స్థాయితో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు పూర్తిగా తీరవని రేవంత్ రెడ్డి తెలిపారు. నీరు నిల్వ ఉండే గరిష్ట స్థాయి ఎఫ్ఆర్ఎల్ను పెంచితే తెలంగాణకు నీటి సరఫరా సులభమవుతుందని పేర్కొన్నారు. అలాగే ఎఫ్ఆర్ఎల్ పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని వివరించారు. దీనిపై చర్చించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశానికి తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ 2 రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై రాజమహేంద్రవరంలో మంత్రి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలు జరిగే 6 జిల్లాల అభివృద్ధికి సుమారు 8,500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొంటూ,
2: పుష్కరాలు జూలై 7వ తారీఖున ప్రారంభమైతే మనకి ఖచ్చితంగా 13 నెలల కాలం ఉంది. ఆ ప్రారంభమయ్యే ముందు ఈ సంవత్సర కాలం పొడవున చక్రాలు బాగా నిర్వహించుకోవడానికి ఏ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు వాటి మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులన్నీ కూడా ప్రారంభమవుతాయనేటువంటి మాటని తెలియజేస్తూ, పుష్కరాల విషయంలో సమన్వయ లోపం లేకుండా దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు మనం ప్రణాళిక చేసాం. ఆ ప్రణాళికలో ఎంత మేరకు మనకు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది తొందరలోనే తెలియజేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా సొంత ఇంటి కల సాకారమైందని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారు వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ముద్రా యోజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడిందని లబ్ధిదారు ఇబ్రహీం ఖాన్ పేర్కొన్నారు.
3: 2015లో కేంద్ర ప్రభుత్వము చిన్న వ్యాపారస్తుల కోసం ముద్రా రుణాలు తీసుకునే సదుపాయం కలిగించింది. నేను దీంట్లో భాగంగా నేను మొదట 50,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ రుణం మొత్తం నేను కట్టిన తర్వాత నాకు మళ్ళీ ముద్రా లోన్ కింద 2,00,000 రూపాయలతో ఈ మొబైల్ షాప్ యాక్సరీ షాప్ మెయింటైన్ చేస్తున్నాను. ఈ ముద్రా లోన్ పథకము మాలాంటి చిన్న వ్యాపారస్తులకు చాలా చేదోడు బాదుడుగా ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్కీమ్ని కూడా మరింతగా విస్తరిస్తున్నారు. మాలాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
0: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నష్టం రాకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిన్న అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు 45 నుంచి 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-1178700 టోల్ ఫ్రీ నంబరుకు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ ఈదురుగాలుల కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 2 మత్స్యకారులు మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియానం 2.0 ఇత్యస్య ప్రభావపూర్ణ క్రియాన్వయనస్య ఆవశ్యకతాముద్దిశ్య సబలం ప్రోక్తవాన్ యత్ అభియానం ఆధారభూత సంరచనా నిర్మాణమతిక్రమ్య నియమిత నిరీక్షణేన నాగరిక సహభాగితయ అథ విభిన్న హితధారకాణాం సమన్వయేన మాపనయోగ్య పరిమాణాన్ సునిశ్చితం కుర్యాత్. నవదిల్ల్యాం ఏక పంచాశత్తమే ప్రగతి ఉపవేశనే అధ్యక్షతాం కూర్వన్ శ్రీమోదీ రాజ్యేభ్యః నిర్దిష్టవాన్ యత్ అపశిష్ట ప్రసంస్కరణ సంయంత్రాణి సహైవ గోబర్ధన సంయంత్రాణి చ సమ్మిళితం కృత్వా కఠోర అపశిష్ట ప్రబంధన సంబద్ధానాం ఆధారభూత పరియోజనానాం కార్యం శీఘ్రం పూర్ణం కుర్వంతు. ఉపవేశనావధౌ ప్రధానమంత్రిణా 30,000 కోటి రూప్యకాణాం 7 మహత్వపూర్ణ పరియోజనానాం సమీక్షా విహితా. సహ అవోచత్ యత్ విద్యుత్ వ్యయం న్యూనీకర్తుం ఊర్జా సురక్షాం వర్ధయితుం గృహ సామాదాయిక స్తరే చ స్వచ్ఛ ఊర్జాయాః ప్రసారార్థం రూఫ్టాప్ సౌర్యోజన మిషన్ మోడ్ రూపేణ స్వీకరణీయ. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అద్య గ్యాంగ్టాక్ నగరస్య పాల్జోర్ క్రీడాంగణే ఆయోజితే సమారోహే సిక్కిం ఆరక్షిబలాయ ప్రతిష్ఠితం ప్రెసిడెంట్స్ పులిస్ కలర్ ఇది సర్వోచ్చం సమ్మాననం ప్రదాస్యతి. ఇతేన సహ సిక్కిం రాజ్యం సమ్మానమిదం ప్రాప్తుం దేశస్య 15 రాజ్యం తథా ఉత్తర పూర్వ క్షేత్రస్య 3 రాజ్యం అభవత్. ప్రెసిడెంట్స్ పులిస్ కలర్ ఇది సమ్మాననం దేశే కస్యాపి ఆరక్షిబలస్య అసాధారణ సేవాయాః సుదృఢ అనుశాసనస్య రాష్ట్రం ప్రతి నిష్ఠాయాః చ కృతే దీయమానం సర్వోచ్చం ఔపచారిక సమ్మానం వర్తతే. కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద CBSE ఇత్యనేన హైదరాబాద్ స్థితస్య శైక్షణిక తంత్రజ్ఞాన సంస్థాయై కోయింప్ట్ ఎడ్యుటెక్ ఇత్యస్మై పరీక్షా పరిణామానుబంధ ఆబంటనస్య విషయ ఆరోపాః నిరాకృతాః. ఏకస్మిన్ సామాజిక అంతర్జాలీయ పటలీయ సందేశే CBSE ఇత్యనేన ఆరోపాః త్రుటిపూర్ణః భ్రమాత్మకః తథ్యహీనాస్తి ఇతి ప్రతిపాదితం. పరిషద ఉక్తం యత్ సంస్థాయై అనుబంధ ప్రదానే సామాన్య విత్తీయ నియమానాం నియమావళ్యాః చ నిష్ఠాపూర్వకం పాలనం కర్తవ్యం. పరిషద సూచితం యత్ 26,000 వర్షస్య బోర్డ్ పరీక్షాయాః ఉత్తర పుస్తికానాం డిజిటల్ మూల్యాంకనేభ్యః RFP ఇతి గతవర్షస్య అగస్తమాసే కేంద్రీయ సార్వజనిక క్రయణ పోర్టల్ ఇత్యత్ర ఆరభ్య యోగ్యాయ నివేదానుబంధః ప్రదత్తః ఆసీత్. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహః అద్య గుజరాత్ రాజ్యస్య యాత్రాం ప్రతి ఏష్యతి. స్వయాత్రావధౌ గృహమంత్రి అహ్మదాబాద్ గాంధీనగర్ మండలయోః ప్రాయః 12 జనోపయోగి శిక్షా గ్రామీణ ఆధారభూత సంరచనా పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ విధాస్యతి. ఈద్ ఉల్ అజహా అద్య క్రిత్స్నే ఉత్తరప్రదేశే సోత్సాహం సోల్లాసం ఆచర్యతే. బక్రీద్ పర్వ నిర్విఘ్నేన ఆచరితుం ప్రశాసనేన విస్తృత వ్యవస్థ కృతాస్తి. రాజ్య సర్వకారేణ సర్వేషాం మండలారక్షి ప్రముఖాణాం కృతే సంచేతనా చ ప్రసారితా అస్తి యత్ క్షేత్రే నూతన పరంపరాయాః ఆరంభః న భవేత్, నిషిద్ధానాం పశూనాం బలిః న భవేత్ ఇతి సునిశ్చితం కర్తవ్యం. అంతే చ క్రికెట్ క్రీడాయాం IPL క్రికెట్ స్పర్ధాయాం గతరాత్రౌ న్యూ చండీగఢ్ నగరే క్రీడితే ఎలిమినేటర్ ద్వంద్వే రాజస్థాన్ రాయల్స్ దళేన సన్రైజర్స్ హైదరాబాద్ దళం 47 ధావనాంకైః పరాజితం. రాజస్థాన్ రాయల్స్ దళేన సన్రైజర్స్ హైదరాబాద్ దళస్య సమ్ముఖం 44,200 ధావనాంకానాం లక్ష్యం స్థాపితమాసీత్. ప్రత్యుత్తరే హైదరాబాద్ దళం కేవలం 96,100 ధావనాంకానేవ అవాప్నోత్ ఇతి వార్తాః.
5: వన్ 2.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి FM. ఈరోజు FM రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు వింటారు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ ఉంటుంది. ఈరోజు 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం 24వ శ్లోకం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇంకా తెలుగు సాహితీమణి దీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి అయ్యలరాజు రామభద్రుడు, రచన పఠనం శ్రీ డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇంకా వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా స్వాతంత్ర్యోద్యమంలో వినాయక్ దామోదర్ సావర్కర్ శ్రీ గాలి శివగారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా లలిత గీతాలు ఉంటాయి. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన పి శ్రీనుబాబు. 8:35 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో షేక్ మౌలాలీ గారి నాదస్వర వాద్య కచేరి ప్రసారమవుతుంది. ప్రత్యేక డోలు సహకారం కలవకుర్తి శ్రీనివాసులు. 9:30 నమస్తే అమరావతి కార్యక్రమం ఉంటుంది. 10:00 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అనంతరం రావోయి అతిథి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:30 త్యాగానికి ప్రతీక బక్రీద్, శ్రీమతి ఖనితా సల్మా గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా గణపతి నాటకం నుండి కొన్ని భాగాలు వింటారు. రచన శ్రీ చిలకమత్తి లక్ష్మీ నరసింహం, నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమం ఉంటుంది. 12:40 జానపద కళారూపాలు కార్యక్రమంలో కళాకారులు గరగరుచ్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం. 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో గ్రామీణ మహిళలు రక్తహీనతను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పి కుమారి గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా దొండకాయ క్యాబేజీలోని ఆరోగ్య ప్రయోజనాలు విశేషాలు లలిత గీతాలు ప్రసారమవుతాయి. 2:30 ఫిలిం గీతాలు, 3:00 టీన్ టైం, 4:00 సందేశ్ టు సోల్జర్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 5:00 ఫిలిం గీతాలు వింటారు. 5:30 ఫిలిం గీతాలు, 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో చక్కని ఆరోగ్యానికి సమతుల పౌష్టికాహారం డాక్టర్ సలోమి సునీత గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:15 పంటసీమలు కార్యక్రమంలో వేసవిలో కూరగాయలు సాగులో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ టీఎస్టీకే కిరణ్ పాత్రో గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా ప్రొద్దుతిరుగుడు పంట సాగు గురించి విశేషాలు లలిత గీతాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమం, ఇందులో శ్రీ బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి గారి స్వీయ కవితలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామ తల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుండి కొన్ని ముఖ్య భాగాలు వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 8:40 దేశభక్తి గీతం. 8:45 నుంచి విజయవాడ ఏమీటర్లపై ప్రసారమయ్యే కార్యక్రమాలు ఉంటాయి. ఇవి ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
6: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛభారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తలు వివరంగా. న్యూఢిల్లీలో జరిగిన 51వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతో స్పష్టమైన ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. వేస్ట్ ప్రాసెసింగ్, గోవర్ధన్ ప్లాంట్లతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. ఈ సమావేశంలో 9 రాష్ట్రాలకు చెందిన 30,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే 7 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ సంస్థలపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గి ఇంధన భద్రత లభిస్తుందన్నారు. అలాగే కాలువలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి ఆవిరి కాకుండా నిరోధించవచ్చని సూచించారు. వధావన్ పోర్ట్ కేవలం ఒక ఓడరేవులో కాకుండా కోస్టల్ షిప్పింగ్, హైవేలు, రైల్వే, ఎయిర్పోర్టులతో అనుసంధానించబడ్డ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర నీటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ఒక మోడల్గా నిలవాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా ప్రజలు అభివృద్ది ఫలాలకు దూరమవుతారని ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ శరీరంలో ఉన్న నీటి శాతం కాపాడుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీరు తీసుకెళ్లాలని, ఇతరులకు మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా సూచించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జంతువులు, పక్షుల కోసం ఇళ్లు, బాల్కనీలు, కార్యాలయాల వెలుపల చిన్న పాత్రల్లో నీరు ఉంచాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి మంత్రులతో దేశంలో వేడిగాల్ల పరిస్థితిపై చర్చించారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
7: प्रधानमंत्री जी ने कैबिनेट में मौसम की जो हीट वेव की परिस्थिति है उसका भी सभी मंत्रियों के साथ चर्चा की और माननीय प्रधानमंत्री जी का जो राष्ट्र के प्रति आह्वान है उसी आह्वान के तहत सभी से अपने अपने मंत्रालय में सुविधा पहुंचाने की किस तरह की सुविधाएं की जा सकती है उसके ऊपर भी चर्चा हुई.
6: ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నవల్ కిషోర్ విక్రమ్ ఆకాశవాణితో మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలక్ట్రోలైట్ ద్రవాలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టక్లో పాల్జోర్ స్టేడియంలో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశంలో ఈ గౌరవం అందుకుంటున్న 15వ రాష్ట్రంగా ఈశాన్య భారత నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలవనుంది. దేశానికి అందించిన అసాధారణ సేవలు, క్రమశిక్షణ, అంకితభావాన్ని గుర్తింపుగా ఒక పోలీసు విభాగానికి ఇచ్చే అత్యున్నత అధికారిక గౌరవం ఈ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్పీ ర్యాంక్ అధికారి నాయకత్వంలో 400 మంది సిక్కిం పోలీసు సిబ్బందితో కూడిన బృందం రాష్ట్రపతి సమక్షంలో పరేడ్లో పాల్గొంటుంది. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ప్రతీకని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే సమాజంలో ప్రేమ, సామరస్యాలు పెంపొందించేందుకు ప్రజలంతా తమ సంకల్పం మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. బికనీర్లో జరిగిన భద్రతా సమీక్ష సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించి భద్రతా అంశాలు సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలు చట్టపరమైన, ఆర్థికపరమైన నిబంధనలు పాటించడం, మ్యూల్ ఖాతాలు, నకిలీ కంపెనీలు కనిపెట్టడం, నకిలీ ఆధార్ కార్డ్స్ గుర్తించడం, సరిహద్దులు గుండా జరిగే స్మగ్లింగ్ నియంత్రించడం వంటి అదనపు బాధ్యతలు హోంమంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. సరిహద్దు జిల్లాల్లో నేరాలు, డ్రగ్స్ ముఠాలు వెనుక ఉన్న వనరులు, వాటి పనితీరు, నెట్వర్క్స్పై అధ్యయనం చేయాలని ఆదేశించినట్టుగా హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ICAR ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశమై రష్యా ఉక్రెయిన్ యుద్దంపై చర్చించారు. సైప్రస్లో యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల జిమ్నిచ్ ఫోరం సదస్సు జరిగింది. శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ద్వైపాక్షిక సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా జైశంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు పోస్టులు ముళ్లకంచె మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించింది. మే 11 జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో సరిహద్దు కంచె సంబంధిత ప్రాజెక్టుల కోసం 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ భూమిని అప్పగించారు. బీఎస్ఎఫ్ అవుట్పోస్టుల నిర్మాణం, ముళ్లకంచె ఏర్పాటు ద్వారా సరిహద్దు భద్రత బలోపేతానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి శువేందు అధికారి తెలిపారు. తొలిదశలో భాగంగా మే 20 5 జిల్లాల పరిధిలో 43 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిని, అలాగే 31.9 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరును ఉత్తర్వులు బీఎస్ఎఫ్కు అందించారు. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అత్యధికంగా బంగ్లాదేశ్తో 2217 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉందని, రాష్టంలో సుమారు 1600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇప్పటికే కంచెవేయగా 600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇంకా కంచెవేయాల్సి ఉందని సువేందు అధికారి తెలిపారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళల చట్టపర, సామాజిక, రాజ్యాంగపర హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందించారు. ముఖ్యంగా వివాహం, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులపై ఈ నివేదికలో ప్రత్యేక దృష్టి పెట్టారు. 4 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సీనియర్ న్యాయవాది వి మోహనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో కొలీజియం మే 22 మే 27 తేదీల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో 2 వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న మాత్రమే ఏకైక మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు వి మోహన నియామకంతో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. ఇటీవలే సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38 పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వేడిగాడ్లు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కార్యక్రమ ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్కు 244 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అయితే ఈ లక్ష్య ఛేదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులకే ఆల్అవుట్ అయింది. రేపు జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్లు గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్ లో జరిగిన ఎలిమినేటరీ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
5: 102.2 MHz పై ఉంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 24వ శ్లోకం.

పునః మరియు తు సాత్విక కర్మకు భిన్నంగా కామేప్సునా ఫలకామన కలవాడో సా అహంకారేణ వా అహంకారం కలవాడో అయిన కర్తచేత బహుళ ఆయాసం మిక్కిలి కష్టసాధ్యమైన యత్ కర్మ ఏ శాస్త్ర విహితమైన కర్మ క్రియతే ఆచరింపబడుతున్నదో తత్ అట్టి కర్మ రాజసం రజోగుణజన్యమని ఉదాహృతం చెప్పబడినది.

అర్జున, ఏవేవో కోరికలతో కానీ లేదా ఇంత గొప్ప పనిని నేను ఇంత గొప్పగా చేస్తున్నాననే అహంకారంతో కానీ కొందరు రకరకాల ప్రయాసలతో కూడిన పనులు చేస్తూ ఉంటారు. అలాంటి కర్మలు శాస్త్రవిహితాలే అయినా అవి రజోగుణజన్యాలే. అలాంటివి నీ దగ్గర ఉంటే సవరించుకో.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు.

0: శీర్షికన ఈరోజు కవి అయ్యలరాజు రామభద్రుడు గురించి వింటారు. రచన పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ధారాశుద్ధి ప్రసిద్ధిగాంచి ఘనశబ్దస్ఫూర్తి వర్తిల్లగా తోరంబైన రసస్థితిన్ తరళ విద్యున్మాలికాలక్షణోదారంబై కవిసేవ్యమౌ వనమయూరారూఢి ప్రాపించి వర్షారంభంబు ప్రబంధమట్లకిల పద్యాక్రాంతమయ్యంతగన్ అని వర్ష ఋతువును కావ్య లక్షణాల్ని అద్భుతంగా అన్వయం చేస్తూ పద్యాన్ని రచించిన కవి అయ్యలరాజు రామభద్రుడు. కవిత్వంలోనూ వర్షంలోనూ ధారాశుద్ధి మేఘగర్జనలతో కలిసి ఉంటుంది. కావ్యంలో ధారాశుద్ధితో పాటు శబ్దస్ఫూర్తి కూడా ఉంటుంది. వీటితో పాటు రసస్థితి కూడా ప్రాధాన్యం వహించింది. ఇలాంటి అద్భుత భావన చేసిన అయ్యలరాజు రామభద్రుడు శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవుల్లో ఒకడుగా ప్రసిద్ధుడు. అయ్యలరాజు రామభద్రుడు అయ్యలరాజు వంశానికి చెందిన తిప్పయ్య ప్రపౌత్రుడు, పర్వతయ్య పౌత్రుడు, అక్కయ్య పుత్రుడు. తనని గూర్చి రామభద్రుడు, అయ్యలరాజు తిప్పయ్య మనీషి పర్వతాభిధాన పౌత్ర అక్కయార్య పుత్ర, రామభద్ర కవి ప్రణీతంబైన రామాభ్యుదయ మహాప్రబంధంబు అని ఆశ్వాసాంత గద్యలో చెప్పుకున్నాడు. రామాభ్యుదయం 8 ఆశ్వాసాలతో 1850 గద్య పద్యాలతో కూడుకున్న ప్రబంధం. ఈ ప్రబంధ రచనాకాలం క్రీస్తు శకం 1555 ప్రాంతం అని సాహితీవేత్తల అభిప్రాయం. రామాభ్యుదయం ప్రబంధాన్ని రామభద్రుడు గొబ్బూరి నరసరాజుకు అంకితం చేశాడు. నరసరాజు అళియరామరాయల మేనల్లుడు, అల్లుడు. రామాభ్యుదయం అవతారికలో అనేక చారిత్రక అంశాలను తెలియజేసే పద్యాలు ఉన్నాయి. అయ్యలరాజు రామభద్రుడు సకల కథాసార సంగ్రహం అనే కృతిని కూడా రచించినట్లు ప్రచారంలో ఉన్నది. కాని సకల కథాసార సంగ్రహం అయ్యలరాజు రామభద్రకవి కృతం కాదని, రామభద్రకవి అనే వేరొక కవికృతి అని ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారు తెలుగు సాహిత్య చరిత్రలో తెలియజేశారు. అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయం అనే ప్రబంధంలో వాల్మీకి రామాయణం కంటే భిన్నమైన అంశాలు ఉన్నాయి. వాల్మీకి రామాయణం ప్రారంభంలో దశరథుడు వృద్ధుడుగా కనిపిస్తాడు. కాని రామాభ్యుదయంలో మంచి వయస్సులో ఉన్న నాయకుడు. రామాయణాన్ని ప్రబంధంగా రచించదలుచుకున్న రామభద్రుడు దశరథుని వనవిహారం, జలక్రీడలు, మురగయా వినోదం మొదలైన అంశాల్ని చేర్చాడు. పుత్రకామేష్టి సందర్భంలో దశరథుడు పాయసాన్ని కౌసల్య కైకలకు మాత్రమే ఇవ్వగా వారిద్దరూ చెరిసగం సుమిత్రకు ఇచ్చినట్లు రామభద్రుడు రచించాడు. గుహుని ఆశ్రమంలో శ్రీరాముడు తపోవేషంలో ఉన్నట్లు, శూర్పణక ముక్కు చెవుల్ని రాముడే కోసినట్లు రామభద్రుడు రచించాడు. రామాభ్యుదయం ప్రబంధం కాబట్టి కథ కంటే వర్ణనలు ఎక్కువగా ఉన్నాయి. అష్టాదశ వర్ణనలు మించి రామభద్రుడు రచించాడు. సీతారామ లక్ష్మణులు అరణ్యానికి వెళుతున్నప్పుడు దశరథుడు విలపించిన తీరును రామభద్రుడు, ఎదురదను రథము కనుగొను అది గానక తత్పరాగమాలోకించున్ తుదిన్ అదిన్ కానక అడలున్ మదిలోనన్ రాముగూర్చి మహిపతి మరియున్ అని రచించాడు. శ్రీరాముని వనవాస వార్తను తట్టుకోలేని దశరథుని మానసిక అవస్థను, దశరథుని దైన్యాన్ని కవి స్వభావోక్తిలో వర్ణించాడు. సీతారాముల సంయోగ శృంగారం వాల్మీకి రామాయణంలో లేదు. కాని రామభద్రుడు ప్రబంధోచిత మార్గంలో సీతారాములు వివిధ బంధ విశేషంబుల చొక్కిరని వర్ణించటం గమనార్హం. రామభద్రుడు రామాయణాన్ని ప్రబంధంగా రచించడం వల్ల ఎన్నో సన్నివేశాల్ని సంక్షిప్తంగా రచించాడు. అహల్యా శాప విమోచన ఘట్టం చాలా క్లుప్తంగా ఉంది. శిలరూపంలో ఉన్న అహల్య సుందరిగా మారిన దృశ్యాన్ని వర్ణిస్తూ రామభద్రుడు, శిల చిగురుబోడియై ఉల్లశిల నొనర్చి ఎత్తిపోయిన గౌతము నిల్లు నిలిపి అడుగున్ తమ్మి కమ్మ పుప్పొడిన ఇంకా ఏమని నుతింపవచ్చు శ్రీరాము మహిమ అని అద్భుతంగా రచించాడు. ముందుగా శిలారూపంలో ఉన్న అహల్య పరమ సుందరాంగిగా రూపుదాల్చి

0: గౌతముని ఆశ్రమానికి శోభను చేకూర్చిందని, దీనికంతటికీ కారణం శ్రీరామచంద్రమూర్తి పాద పద్మాల మీద ఉండే పుప్పొడి అని శ్రీరాముని మహిమను వర్ణించి చెప్పటం సాధ్యం కాదన్నాడు. రామ సుగ్రీవుల మైత్రి రామాయణంలో ప్రధాన సన్నివేశం. సుగ్రీవునికి తన పరాక్రమం పట్ల విశ్వాసం కలగాలనే భావంతో శ్రీరాముడు ఒక్క బాణంతో సప్తతాళ భంజనం కావించాడు. ఈ విషయాన్ని రామభద్రుడు, త్రాళ్ళు తెగ రావణాది శాత్రబుల ఆండ్ర తాళ్ళు దిగున్ ఇటుల అనెడి చందమున అంతా మరలి తొనవచ్చె రఘువీర వర శరంబు శరము దొనచేరుటెందు నైజమ్ముగాందే అని ప్రతిభావంతంగా రచించాడు. త్రాళ్ళు తెగ అన్నప్పుడు తాటి చెట్లు తెగిపోగా అనే అర్థాన్ని, శాత్రువుల ఆండ్ర తాళ్ళు తెగునిటులా అన్నప్పుడు శత్రువుల భార్యలు ధరించిన మంగళసూత్రాలు తెగిపోతాయి అంటే శత్రువులు నశిస్తారు అనే అర్థాన్ని సాధించి రామభద్రుడు తన శబ్ద ప్రయోగ దక్షతను ప్రకటించాడు. వాలికుమారుడైన అంగదుడు రావణుని దగ్గరకు రాయబారిగా వెళ్ళి, ఓ రావణ శ్రద్ధగా విను, సాక్షాత్తుగా కరుడు అనే రాక్షసుణ్ణి చంపిన వీరుడు శ్రీరాముడు నీకు ఒక మాట ఓరకనే చెప్పిరమ్మన్నాడు. ఆ శ్రీరాముని ఆజ్ఞను చెబుతున్నాను విను. నువ్వెవడివిరా నా దగ్గరకు రావటానికి అని అంటావేమో, నేనెవరో తెలుసా అని ఇలా పలికినట్లు రామభద్రుడు రచించాడు. నిను తన చంక వయించుకొని నీర నిధాన చతుష్టయంబునన్ చనిచని సాంధ్యకృత్యములు సల్పెడునంతకు త్రిప్పి తెచ్చి పెంపుననట వైచి కొంకరుపోయిన నీ మెయి చక్కనొక్కి పోననిచిన వాలినందనుడా అంగదుడన్ దశకంఠా వింటివే. ఓ రావణ, నిన్ను తన చంకలో ఇరికించి ఉదయం నుంచి సాయంత్రం దాకా చతుస్సముద్ర వేలా వలయితమైన భూమండలమంతా తిప్పుకొని వచ్చి నిన్నక్కడ వదిలేసి నీ శరీరమంతా వంకరలు పోతే సాఫీసేశాడే ఆ వాలి కొడుకు అంగదుణ్ణి, నా మాట విను. బ్రహ్మసంతతివాడవై పట్టణంబు లంకగా నుండి కేల కైలాసమెత్తి ప్రబలితివి నీ కులస్థాన పౌరుషములకు ఉచ్చముగా నేలచొచ్చితి పిచ్చి పనికి అని పలికాడు. ఎంతో గొప్పతనం కలిగిన రావణుడు పిచ్చి పనికి పూనుకొన్నాడని అంగదుని భావం. సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని రామభద్రుడు కమనీయంగా రచించాడు. శ్రీరాముడు సీతాదేవి తలమీద తలంబ్రాలు పోసే ఘట్టాన్ని కవి, ముత్తియంబుల దోయిళ్ల ముంచి ముంచి కాంచువారల హర్షాబ్ది ముంచి ముంచి మించి తన చేయి మీదు కావించి మించి విభుడు తలబ్రాలు ఓసెన వెలది మీద అని రమణీయంగా రచించాడు. అప్పుడు సీతాదేవి పాలసముద్రము నుంచి పైకి వచ్చిన లక్ష్మీదేవిలాగా ప్రకాశించింది అని కూడా వర్ణించాడు. రామకథను మొట్టమొదటిసారిగా ప్రబంధ రూపంలో రచించిన కవిగా అయ్యలరాజు రామభద్రుడు చిరస్మరణీయుడు అయ్యాడు.
1: మీరింతవరకు తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి అయ్యలరాజు రామభద్రుడు గురించి విన్నారు. రచన పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయంలో మరొక కవి గురించి వచ్చేవారం ఇదే సమయానికి తెలుసుకుందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా స్వాతంత్ర్యోద్యమంలో వినాయక్ దామోదర్ సావర్కర్ శ్రీ గాలి శివగారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
1: వినాయక్ దామోదర్ సావర్కర్ అలియాస్ వీర్ సావర్కర్ పేరులోనే వీరత్వాన్ని నిలుపుకున్న యోధుడు. భారతదేశం స్వాతంత్ర్యం కోసం నిరతం పోరాడిన రహస్య విప్లవ వీరుడు. బ్రిటిష్ అధికారిక వ్యవస్థని ధిక్కరించి దేశప్రజల రక్షణ కోసం తన జీవితాన్ని అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుడు. భారతీయులందరి గుండెల్లో దేశభక్తి జ్వలించేలా అగ్గిరాజేసిన నిప్పుకణిక వీర్ సావర్కర్. భారతదేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం రక్తాన్ని దారబోసిన వ్యక్తుల్లో దామోదర్ సావర్కర్ ఒకరు. ఎందరో విప్లవకారులకు, స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరేపుడిగా నిలిచాడు వీర్ సావర్కర్. భారతీయ స్వాతంత్ర్యం కోసం ఆయన పూనుకున్న ప్రతి ఉద్యమం పెనుసంచలనమే. సాహితీవేత్తగా, చరిత్రకారునిగా, సంఘ సంస్కర్తగా దేశానికి ఎనలేని సేవలందించారు.

వీర్ సావర్కర్. సావర్కర్ గారు 1883 మే 28 నాసిక్ జిల్లా బాగూర్ అనే గ్రామంలో ఒక మరాఠీ చిత్పవన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి దామోదర్ పంత్, తల్లి రాధాబాయి. సావర్కర్ అన్న గణేష్ దామోదర్ సావర్కర్, తమ్ముడు నారాయణరావు సావర్కర్. వీర్ సావర్కర్ అన్న గణేష్ సావర్కర్కి కూడా మదిలో ఎప్పుడూ స్వాతంత్ర పోరాట విప్లవ జ్యోతి ప్రభవిల్లుతూ ఉండేది. 1904 బ్రిటిష్ పరిపాలనలో భారతీయులు పడే కష్టాలను చూసి ద్రవించిపోయిన సావర్కర్ సోదరులు తమ జీవితాన్ని పణంగా పెట్టి దేశానికి స్వాతంత్ర్యం సాధించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ధ్వంసం చేసి ప్రజలకు స్వేచ్ఛను కల్పించాలనే భావనని మనసులో ఆశయంగా సంకల్పించుకున్నారు. ఈ ఆశయ సాధనం కోసం అభినవ భారత్ అనే సంస్థను స్థాపించారు. 1902 పుణే పెర్గ్యూసన్ కాలేజీలో బీఏ చదువుతూనే ఫియర్స్ పొలిటికల్ అండ్ రివల్యూషనరీ ఎన్విరాన్మెంట్లో విద్యార్థులతో చేయి కలిపి విప్లవాన్ని రేకెత్తించారు సావర్కర్. బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోసి వారి తమ దేశానికి తరిమికొట్టి భారతీయుల బానిసత్వాన్ని దూరం చేయడమే ఈ విప్లవకర్ల ముఖ్య లక్ష్యం. వినాయక్ దామోదర్ సావర్కర్ బార్ ఎట్లా చదువు కోసం 1906 లండన్కు వెళ్లారు. ఆంగ్లేయుల గడ్డపై నుంచి విప్లవోద్యమం నడపాలనే దృఢమైన నిశ్చయంతో అక్కడికి వెళ్లి శ్యామ్జీ కృష్ణవర్మ, మదన్లాల్ దింగ్రా వంటి గొప్ప విప్లవకారులతో ఆయన పనిచేశారు. లండన్లో ఇండియా హౌజ్ అనే విప్లవాత్మక సంస్థలో చేరి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు. విప్లవకారుల రహస్య విప్లవ చర్చలకు ఇండియా హౌజ్ బాసటగా నిలిచింది. వారందరికీ సావర్కర్ రూపంలో ఒక మార్గదర్శి కనిపించాడు. వీర్ సావర్కర్ రచయితగా అనేక గొప్ప రచనలు చేశారు. ఆయన రచనలు చారిత్రక అంశాలు, హిందుత్వ సిద్ధాంతాలు, జైలు అనుభవాలు మరియు దేశభక్తి భావనల చుట్టూ తిరిగాయి. సావర్కర్ రాసిన పుస్తకాలన్నీ హిందీ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో ప్రచురితమయ్యాయి. 1909 లండన్లో చదువుకుంటున్న రోజుల్లోనే సావర్కర్ ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ 1857, స్వాతంత్ర సంగ్రామం చరిత్ర అనే గ్రంథాన్ని రాశారు. ఇది 1857 జరిగిన తొలి స్వాతంత్ర సంగ్రామ యుద్ధంగా గుర్తించి వర్ణించి రాసిన అత్యంత ప్రభావశీల రచనగా చరిత్రలో నిలిచింది. 1857 తిరుగుబాటు మరియు స్వాతంత్ర్యం సాధించడానికి అవసరమైన వ్యూహాల గురించి ఈ పుస్తకంలో ఉన్నాయి. బ్రిటిష్ పాలకులు ఈ తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటుగా అణిచివేస్తే ఇది భారతదేశపు స్వాతంత్ర యుద్ధమని సావర్కర్ బలంగా వాదించాడు. అన్ని సామాజిక వర్గాలు, మత సామూహిక సంఘాలు ఈ పోరాటంలో పాల్గొన్నారని ఈ పుస్తకంలో రాశాడు. దేశవ్యాప్తంగా ప్రజలలో అంగీకారం ఉన్న పోరాటంగా ఈ స్వాతంత్ర సంగ్రామం 1857 చరిత్రలో నిలిచింది. బ్రిటిష్ పాలన హిందూ ముస్లిం సంప్రదాయాలను ఎలా దెబ్బతీసిందో వివరించాడు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ ద్వారా రాజ్యాలను కబళించడం, పురాతన వ్యవస్థలను నాశనం చేయడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. బ్రిటిష్ వ్యాపార విధానాల వలన చిన్నతరహా వ్యాపారాలు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. మే 10, 1857 మీరట్లో తిరుగుబాటు ప్రారంభమైంది. తిరుగుబాటు సైనికులు ఢిల్లీకి వెళ్లి బహదూర్ షా జాఫర్ను మళ్లీ చక్రవర్తిగా ప్రకటించారు. ఈ పరిణామం యుద్ధానికి చిహ్నంగా మారింది. లక్నో, కాన్పూర్, బార్లే, ఝాన్సీ, గ్వాలియర్ వంటి ప్రాంతాల్లో తీవ్ర యుద్ధాలు జరిగాయి. తాంతియాతోపి, రాణి లక్ష్మీబాయి, నానాసాహెబ్ వంటి నాయకులు విప్లవ పోరాటానికి నాయకత్వం వహించారు. ప్రజలు విస్తృతంగా పాల్గొన్నదే కాక బ్రిటిష్ పాలకులపై తీవ్ర ప్రతీకార చర్యలు జరిపారు. హిందూ ముస్లింలు కలిసికట్టుగా బ్రిటిష్ పాలనను వ్యతిరేకించారు. సావర్కర్ ఈ ఐక్యతను జాతీయ చైతన్యంగా పేర్కొన్నాడు. స్వాతంత్ర్య పోరాటంలో మతం అడ్డంకి కాలేదని స్పష్టం చేశాడు. బ్రిటిష్ సైనికులు ప్రజలపై అమానుష హింసలు జరిపారు. గ్రామాలు కాల్చివేయడం, సామూహిక హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. తిరుగుబాటుదారులపై కఠిన శిక్షలు విధించబడ్డాయి. బహదూర్ షా జాఫర్ అరెస్టు అయ్యాడు. రాణి లక్ష్మీబాయి, తాంతియా తోపే వీరమరణం పొందారు. ఆయుధాల కొరత, శిక్షణ లోపం, నాయకత్వ దౌర్భాగ్యం వల్ల తిరుగుబాటు నశించింది. బ్రిటిష్ సైన్యం మరింత బలంగా తిరిగి అధికారం చలాయించింది. 1857 స్వాతంత్ర సంగ్రామ చరిత్ర బ్రిటిష్ కథనాలను సవాలుగా నిలిచింది. దీన్ని ప్రపంచంలో పలు భాషల్లోకి అనువదించారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రచురణకు ముందే ఈ గ్రంథాన్ని నిషేధించింది. ఈ పుస్తకం ప్రచురణ కోసం భారత్లో తన అన్న గణేష్ సావర్కర్ పంపగా బ్రిటిష్ వారు పసిగట్టి ఆయన్ను అరెస్ట్ చేసి అండమాన్కు జైలుకు పంపారు. మహారాష్ట్రలోని అన్ని ముద్రణాలయాలపై ముందు జాగ్రత్తగా దాడులు జరిపారు. అయినప్పటికీ విదేశాల్లో ముద్రించిన 1857 స్వాతంత్ర సంగ్రామ చరిత్ర రహస్యంగా భారతదేశం చేరింది. ఈ గ్రంథం ఎంతోమంది స్వాతంత్ర సమరవీరులకు, విప్లవ యోధులకు స్ఫూర్తినిచ్చింది. ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గారిని, భగత్ సింగ్ గారి లాంటి విప్లవకారులన్నీ బాగా ప్రేరేపించింది. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధ తిరుగుబాటు లండన్లో ఇండియా హౌజ్

0: అనే విప్లవ సంస్థను ప్రోత్సహించినందుకుగాను ఆయన రచించిన ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ 1857 బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆగ్రహింపజేశాయి. 1909లో మెజిస్ట్రేట్ జాక్సన్ హత్యలో విప్లవకారులకు ఆయుధాలు పంపినట్లు ఆరోపణలపై 1910లో లండన్లో సావర్కర్ని అరెస్ట్ చేశారు. మార్సిల్స్ నుంచి పారిపోయి మళ్లీ బ్రిటిష్ పోలీస్ యంత్రాంగానికి పట్టుబడ్డారు. బ్రిటిష్ న్యాయ ప్రమాణాలు ఉల్లంఘించినందున సావర్కర్కి న్యాయస్థానం అండమాన్ కాళాపాని సెల్యులార్ జైలులో 2 యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. 2 యావజ్జీవ కారాగార శిక్షలంటే 50 సంవత్సరాల జైలు జీవితం. అప్పటిదాకా బ్రతికే ఉంటావా అని వెక్కిరించిన బ్రిటిష్ జైలర్తో, అప్పటివరకు నీ సామ్రాజ్యం ఉంటుందనుకుంటున్నావా అని ఏమాత్రం బెదురులేకుండా గుండె ధైర్యంతో ఎదురు ప్రశ్న వేసిన ధైర్యశాలి సావర్కర్. అండమాన్ నికోబార్ సెల్యులార్ జైలులో ఆయన అనుభవించిన కఠిన శ్రమ, శారీరక మానసిక వేధుంబులతో గడిపిన దుర్భర జీవితాన్ని మై ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ అనే గ్రంథంలో వివరించారు. జైలు జీవితం మధ్యలో ఆయన చేసిన ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక చింతనలు, హిందుత్వ భావజాలం పట్ల అభిప్రాయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది బ్రిటిష్ కాలంలో భారత స్వాతంత్ర్య సమరయోధులపై జరిగిన దమనాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడే పుస్తకం. ఈ పుస్తకం చదవడం వల్ల వీర్ సావర్కర్ నిజ జీవిత బాధలు, వారి త్యాగాలు మరియు భారత స్వాతంత్ర్యం కోసం వారు ఎంత తప్పించి పోరాడారో అర్థమవుతుంది. జైలులో సావర్కర్ను చాలా చిత్రహింసలకు గురిచేసేవారు. మానసిక ఒత్తిడితో ఆయనను హింసించేవారు. అయినా కూడా వారి విధించిన కఠిన శిక్షలకు క్షోభిస్తూ కూర్చోలేదు. చేతులకు కాళ్లకు సంకెళ్లు వేసి శరీరాన్ని నిర్బంధించారు. ఆయన మనసులో మెదులుతున్న సంకల్పం ఒక్కటే, బ్రిటిష్ ప్రభుత్వ నీచపు పాలన నుంచి భారతీయులకు విముక్తి. బందీగా కారాగారంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో సావర్కర్ రచన వ్యాసంగాన్ని సాగించారు. జైలు గోడల మీదే కవితలు రాశారు. వీటిని కంఠస్థం చేసి గుర్తుపెట్టుకుని తర్వాత కాలంలో గ్రంథస్థం చేశారు. కొన్ని నెలల తర్వాత జైలు సిబ్బంది ఆయనకు కాగితాలు, కలం సమకూర్చారు. అండమాన్ జైలులో ఉన్న సమయంలోనే కమల, గోమాంతక్, మహాసాగర్ తదితర గొప్ప కావ్యాలు వెలువడినాయి. 1923 డిసెంబర్లో సావర్కర్ను అండమాన్ జైలు నుంచి మహారాష్ట్ర ఎర్వాడల జైలుకు తరలించారు. సావర్కర్ తన శిక్షను సడలించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి అనేక దపాలు క్షమాపణ పత్రాలు రాశారు. 13 సంవత్సరాల కారాగార శిక్ష తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో విడుదలైన సావర్కర్ మిగిలిన జీవితమంతా హిందూ సమాజ సిద్ధాంతాలకి అంకితమిచ్చారు. నాటి హిందూ సమాజం అనేక్యత, అంటరానితనం, సాంఘిక దురాచారాలతో తల్లడిస్తుంటే చూస్తూ ఓర్వలేకపోయారు. సమాజంలోని ఈ అసమానతలకి కళ్ళెం కట్టి ప్రజల్ని సమైక్యం చేసేందుకు నడుం బిగించారు సావర్కర్. అంటరానితనం కారణంగానే మన హిందూ సమాజంలో అనేక్యత, మతమార్పిళ్లు జరుగుతున్నాయని గుర్తు చేశారు సావర్కర్. హిందువులంతా బంధువులేనని చాటి చెప్పారు. చట్టాపట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయ్, అన్నదమ్ముల వలె జాతీయులు మతములనియూ మెలగవలెనోయ్ అనే గురజాడ మాటలే సావర్కర్ మాటలకు ప్రతిధ్వని అవుతాయి. 1923లో ఆయన రాసిన హిందుత్వ అనే పుస్తకం హిందుత్వ భావజాలానికి పునాది వేసింది. హిందుత్వం అంటే మతం కాదు, దేశమంతా ఒక్కటే మతం అని సావర్కర్ నిజమైన జాతీయవాదం యొక్క జ్వాలను రగిలిస్తూనే ఉన్నాడు. సావర్కర్ హిందుత్వాన్ని కేవలం మతపరమైన దృక్పథంగా కాకుండా రాష్ట్ర సంస్కృతి మరియు జాతి చైతన్యానికి సంబంధించిన భావనగా నిర్వచించారు. హిందుత్వ అనేది హిందువుల జాతీయతను సూచించేదిగా వర్ణించారు. మతం కంటే ఎక్కువగా ఇది ఒక సాంస్కృతిక జాతి భావన అని చాటి చెప్పారు. భారతదేశాన్ని రాజకీయంగా హిందూజాతిగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. మతం కాదు, జాతి స్వభావమే ప్రధానమని తెలిపారు. ఈ పుస్తకం యొక్క భావజాలం భారతీయ జాతీయవాదానికి ఒక ప్రత్యేక దృక్కోణాన్ని కలిగించినప్పటికీ ఇది వివాదాలకు దారితీసిన గ్రంథంగా మిగిలింది. సావర్కర్ జీవితమంతా వ్యతిరేకత, విప్లవాలు, తిరుగుబాటు, ఘర్షణలతోనే సాగింది. బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు స్వదేశీ ప్రభుత్వం కూడా ఆయన పట్ల పక్షపాతంగానే వ్యవహరించింది. 1960 జీవిత విరామదశలో సావర్కర్ గారి ఆరోగ్యం తగ్గడం మొదలైంది. ఆయన దృఢమైన నిబద్ధతతో 1964 సామాజిక కార్యకలాపాలకు విరమణ ప్రకటించారు. ఆయన చివరి మాటలు, ఇప్పటి భారతదేశానికి నేను అవసరం లేను, నేను నా జీవిత ధ్యేయాలను పూర్తి చేసుకున్నాను, ఇక శరీరాన్ని కొనసాగించడంలో ఆశయపరంగా ప్రయోజనం లేదు. 26 ఫిబ్రవరి 1966న ముంబైలో తన నివాసంలో ఆయన్ను మరణం కలిసింది. ఓ యోధునికి తగిన విధంగా స్వేచ్ఛతో నిర్ణయాత్మకంగా ముగిసింది. ఆయన తన దార్శనిక లక్ష్యాలను, రాజకీయ ఉద్యమాన్ని, హిందుత్వ సిద్ధాంతాన్ని పూర్తి చేసుకున్నాక ప్రపంచానికి వీడ్కోలు చెప్పారు తాను విశ్వసించిన జీవనతత్వానికి ప్రతీకగా.
1: వినాయక దామోదర్ సర్కార్ సావర్కర్ జయంతి సందర్భంగా స్వాతంత్ర్యోద్యమంలో వినాయక దామోదర్ సావర్కర్ శ్రీ గాలి శివగారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు కొన్ని లలిత గీతాలు.

ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 years. నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: ఆకాశవాణి
1: విశాఖపట్నం జిల్లా సమాచార లేఖనం మీరిప్పుడు వింటారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి. ఘనంగా ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు, విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన, దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల, విశాఖ కేంద్ర కారాగారంలో ఆఫీస్ అసిస్టెంట్ నైపుణ్య శిక్షణ కోర్సు ప్రారంభం, జీవీఎంసీ పరిధిలో ఇండ్ల గణన ప్రక్రియను పర్యవేక్షించిన డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్, ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు విశాఖలో వాటర్ ఫాగింగ్ వాహనాలు తదితర అంశాలతో కూడిన విశాఖ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానం వేదికగా నిర్వహించిన ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పలువురు కేంద్ర రాష్ట మంత్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందేళ్ల ప్రయాణంలో ఎంతోమంది విద్యావేత్తలను, నాయకులను, పారిశ్రామికవేత్తలను దేశానికి అందించిన ఘనత ఆంధ్ర విశ్వవిద్యాలయానికే దక్కుతుందని, అటువంటి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని ఉపరాష్టపతి స్పష్టం చేశారు. విశాఖ వేదికగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అదానీ కనెక్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా, పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్ రాక విశాఖకే కాదు ఆంధ్రప్రదేశ్కి ఓ గేమ్ చేంజర్గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా విఎంఆర్డీఏ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. అనంతరం కొత్త జోన్ కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షకు దక్షిణ మధ్య, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో విశాఖపట్నంలో సంబరాలు అంబరాన్నంటాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు అహర్నిశలు కృషి చేసిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ కార్యకర్తలు బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆఫీస్ అసిస్టెంట్ అనే పేరుతో ఐటీ ఆధారిత నైపుణ్య శిక్షణ కోర్సును విశాఖ సెంట్రల్ జైలులో ప్రారంభించారు. జైలు ఖైదీల పునరావాసం మరియు సమాజంలో తిరిగి కలిసిపోయే ప్రక్రియలో భాగంగా వారికి పరిశ్రమ ఆధారిత ఐటీ మరియు ఆఫీస్ మేనేజ్మెంట్ నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎస్డిఐ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి బ్యాచ్లో 30 మంది ఖైదీలు ఉంటారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మొదటి దశ ఇండ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్ విఎల్ఎన్ మూర్తి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇండ్ల గణన ప్రక్రియలో ఏ ఒక్క గృహం కూడా మినహాయించకుండా గణన చేపట్టాలని, రాష్ట్రానికి లభించాల్సిన నిధులు, ప్రభుత్వం అమలు చేసే అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో ఈ జనగణనకు ఎంతో ప్రాధాన్యముందని, ప్రజలకు అవగాహన పరచాలని ఆయన సూచించారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నుండి విశాఖ వాసులకు కొంత ఉపశమనం కలిగించేలా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ప్రత్యేకంగా వాటర్ ఫాగింగ్ మిస్ట్ కానన్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాటర్ ఫాగింగ్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరంతరం నీటిని సన్నని జల్లు రూపంలో వెదజల్లడం ద్వారా కొంతమేరకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఫాగింగ్ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది. మీరింతవరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం.
0: ఈ సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 8:34 దాటి 57 సెకన్లు. ఇప్పుడు కొన్ని ఫిల్మ్ గీతాలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు వింటున్న ఈ పాట చెట్టు కింద ప్లేడర్ చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర గీత రచన వెన్నెల కంటి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: పర్సనల్ లోన్ ఆఫర్
4: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
3: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
4: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
5: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
4: మరి ఏం చేయాలి?
5: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
4: దీని వల్ల అందరికి స్పామ్ తగ్గుతుందా?
5: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
6: ఆకాశవాణి
7: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
6: మన భారతదేశం విన్న తొలి స్వరం
7: ఆకాశవాణి.
6: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
7: కోట్లాది గుండెల చప్పుడుగా,
6: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
7: సమాజ స్వరం
6: మన ఆకాశవాణి.
7: సమాచారాన్ని అందించడమే కాదు.

0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి,
0: ఆస్వాదించండి.

మీరు విన్న ఆ పాట బొబ్బిలి రాజా చిత్రంలోంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. కార్యక్రమంలో ఇప్పుడు పెళ్లి పుస్తకం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడింది. గీత రచన ఆరుద్ర, సంగీతాన్ని సమకూర్చింది కెవి మహాదేవన్.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: బాడీ మాత్రం బేషుక్గా కనబడుతుంది, టైర్లు మాత్రం రిటైర్ అయిపోయాయండి.
1: అడపా దడపా గాలి కొడితే సరిపోతుంది.

0: కూర్చోక ఈ కండువా వేసుకుని వీధిలోకి ఎదురెళ్ళు.
1: అన్ని ఏర్పాట్లు చేసేనే ముసలి అయినా

0: వధువు కాదు, అదేదో వింత వస్తువు.
1: బాబాయ్, నీ ఫేస్ అలా సైడ్కు పెట్టి అమ్మాయిని తీసుకురండి. వధువు వస్తున్నది.
0: కొంచెం ఏజ్డ్గా ఉన్నట్టుంది
1: నీ మొహం. ఆవిడ మా పిన్ని పిన్ని.

0: బాయ్, వాయిదా లేకుండా జడ్జిమెంట్ చేయి. అమ్మాయి నచ్చిందా?
1: ఓకే, నచ్చినట్టేనండి.
0: నసగకు, ఏం కావాలి అడుగు.
1: పాట ఏమైనా వచ్చినావా కనుక్కోండి గురుగారు.
2: పాటటమ్మా, పాడేస్తే పోలా.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: మామిచిగురు చిత్రంలోని ఆ పాటతో ఫిలిం గీతాలు ఇంతటితో సమాప్తం.

102.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం కర్ణాటక శాస్త్రీయ సంగీతం కార్యక్రమం. ఇప్పుడు వింటారు ఈ కార్యక్రమంలో షేక్ మౌలాలీ గారి నాదస్వర వాద్యం వింటారు, ప్రత్యేక డోలు వాద్యం కలవకుర్తి శ్రీనివాసులు. కార్యక్రమంలో ముందుగా సభాపతికి అభోగీ రాగం రూపకతాళం, గోపాలకృష్ణ భారతి రచన.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో షేక్ మౌలాలీ గారి నాదస్వర వాద్యం విన్నారు. ప్రత్యేక డోలు సహకారం కల్వకుర్తి శ్రీనివాసులు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: స్టూడియోలో సమయం 9:30. ఇప్పుడు నమస్తే అమరావతి కార్యక్రమం వింటారు.
1: ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము.
2: ఊర్మిళ, ఏమిటిది?
1: పల్లవి.
2: పల్లవా, అల్లరా?
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
2: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా. ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
2: ఇదిగో
1: పాడతాను, పాడి తీరుతాను.

కార్యక్రమంలో ముందుగా మీరు వింటున్న ఈ పాట అశోక చక్రవర్తి చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

రాక్షసుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను వింటున్నారు. గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ 0. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
4: పర్సనల్ లోన్ ఆఫర్
5: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
4: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
5: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
6: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
5: మరి ఏం చేయాలి?
6: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
5: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
6: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

మీరు వింటున్న ఈ పాట బాలగోపాలుడు చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది రాజ్ కోటి.

మీరు వింటున్న ఈ పాట ఈడియట్ చిత్రంలో ఉంది. పాడిన వారు ఉదిత్ నారాయణ్, కౌసల్య. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్. సంగీతాన్ని సమకూర్చింది చక్రీ.

మీరు విన్న ఆ పాట కోరుకున్న ప్రియుడు చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది కోటి. చివరిగా మిర్చి చిత్రానికి చిన్న పొన్ను పాడింది గీత రచన రామజోగయ్య శాస్త్రి.

ఈ పాటతో ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ ఉదయం 10:30 త్యాగానికి ప్రతీక బక్రీద్ శ్రీమతి ఖనీతా సల్మా గారి ప్రసంగం వింటారు.

0: సమయం 10 గంటలు కావస్తోంది. మరి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలో ఆరోగ్య సేవలు అందరికీ సమానంగా చేరాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఒకప్పుడు సాధారణ ప్రజలకు వైద్యం అంటే పెద్ద భారం. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్యం బారిన పడితే చికిత్స కంటే మందుల ఖర్చులకే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేవి. డాక్టర్లు సూచించే బ్రాండెడ్ మందుల ధరలు అధికంగా ఉండడంతో అనేక కుటుంబాలు అప్పులు చేయాల్సి వచ్చేది. కొందరు పూర్తిస్థాయి చికిత్స తీసుకోలేక మధ్యలోనే మందులు ఆపివేసిన పరిస్థితులు ఏర్పడేవి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండేది. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని వైద్య ఖర్చులకే వెచ్చిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి నెలా మందుల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో నగదు లేమి వల్ల ఎవరూ చికిత్సకు దూరం కాకూడదు అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర పరిష్కారాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో జనరిక్ మందులపై ప్రజల్లో సరైన అవగాహన కూడా చాలా తక్కువగా ఉండేది. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు సమానమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయని చాలామందికి తెలియదు. అధిక ధర ఉన్న మందులే మంచి నాణ్యత కలిగినవి అని ఒక అపోహ బలంగా ఉండేది. ఈ అపోహలను తొలగించి తక్కువ ధరలకు నాణ్యమైన మందులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం నాణ్యమైన జనరిక్ మందులను సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడం. బ్రాండెడ్ మందులతో పోలిస్తే 50 నుంచి 80% వరకు తక్కువ ధరలకు మందులను విక్రయించడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న వైద్య భారం తగ్గించడమే ఈ పథకానికి ప్రధాన లక్ష్యం.

0: ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేవలం ఒక ఔషధ విక్రయ కేంద్రాల పథకం మాత్రమే కాదు. ఇది ఆరోగ్య సమానత్వానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక పెద్ద సామాజిక సంస్కరణగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా తక్కువ ధరలకు మందులు అందేలా దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభం తర్వాత లక్షలాది మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతూ ఆర్థికంగా లాభపడుతున్నారు. ముఖ్యంగా రోజు మందులు వాడాల్సిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, పేద కుటుంబాలు ఈ పథకం ద్వారా ఎంతో ఉపశమనం పొందుతున్నారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా దేశంలో జనరిక్ మందులపై నమ్మకం పెంచడం, ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, వైద్య ఖర్చులను తగ్గించడం వంటి కీలక లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం సాధిస్తోంది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందించడంలో జనౌషధి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జనౌషధి కేంద్రాల ద్వారా కోట్లాది మంది ప్రజలకు చౌక ధరల్లో వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలు మందులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా జనౌషధి కేంద్రాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జనౌషధి కేంద్రాల్లో మాత్రం మందులపై ఏకంగా 80% వరకు రాయితీ లభిస్తోందని పేర్కొన్నారు. 100 రూపాయలు విలువైన మందులు కేవలం 20 రూపాయలకే అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులు కూడా ఆదా అవుతున్నాయని చెప్పారు.
1: ఆ దేశ్ కే కరోడో గరీబో కో భారత్ సర్కార్ ముఫ్త్ ఇలాజ్ కి సువిధా దే రహీ హై జన్ ఔషధి కేంద్రో పర్ ఔర్ మే ఆప్ సే కహూంగా ఆప్కో అగర్ దవాయియా ఖరీదనీ హై నా జరూర్ జన్ ఔషధి కేంద్ర పర్ జాయియే యే మోదీ నే ఆప్కి బహుత్ బడీ సేవా కీ హై బహుత్ లోగో కో పతా నహీ హై హమ్ దివాలీ మే ఖరీద్ కర్నే జాతే ఔర్ బజార్ మే అగర్ కహీ బోర్డ్ లగా హై కి 10% డిస్కౌంట్ తో పెహలా పైర్ ఉసీ తరఫ్ చలా జాతా హై 20% డిస్కౌంట్, 10% డిస్కౌంట్ తో వహీ మన్ కర్తా హై నా మోదీ యే జన్ ఔషధి కేంద్ర మే దవాయియో మే 80% డిస్కౌంట్ దేతా హై 80% డిస్కౌంట్ 100 రూపాయే కి దవాయీ 20 రూపాయే మే మిల్ జాతీ హై ఔర్ జాంతే హై ఇస్కే కారణ మేరే మధ్యమ వర్గ కే పరివార్ హమారే గరీబ్ పరివార్ దవాయీ కా జో ఖర్చ్ హోతా హై నా ఉస్కే కారణ ఉన్కే కితనే రూపాయే బచే హోంగే ఆప్కో అందాజ్ హై క్యా అభీ తో జ్యాదా ఇస్ యోజనా కా జ్యాదా ప్రచార్ నహీ హువా ఫిర్ భీ ఇస్సే మేరే గరీబ్ ఔర్ మధ్యమ వర్గ కే లగ్భగ్ 1.25 లక్ష కరోడ్ రూపాయా ఉన్కా బచ్ గయా హై భాయియో యే సేవా కీ హై.
0: సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత కీలక పథకాల్లో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన ఒకటి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన జనౌషధి కేంద్రాల్లో బ్రాండెడ్ మందులతో సమానమైన నాణ్యత కలిగిన జనరిక్ ఔషధాలు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ కేంద్రాలు ఎంతో ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో జనౌషధి కేంద్రాలు పనిచేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి సేవలు విస్తరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రస్తుతం 18 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రతి నెలా సుమారు 65,000 మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతున్నారు. సాధారణ ఔషధ దుకాణాల్లో అధిక ధరలకు లభించే మందులు ఇక్కడ చాలా తక్కువ ధరలకే లభించడంతో ప్రజలు భారీగా ప్రయోజనం పొందుతున్నారు. ప్రత్యేకంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, రోజువారీ మందులు వాడాల్సిన రోగులకు ఈ కేంద్రాలు పెద్ద సహాయంగా మారాయి. కుటుంబ ఆదాయం తక్కువగా ఉన్నవారు కూడా వారికి అవసరమైన మందులను కొనుగోలు చేయగలుగుతున్నారు. బయట మెడికల్ షాపుల్లో మందులు కొనాలంటే చాలా ఖర్చు అయ్యేదని, ఇప్పుడు జనౌషధి కేంద్రంలో అదే మందులు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం నిజంగా పేదలకు ఎంతో ఉపయోగపడుతోందని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారు నాదమునిరెడ్డి తెలిపారు.
2: కాలస్తి మండలానికి సంబంధించిన వ్యక్తిని, నాకు షుగర్ ఉంది, దాంతో పాటు బీపీ ఉంది, వీటికి సంబంధించిన మందులు బయట కొంటే చాలా ఎక్స్పెన్సివ్, అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లు వస్తాయి. అక్కడ 100 రూపాయలు ఉండేది, ఇక్కడ 20 రూపాయలకి 25 రూపాయలకి వస్తుంది. మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. కానీ దీనివల్ల పేదలకి, మధ్య తరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు.
0: ఇంట్లో వృద్ధులకు తరచూ మందులు అవసరం అవుతూ ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందుల ధరలు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడేవాళ్లమని, జనౌషధి కేంద్రాల్లో తక్కువ ధరలకు మంచి నాణ్యమైన మందులు అందుతున్నాయని, వీటి ద్వారా ఇప్పుడు వైద్య ఖర్చులు కూడా

0: చాలా వరకు తగ్గాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారులు సూర్య తెలిపారు.
1: నా పేరు సూర్య, నేను కళాహస్తి నివాసిని. గత 7 సంవత్సరాల ముందు ఈ ప్రధానమంత్రి జన ఔషధిని విజిట్ చేశాను. అంతకుముందు మా తల్లిదండ్రులు మరియు మా అత్తగారు అందరికీ హార్ట్ మరియు కిడ్నీ షుగర్ పేషెంట్స్ వీళ్ళంతా, వీళ్ళకి రెగ్యులర్గా 1,000 రూపాయలు ఇచ్చి మందులు వాడుతున్నాము. 6 ఏళ్ళ ముందు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఈ మందులు తీసుకున్న తర్వాత చాలా బాగా ఉంది. బయటికి దీనికి పెద్ద తేడా ఏమున్నదో, మందంతా సేమ్ ఉంటుంది కానీ బ్రాండ్ మాత్రం బయటది ఉంటుంది. కాబట్టి పేద ప్రజలు మరియు బిలో ప్రైవేట్ లైన్ ఉన్న ప్రజలు ధైర్యంగా ఈ మందులు వేసుకోవచ్చు. అంతా మందు ఫార్ములా అంతా సేమే ఉంటుంది కాబట్టి ధైర్యంగా వేసుకోవచ్చు. పేద ప్రజల కోసం ఇలా ఆలోచించి ప్రధానమంత్రి జన ఔషధి పేద ప్రజలకు పరిచయం చేసిన మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు.
0: జనౌషధి కేంద్రాల్లో విక్రయించే మందులు నాణ్యత పరంగా కఠిన ప్రమాణాలు పాటించి పరీక్షించిన తర్వాతే అందుబాటులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఔషధ తయారీ సంస్థల నుంచే మందులు సరఫరా అవుతాయి. అందువల్ల తక్కువ ధర ఉన్నా మందుల నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. అలాగే జనౌషధి కేంద్రాల్లో మందులతో పాటు శానిటరీ నాప్కిన్లు, సర్జికల్ వస్తువులు, ఆరోగ్య సంరక్షణకు అవసరమైన పలు ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకు శానిటరీ నాప్కిన్లు అందించడం కూడా ఈ పథకంలోని ముఖ్యాంశంగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రజల్లో జెనరిక్ మందులపై అవగాహన కూడా పెరుగుతోంది. తక్కువ ధరలో మంచి నాణ్యత కలిగిన మందులు అందుబాటులో ఉండడం వల్ల అనేక కుటుంబాలు వైద్య ఖర్చులను తగ్గించుకోగలుగుతున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఈ కేంద్రాలను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు భారతదేశ ఆరోగ్య రంగంలో ఒక సామాజిక విప్లవంగా నిలుస్తున్నాయి. ఈ పథకం ద్వారా సాధారణ ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన జనరిక్ మందులు అందుబాటులోకి రావడం వల్ల ఆరోగ్య సేవలు మరింత ప్రజలకు చేరువయ్యాయి. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గింది. గ్రామీణ దూర ప్రాంతాల్లో కూడా మందుల లభ్యత పెరగడం ద్వారా ఆరోగ్య సమానత్వానికి ఈ పథకం దోహదపడుతోంది. ఈ కేంద్రాలు కేవలం మందులు అమ్మే దుకాణాలుగా కాకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనే లక్ష్యాన్ని సాధించే వేదికలుగా మారాయి. నాణ్యత కలిగిన మందులను తక్కువ ధరలో అందించడం ద్వారా ప్రజల్లో జెనరిక్ ఔషధాలపై విశ్వాసం పెరిగింది. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం వంటి అంశాల్లో కూడా ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని జనౌషధి కేంద్రాలను స్థాపించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, డిజిటల్ సేవలను విస్తరించడం ద్వారా ఈ పథకం మరింత ప్రభావవంతంగా మారుతుంది. మొత్తం మీద ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన భారతదేశంలో అందరికీ అందుబాటులో ఉండే చవకైన నాణ్యమైన ఆరోగ్య సేవల దిశగా ఒక శక్తివంతమైన అడుగు అని చెప్పవచ్చు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట మేజర్ చంద్రకాంత్ చిత్రంలోంది. పాడినవారు కేజే ఏస్తాస్ చిత్ర. గీత రచన సంగీతం సమకూర్చింది ఎంఎం కీరవాణి. ఇప్పుడు సుల్తాన్ చిత్రానికి

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనో పాడింది గీతరచన జాలాది.
1: ఆకాశం గుండెల్లు అగ్నికణం సూర్యుడై, ఆవేశం గుండెల్లు అరుణం ఒక వీరుడై, భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే అందుకే జనగణమన.

మధ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడిన పాటను విన్నారు. గీత రచన వెన్నెల కంటి, సంగీతాన్ని సమకూర్చింది విద్యాసాగర్. ఇప్పుడు నువ్వు లేక నేను లేను చిత్రానికి ఆర్పి పట్నాయక్, కౌసల్య పాడిన పాటను వినబోతున్నారు. గీత రచన కులశేఖర్, సంగీతాన్ని సమకూర్చింది ఆర్పి పట్నాయక్.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో మరికొన్ని పాఠాలను ఈ ఉదయం 10:40 వినవచ్చు. త్యాగానికి ప్రతీక బక్రీద్ శ్రీమతి ఖనీతా సల్మా గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
1: ఇస్లామియా క్యాలెండర్లోని జిల్హజ్జ మాసంలో హజ్ యాత్ర జరుగుతుంది. హజ్ యాత్ర చేస్తున్న భక్తులు హజ్ యాత్ర సందర్భంగా అక్కడ ఖుర్బానీ ఇస్తారు. హజ్ యాత్ర ఇస్లాం 5 మూల సంబరాల్లో ఒకటి. స్తోమత కలిగిన ప్రతి ముస్లిం తప్పనిసరిగా జీవితంలో ఒకసారి అయినా హజ్ యాత్ర చేయాలి. ఈ యాత్రకు ఖుర్బానీకి మధ్య చాలా దగ్గరి సంబంధం ఉంది. హజ్ యాత్రలో ఉన్న ముస్లింలు ఎలాగూ ఆ యాత్రలో భాగంగా ఖుర్బానీ, త్యాగం, వితరణ ఇస్తారు. ఆ హజ్ యాత్రలో పాల్గొనలేని ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బక్రీద్ లేక ఈదు జుహా పండుగ చేసుకుంటారు. తమ తమ ప్రాంతాల్లో ఖుర్బానీ ఇస్తారు. క్లుప్తంగా అర్థమయం ఏమిదంటే, బక్రీద్ లేక ఈదు జుహా పండుగ నిజానికి హజ్ యాత్రకు సంబంధించిన పండుగ. హజ్ యాత్ర మక్కా నగరంలో జరుగుతుంది. మక్కాకు బయట ఉన్న ముస్లింలు వివిధ దేశాల్లో బక్రీద్ పండుగ రూపంలో హజ్ యాత్రతో తమ అనుబంధాన్ని ప్రకటిస్తారు. ప్రపంచం నలుమూలల నుండి ఇబ్రాహీం అలీస్సలాం అనునూయలైన లక్షలాది మంది ప్రజలు పవిత్ర మక్కాలోని కావాగృహానికి చేరుకొని హజ్ విధిని నెరవేరుస్తున్నారు. మహాతల్లి హాజరా అలీస్సలాం పాదచిహ్నాలలో నడిచి మొక్కవోని ఆమె సాహసాన్ని, పట్టుదలను స్మరించుకుంటున్నారు. అలాగే మినాలో ఖుర్బానీ సమర్పించి తమ నమాజ్, తమ సకల ఉపాసనా రీతులు, తమ జీవనం, తమ మరణం సమస్తం సకల లోకాల ప్రభువు అయిన అల్లాహ్ కొరకేనని, ఆయన సహవర్తువులు ఎవరూ లేర్నివాడని విదేహతా భావంతో తలవంచేవారిలో తాము ముందు వరసలో ఉంటామని క్రియాత్మకంగా నిరూపించుకుంటున్నారు. హజ్ యాత్ర, ఈదుజుహా పండుగ, ఖుర్బానీ, ఈ మూడు ప్రవక్తల పితామహుడు అయిన హజరత్ ఇబ్రాహీం అలీస్సలాంతో సంబంధం ఉన్నవి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అనుచరులు ఓ దైవ ప్రవక్త, ఈ ఖుర్బానీ ఏమిటి అని అడిగినప్పుడు ఆయన సమాధానమిస్తూ, ఇది మీ పితృలైన హజరత్ ఇబ్రాహీం సాంప్రదాయం అన్నారు. ప్రవక్తల పితామహుడైన ఇబ్రాహీం దుష్టశక్తులతో జీవితకాలమంతా రాజీలేని పోరాటం సాగించారు. ప్రభువు ఆయనకు ఎప్పుడూ ఏ పరీక్ష పెట్టినా అందులో పూర్తిగా నిక్కార్సుగా నెక్కుకు వచ్చారు. సత్యవాక్కు సముత్తనమైన దేశదేశాలు సంచరించారు. ఆఖరికి వృద్ధాప్యంలో కలిగిన కన్న కొడుకును సైతం దైవ సంకేతంపై దైవ మార్గంలో సంతోషంగా సమర్పించుకోవడానికి సన్నద్ధులయ్యారు. ఆయన త్యాగ నిరతిరికి సంతోషించి దేవుడు ఆయనకు సమస్త మానవాళికి పేష్వాగా చేయబోతున్నప్పుడు, ప్రభువు, ఈ పురస్కారం నావరకేనా, నా సంతానానికి కూడా ఇది వర్తిస్తుందా అని ఆయన ఎంతో ఆశతో విన్నవించుకోగా, దుర్మార్గుల విషయంలో నా వాగ్దానం వర్తించదగని ప్రభువు స్పష్టం చేశారు. మానవాళికి సన్మార్గం చూపే కార్యక్రమంలో ప్రవక్తల కాంక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. దివ్య ఖురాన్లో మహనీయ ఇబ్రాహీం అలీస్సలాం ప్రస్తావన 70 కన్నా ఎక్కువసార్లే వచ్చింది. ప్రస్తావన వచ్చిన ప్రతీ చోట ఇబ్రాహీం అలీస్సలాం విశిష్టత అర్థమవుతుంది. ఉదాహరణకు ఒకచోట, నిజానికి ఇబ్రాహీం తనకు తానే ఒక సంఘం అని అనబడేది. ఆయన తన ఉనికిరీత్యా ఒకే వ్యక్తి కావచ్చు, కానీ అసాధారణమైన తన త్యాగాల దృష్ట్యా, అనితర సాధ్యమైన తన పోరాటాల రీత్యా, నియంతల ఎదుట ప్రదర్శించిన మొక్కవోని సాహసం రీత్యా ఆయన ఒక వ్యక్తి కాదు. ఆయన ఒక్కరే ఒక సంస్థ, ఒక వ్యవస్థ, ఒక సముదాయం, ఒక అనుసరణీయ నాయకుడు. ఆయన ఒక్కరే ఒక సైన్యం. అందుకే దేవుడు ఆయన్ని తన కార్యం కోసం ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ప్రపంచంలోనూ ఆయనకు మేలును ప్రసాదించాడు. పరలోకంలోనైతే ఆయన్ని నిశ్చయంగా సజ్జనుల సరస ఉంటారు. అంతేకాదు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏకాచితుడై ఇబ్రాహీం విధానాన్ని అనుసరించు అని తన చివరి ప్రవక్తకు సైతం మార్గబోధన చేశారు ఆ పరమ ప్రభువు. హజరత్ ఇబ్రాహీం అలీహిస్సలాం జీవిత ఉద్యమం ప్రపంచ మానవాళికి సత్య సందేశ ప్రచార ఉద్యమం. ఈ ఉద్యమం కోసం ఆయన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్లారు. తన మొత్తం కుటుంబాన్ని ఈ బృహత్ కార్యంతోనే ఆయన పెట్టారు. ఈ సందేశ ప్రచారోద్యమానికి కేంద్రంగా ఆయన కాబా గృహాన్ని నిర్మించారు. కాబాకి ప్రదక్షిణలు చేశారు. ఈ ప్రపంచంలో తన పరుగు ప్రయత్నాలు అన్ని కేవలం అల్లా కోసమే అని ప్రకటించారు. తన జీవితాన్ని పూర్తిగా అల్లా కోసమే, అల్లాకే అంకితమై జీవించే దృఢ సంకల్పాన్ని ఖుర్బానీ చేయడం ద్వారా ప్రకటించారు. హజరత్ ఇబ్రాహీం అలీస్సలాం గురించి ఖురాన్లోని 37వ సూరాలో ప్రస్తావన ఉంది. ఆయన తాను చూసిన కలలో దైవ దేశాన్ని పాటించటానికి తన కుమారుడైన ఇస్మాయిల్ అలీహిస్సలాం ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఖుర్బానీ ఇవ్వడానికి నేలపై పడుకోబెట్టారు. ఆ సమయంలో అల్లా వద్ద నుంచి వచ్చిన దూత, మీ త్యాగం ఆమోదించబడింది, ఇప్పుడు మీ కొడుకుకు బదులుగా ఒక పొట్టెల్ను వధించండి అని అన్నారు. ఆయన అలాగే చేశారు. దివ్య ఖురాన్లోని అస్సాఫాత్ అధ్యయనం 107వ వాక్యంలో ఈ ప్రస్తావన ఉంది. మేము ఒక గొప్ప ఖుర్బానీ ద్వారా ఇస్మాయిల్ను రక్షించాము అని అల్లా చెప్పాడు. ఈ దివ్య ఖురాన్ వాక్యంలో గొప్ప త్యాగం అనే పదం ఇస్మాయిల్ అలైస్సలాంను ఉద్దేశించి ఉపయోగించడం జరిగింది. అంతేకాని అక్కడ ఖుర్బానీ అయిన పొట్టెల్ను ఉద్దేశించింది కాదు. ఇస్మాయిల్ అలైస్సలాం గొప్ప త్యాగం కోసం ఎంపిక చేయబడ్డారు. ఆ గొప్ప త్యాగం ఏమిటంటే, ఇస్మాయిల్ ఆయన తల్లిగారు హజరత్ హాజిరాతో ఒక నిర్జన ఎడారిలో వదిలివేయబడ్డారు. ఆ విధంగా వారి ద్వారా కొత్త తరం ఉనికిలోకి వచ్చేలా చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ ప్రాంతం కేవలం నిర్మానుష్య ఎడారిగా ఉండేది, ఒక ప్రాణి కూడా లేని ప్రాంతం. అందుకే దివ్య ఖురాన్ దీన్ని అత్యున్నత ఖుర్బానీగా పేర్కొన్నది. ఈ గొప్ప ఖుర్బానీ త్యాగం నిజానికి దైవ ప్రణాళిక. హజరత్ ఇబ్రాహీం అలైస్సలాం కుమారుడు ఇస్మాయిల్ అలైస్సలాం ద్వారా దైవం ఈ ప్రణాళికను అరేబియా ఎడారిలో అమలు చేశాడు. ఈ సంఘటన గురించి దివ్య ఖురాన్లోని సూరె ఇబ్రాహీం వాక్యం 37లో క్లుప్తంగా ప్రస్తావించబడింది. ఇబ్రాహీం ఇలా ప్రార్థించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ప్రభు, ఈ నగరాన్ని అంటే మక్కాను శాంతి నగరంగా చేయి. నన్ను, నా సంతానాన్ని విగ్రహ పూజ నుంచి కావాడు. ప్రభు, తృణకాష్ట జలరహితమైన లోయలో నా సంతానంలో కొందరిని తెచ్చి నీ పవిత్ర గృహం వద్ద నివసింపజేశాను. ప్రభువు, వారు ఇక్కడ నమాజ్ స్థాపించాలని నేను ఇలా చేశాను. కనుక నీవు ప్రజల హృదయాలను ఆసక్తితో కాబా గృహం వైపునకు మొగ్గేలా చేయి. తినటానికి వారికి పళ్ళు ప్రసాదించు. బహుశా వారు కృతజ్ఞతలు అవుతారేమో. ఈ విధంగా ఒక నిర్మానుష్య ఎడారిలో వదిలివేయబడిన హజరత్ హాజిరా ఆమె కుమారుడు ఇస్మాయిల్ అలైస్సలాం ద్వారా ఒక కొత్త జాతి ఉనికిలోకి వచ్చింది. చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జాతిలోనే జన్మించారు. హజరత్ ఇబ్రాహీం అలైస్సలాం తన భార్యాబిడ్డలను ఆ నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టడానికి కారణం అది ఒక దైవ ప్రణాళిక కాబట్టి. దైవదేశాలను పాటించడానికి ఆయన ప్రతి పరీక్షను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అల్లా ఆ దేశంలో హజరత్ ఇబ్రాహీం అలైస్సలాం ఒక కొత్త ప్రణాళికను రచించారు. ఈ నాగరికత వాసనలు లేని ప్రాంతంలో నగరాలకు వెలుపల జనావాసాలు లేని ఎడారిలో ఒక కొత్త తరాన్ని సృష్టించాలనేది ఆ ప్రణాళిక. ఈ ఉద్దేశంతోనే హజరత్ ఇబ్రాహీం అలైస్సలాం మక్కాలో హజరత్ హాజిరా అలైస్సలాం, హజరత్ ఇస్మాయిల్ అలైస్సలాంను నివసింపజేశారు. హజరత్ ఇబ్రాహీం అలైస్సలాం ద్వారా ఒక గొప్ప ఏక దైవ ఆరాధన సందేశ ప్రచార ప్రణాళిక అమలులోకి వచ్చింది. హజ్యాత్ర రూపంలో చేసే ఆరాధన నిజానికి దానికి ఒక రిహర్సల్ లాంటిది. జిల్హజ్జ నెలలో నిర్దిష్ట తేదీలలో హజరత్ ఇబ్రాహీం అలైస్సలాం ఆయన వంశీయులు చరిత్రలో ఏం చేశారో అదే క్రమాన్ని ప్రతీకాత్మకంగా ప్రపంచంలోని ముస్లింలందరూ ఆచరిస్తారు. హజ్యాత్రలోనూ, ఈదుల్ అజ్హా సందర్భంగానూ ఖుర్బానీ త్యాగం ఇవ్వడం జరుగుతుంది. ఖుర్బానీలో రెండు కోణాలున్నాయి. ఒకటి, ఖుర్బానీ వెనుక ఉన్న అసలు స్ఫూర్తి. అదేమిటంటే దైవ మార్గంలో ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండడం. రెండవది, ఆచరణ పద్ధతి. చాలామందికి నాణ్యమైన మాంసాహారం కొనుక్కునే స్తోమత ఉండదు. బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ మాంసం పేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చాలామందికి పోషకాహారం లభిస్తుంది. ఖుర్బానీ చేసిన పశువు మాంసాన్ని 3 భాగాలు చేసి ఒక భాగాన్ని బంధువులు మిత్రులకు, ఒక భాగాన్ని పేదవారికి పంచడం జరుగుతుంది. ఒక భాగాన్ని మాత్రమే స్వంతానికి వాడుకుంటారు. ఈ ఇచ్చిపుచ్చుకోవడాల వల్ల సమాజంలో చక్కని స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ పశువుల కొనుగోళ్ల వల్ల ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు లభిస్తుంది. మార్కెట్లో నగదు చెలామణిలోకి వస్తుంది. పశువులకు పెరిగిన డిమాండ్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు జీవం పోస్తుంది. రైతులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇవన్నీ ఖుర్బానీ వల్ల సమాజానికి లభించే అదనపు ప్రయోజనాలు మాత్రమే. అసలు లక్ష్యం ఏకదైవారాధన, విశ్వాసాన్ని గుండెల్లో నింపుకోవడం. చిత్తశుద్ధితో దైవ ప్రసన్నత కోసం దేవుని ఆదేశాలకు కట్టుబడతామన్న ప్రతిజ్ఞ చేయడం. ఈ ప్రతిజ్ఞకు ఆచరణాత్మక రూపం ఖుర్బానీ.
0: మీరింతవరకు త్యాగానికి ప్రతీక బక్రీద్ శ్రీమతి ఖనీతా సల్మా గారి ప్రసంగం విన్నారు. 102.2 MHz పై ఉంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో మరికొన్ని పాటలు విందాం.

0: నువ్వొస్తానంటే నేను వద్దంటానా. ఈ చిత్రానికి కార్తీక్ సుమంగళి పాడిన పాటను విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్.
1: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశవాణి.

మీరు విన్న ఆ పాట సీను చిత్రంలోంది. పాడినవారు పార్థసారథి చిత్ర. గీత రచన వెన్నెల కంటి, సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ. ఇప్పుడు గజదొంగ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడింది. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది.

కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట జస్టిస్ చౌదరి చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పి శైలజ. గీత రచన వేటూరి సుందర్రామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది చక్రవర్తి.

0: 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 11 గంటలు. ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గణపతి నాటకం నుండి కొన్ని భాగాలు వింటారు. రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం, నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: హాస్యం ప్రపంచ భాష, వ్యంగ్యం నుడికారం, ధ్వని జాతీయం. ఏ దేశపు సాహిత్యాన్నైనా ఈ మూడు మకుటంగా నిలుపుతాయి. ప్రపంచ సాహిత్యంలో గలివరు, డాన్ క్విక్జోట్ని ఎవరూ మర్చిపోలేరు. కనిపించే ముఖానికి ఆలోచనలో మరో మాస్క్ వేయగలిగితే ఆ రచన ఆకాశం ఎత్తుకు ఎదుగుతుంది. తెలుగు సాహిత్యంలో ఆ స్థాయిని సాధించిన మహానుభావులు, పాత్రలు ఉన్నాయి. గురజాడ గిరీశం, పానుగంటి జంఘాల శాస్త్రి, మొక్కపాటి బారిస్టర్ పార్వతీశం, చిలకమర్తివారి గణపతి కేవలం ఉదాహరణలు మాత్రం. గత శతాబ్దపు తొలి రోజుల్లో పుట్టిన గణపతి దాదాపు 80 సంవత్సరాల తర్వాత ఈనాటికి చిరంజీవి. ఆనాటి సాంఘిక జీవనం, కుటుంబ వ్యవస్థ స్థితిగతులు, భాషలో నవ్వుకునే నవ్వించే పలుకుబడి రుచి చూడాలంటే మరొక్కసారి గత శతాబ్దపు సాహితీ సౌరభాన్ని ఆఘ్రాణించాలంటే గణపతిని పలకరించాలి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ప్రముఖ నటులు, ప్రయోక్త బందా కనకలింగేశ్వరరావు గారు 38 సంవత్సరాల కిందట, అంటే 1967లో ఈ నవలను నాటకీకరించారు. ఆయనే స్వయంగా నిర్వహించారు. హాస్యానికి, నటనకు తన ప్రత్యేకత నిలుపుకున్న నండూరు సుబ్బారావు గారు ఆనాటి గణపతి. ఆ తరం ప్రముఖులు చాలామంది ఈ నాటికలో పాల్గొన్నారు. పి సీతారత్నమ్మ, ప్రయాగ నరసింహశాస్త్రి, సి రామ్మోహన్ రావు, పుచ్చా పూర్ణానందం, ఉప్పులూరు రాజారావు ఇలాగా. ఈ నాటిక ఆ రోజుల్లో శ్రోతల్లోకి దూసుకుపోయింది. నాకు ప్రత్యేకమైన ఆనందం ఏమిటంటే దాదాపు వీరందరితోనూ నేను విజయవాడ కేంద్రంలో పనిచేశాను, నాటకాలు రాశాను, నాటకాలు వేశాను. ఆ రోజుల్లో రేడియో ఉద్యోగమే గొప్ప ఉద్యమం. తెల్లారు లేస్తే కొత్త ఆలోచన వైపుకి, కొత్త రచన వైపుకి, కొత్త కార్యక్రమం వైపుకి అంతా పరుగులు తీసేవాళ్ళం. టైం మిషన్లో ముందు కాలానికి వెళ్లే అవకాశాలు ఇప్పుడిప్పుడు చాలా ఉన్నాయంటున్నారు. కానీ ఆ మిషన్లో దాదాపు 85 సంవత్సరాలు వెనక్కి వెళ్ళగలిగితే అపూర్వమైన అనుభూతిని గణపతి మీకు పంచుతుంది. ఈరోజు పాతచింతకాయ పచ్చడి కాదు గణపతి. కాలం మారినా పారినా విలువ తరగని నికార్సైన 24 క్యారెట్ల బంగారం ఈ చిలకమర్తివారి రచన, బందాగారి నాటకీకరణ, వెరసి ఈ గణపతి. తెలుగుదేశంలో తొలి నవలా రచయితల్లో ఒకరైన చిలకమర్తి లక్ష్మీనరసింహ గారి బాణి ఎలా ఉంటుంది? గయోపాఖ్యానం వంటి నాటకాలతో సామాన్య

0: సామాజికుల గుండెల్లో నిర్దుష్టంగా పీట వేసి కూర్చున్న ఓ మహారచయిత నవల రుచి ఏమిటి? చాట్లు, పిజ్జాలు తందూరేల్లో పడి నలిగిపోతున్న టీవీలకు సినిమాలకు బదిలీ అయి ప్రసార మాధ్యమాల శక్తిని చావని మర్చిపోతున్న ఈనాటి శ్రోతకి కేవలం ఒకే ఒక్క శ్రవణేంద్రియం ద్వారా పంచభక్ష పర్వాణాన్ని పంచిన ఆనాటి రేడియో నాటిక రుచి, రేంజి, శాశ్వత విలువలు, నాస్టాల్జిక్ జ్ఞాపకాలు అన్నీ తిరగదోడే అద్భుతమైన నాటకాన్ని మీరు వినబోతున్నారు. కళ్ల ముందు నిలువెత్తు బొమ్మలకి, డ్రాయింగ్ రూముల్లో బుల్లితెర వినోదాలకి అలవాటు పడిన ప్రేక్షకుల్ని మళ్ళీ అంతర్ముఖుల్ని చేసి కేవలం శ్రోతల్ని చేసే అద్భుతమైన కళాఖండం మెల్లగా మీ మనసుల్లోకి ఆవిష్కృతమవుతోంది. మీకు ఇంకా నమ్మకం కలగకపోతే మత్స్సుకి ఒకే ఒక అస్త్రాన్ని సంధించబోతున్నాను. దాని పేరు గణపతి. చిలకమర్తి వారి గణపతి కాదు, చిలకమర్తి బందావారి గణపతి కాదు, చిలకమర్తి బందా నండూరి వారి గణపతి. అది గణపతి, వినండి.
1: పాడవల్లారా, ఏమిట్లా ఇలిగిరిపోయేట్టుగా కేకలు? మీ గొంతులు కొయ్యా. ఒరేయ్ నాగేశు, ఎందుకు నా కేకలు? వీపు చెట్ల కొడతా.
2: పంతులు గారండి, మరేమోనే, ఒక ఆడది, ఒక ఆడదండి.
3: ఆడది కాదండి, ముసలమ్మండి.
1: ఏడు సేవలే, ముసలమ్మ అయితే ఆడది కాదట్రా.
2: ఓ కొండ ముచ్చిని వెంట పెట్టుకుని ఆడించడానికి కావాలను మన ఇస్కూలుకేసి తీసుకొస్తుందండి.
3: కొండ ముచ్చు కాదండి, ఎలుగు వంటి పిల్లండి. లేచి నుంచుని రెండు కాళ్ళ మీద నడిచి వస్తుందండి.
2: అన్ని అవధాలండి, సత్య ప్రమాణంగా అది కొండ ముచ్చేనండి. నల్లగా కక్కు కొట్టిన తిరగట్రాయిలాగా మొహం, ఊళ్ళంతా నూగు, జానెడుతున్నంత పొట్టి, మరిగుజ్జుతనానికి తగిన బొజ్జ.
3: అవునురా నాగేశు, ఎలుగు బంటి పిల్ల కాదురా, కొండ ముచ్చే. దానికి మెల్లకన్ను కూడా ఉంది రోజు. మృదుటి మీద చూసావా, కంది గింజంత పురిపిడికాయ ఎగురుకుంటూ నడుస్తోంది రా. ఆ ముసల్లి దాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తోంది.
1: ఎందుకురా, ఎందుకురా అన్న గులు మీరును? చితక పొడుస్తాను పుండా కోరులారా.
2: నిజంగా ఒట్టండి, మీరు ఇటొచ్చి ఈ కిటికీలోంచి చూడండి.
3: మాస్టారు, కొండ ముచ్చుకి వేరుశనకాయలు తీసుకురానా అండి.
1: ఇక్కడి నుంచి బయటికి కదిలేవా తంతాను. అసలు ఏది కొండ ముచ్చు? అదే, అది కొండ ముచ్చు కాదురా, మనిషేరా. మన బడిలో చేర్చడానికి ఆ పిల్లవాడిని తల్లి తీసుకొస్తోంది.
2: పండు, అది కొండ ముచ్చని నేను. అది మనిషి అయితే మా తోటలో అది పదరిటికాయలు మీకు కూరగిస్తాను.
1: ఒరేయ్ నాగేశు, నాతో పందెం వేస్తావుట్రా? నల్లగా ఉన్న వాళ్ళందరినీ కొండ ముచ్చులు అంటూ ఉంటావా? పాపం ఆ కుర్రాడు అమ్మవారు పడ్డాడు కావాలను, మొహం అంతా మచ్చలు పడ్డాయి. కొంచెం దొడ్డి కాళ్ళేనుకో, మరిగుజ్జువాడేమో అసలే దానికి తోడు బొజ్జ. అయితే మాత్రం కొండ ముచ్చు అంటావా? అరుగు, ఇక్కడికే వస్తున్నారు, మాట్లాడకండి.
4: ఏమండి, మీరేనా పంతులు గారు? ఇడుగో మా పిల్లవాడిని బళ్ళో చేర్చడానికి తీసుకొచ్చానండి.
1: వీడు మీ అబ్బాయేనా? పేరు?
5: నా పేరు గణపతి అండి.
4: పోయే కాలవర్రా అలా నవ్వుతారు నా బిడ్డను చూసి? వాడికి అసలే దేవుడు పేరు, కోరి కోరి ముచ్చటపడి వాళ్ళ నాన్న పెట్టుకున్న పేరది.
5: అవును, నా దేవుడు పేరు.
4: నాలుగు ఉతకండి, బొత్తిగా భయం లేకపోతే పనికి రాకుండా పోతారు. వారు ఏ కాస్త పొరపరిచిన నన్ను అలాగే ఉతికేవారు.
1: ఎవరమ్మా ఆ మహానుభావులు?
4: అదే మా వారే. చెప్పరా మీ నాన్న పేరు?
5: మరే మా నాన్న పేరు గంగాధరం.
1: ఏం పని చేసేవారు నాయన?
4: ఇదిగో చూడండి, కాకినాట గుక్కండి ఎవరు నోట్లో పోసుకున్నా సరే అవి మా ఆయనకు ఆవిట్లేదు.
1: ఓహో, అయితే సార్థక నామధేయులన్నమాట.
5: అవునండి, మా తాతయ్య పేరే పప్పు బొట్ల పాపయ్య, ఇంకా పెద్ద ఉద్యోగం చేశాడు.
4: అవును, మా మామగారు రోజుకి 100 రూపాయలైనా కళ్ళబడందే అవపోసన పట్టేవారు గారు. చూడండి పునహాలో, ప్రతి వారు వచ్చి వారిని చేతులు ఉచ్చుకు బతిమారి మరీ తీసుకెళ్ళేవారు.
1: అంత ఉద్యోగం ఏమిటమ్మా?
5: ఏముంది, చచ్చిపోయిన వాళ్ళని మోసుకెళ్లేవాడు సరదాగా మా తాత.
4: నేనోళ్ళు పడా, ఎందుకురా ఇకిలింతలు?
1: అబ్బాయి గణపతి, నువ్వు మా బడిలో భయభక్తులతో చదువుకోవాలి.

0: నీ పుట్టిన తేదీ?
1: వాడి మొహం వాడికేం తెలుసు, నే చెబుతా రాసుకోండి. ఎప్పుడంటే ఆ వెంకన్న పంతులు గారి తల్లిగారి నెల మాసికన్నాడు.
0: అది నాకేం తెలుస్తుందమ్మా, సరిగ్గా చెప్పు.
1: సరే, మన ఊళ్ళోకి గౌడి గేదెలు అమ్మడానికి వచ్చాయే, సరిగ్గా అదే రోజండి.
0: ఏడిసినట్టే ఉంది, సరైన తేదీ చెప్పవమ్మా.
1: అన్నట్టు కంసరి కామాక్షి పశువుల పాక దహనం కాలేటండి ఆ రోజేగా.
0: నా పిండాకుడు, పోనీ మీ అబ్బాయికి ఎన్నేళ్ళు చెప్పవమ్మా?
1: ఎన్నో ఏళ్ళు కూడానా, ఒడుగయి 8 ఏళ్ళు అయ్యింది. వాళ్ళ నాన్న ఎంతో ముచ్చటపడి ఆయన ఉండగానే తన స్వహస్తాలతో వేసుకున్నారు. పోయి 8 ఏళ్ళు అయ్యింది, ఇప్పటికీ రాత్రులు నా కంట్లో మెదులుతూ ఉంటారు. రే మీ తలపండు పగల, మీకేం పోయే కాలమర్రా. ఊరుకో నాయన ఊరుకో, పోయిన మీ నాన్న తిరిగి వస్తారు గనక.
0: ఏడుపుకి తాళించండి తల్లి కొడుకును. ఓహో సరే, ఇవాళకి బడి అయిపోయింది గణపతి. రేపు ఉదయం 7 గంటలకెళ్ళా రా, పలకా బలపం తెచ్చుకో.
2: అమ్మా నాకు బడుద్ది. నాకు భయమే, పంతుల్ని చూస్తేను ఇక్కడ దెయ్యాలుంటాయి. వద్దే అమ్మా, నాకు బడుద్ది.
1: మా నాయన కాదు, మా నాయన నోరు ముయ్యరా, మరేం భయం లేదు. గాని ఇదిగో అబ్బాయిలు, మీరు పొద్దున్నే మా ఇంటికి వచ్చి మా గణపతిని కూడా రోజు మీతో పాటు బడికి పిలుచుకెళ్ళండి.
3: ఓ మీ ఇల్లు ఎక్కడా?
1: సింగమ్మ గారు ఇల్లు ఎక్కడని ఎవరిని అడిగినా చెబుతారు.
3: అది మీ ఇల్లేనా?
1: ఆరి భడవా,
2: మా మామయ్య లేడు, మా అమ్మ తమ్ముడు నాగన్నగాడు వాడిల్లు.
1: అప్పును ఆయన.
3: ఆయన గారి ఇల్లు ఎక్కడా?
1: ఆ గంగానమ్మ గుడికి అవతల.
3: అరే గణపతి, పొద్దున్నే వచ్చి పిలుస్తాం, తయారుగా ఉండు.
2: రాను అమ్మా, బళ్ళో కొడతారే, నేను అక్కడికి వెళ్ళను.
1: ఊరుకోరా ఊరుకోరా,
2: నేను వెళ్ళను.
1: ఇదిగో ఆ మాట అన్నావా, మీ మామయ్య చిత్తం కొడతారు.
2: చదువుకుంటాను సార్, నేను వెళ్ళను.
1: ఇదిగో చూడండి అన్నా గణపతి, బాగా చదువుకుంటే కానిస్టేబో కలకటేరు ఉద్యోగం దొరుకుతుంది, అప్పుడు హాయిగా గుర్రం ఎక్కి కమాన్ వెళ్ళొచ్చు.
4: భలే భలే, గుర్రం ఎక్కడం అంటే నాకు భలే ఇష్టం అమ్మా. గుర్రం అమ్మా, గుర్రం గుర్రం.

0: సింగమ్మక్క, సింగమ్మక్క, ఏడే గణపతి, పంతులు కనబడి వీడు బళ్ళోకి రావటం లేదని చెప్పాడు, రథమని చీరేస్తాను.
1: తమ్ముడాయ్, ఇంకా వాడికి చిన్నతనం రా.
0: ఏమిటి, మైనార్తి కూడా వెళ్ళింది విధవకి, ఇంకా చిన్నతనమా? ఆ పిల్లలందరితో కలిసి పారేసిన ఎంగిలి చుట్ట ముక్కలు కాల్చున్నట్ట.
1: అర్ధాయుష్ సన్యాసులు, ఆ బర్లో పిల్లలే వాడికి నేర్పు ఉంటారు, లేకపోతే నా బిడ్డడేమిటి బీడీలు చుట్ట ముక్కలు కాల్చడం ఏమిటి?
0: విన్నావా నీ కొడుకు నిర్వాకం?
1: ఏమిటది,
0: పెద్దిరెడ్డి గారి తోటలో పిల్లల్ని వెంట పెట్టుకెళ్లి మామిడికాయలన్నీ రాల్చేసట.
1: చిచ్చి, మొన్నటి గాలివానకి అవే రాలిపోయాయేమో.
0: నువ్వు అలాగే అంటావు. కార్తీక మాసంలో వచ్చిన వానగాలికి చైత్ర మాసంలో చెట్లకాయలు రాలతాయా? నిన్నటి రాత్రి తిమ్మావధ్యుల వారి దొడ్డు కొబ్బరి చెట్టు ఎక్కి పిందెలతో సహా బొండాలన్నీ రాల్చి పారేసింది ఎవరనుకున్నావు? మన ప్రబుద్ధుడే.
1: ఆ ఊరంతా ఉడతలు పోగైనాయి, అవే కొట్టేశాయేమో.
0: కరణం గారి వేరుశనగ చేను పాడు చేసి కాయలు కాజేసుకుపోయారట.
1: తమ్ముడోయ్, సర్కారు సాటింపు విన్నావా?
0: ఏమని,
1: ఊళ్ళోకి ఎలుకలు గుంపులు గుంపులుగా వచ్చి పడ్డాయట. ఏ మొక్కని పడితే ఆ మొక్కని మొదల్లో కొట్టేస్తున్నాయట్రా.
0: సింగమ్మ, ఇంతకీ నీ కొడుకు మంచివాడు, ఏమీ ఎరగని వాడు అంటావు
1: కాదు మరి?
0: నీ గారం వల్లనే వాడింత మారం చేస్తున్నాడు, నీ ముద్దు వల్లనే వాడిలా చెడిపోతున్నాడు. ప్రతిదానికి వాడిని వెనకేసుకొస్తావు.
1: తమ్ముడు నాగన్న, లేక లేక వంశానికి ఒక్కగాని ఒక్క కొడుకు పుడితే వాణ్ణి కాస్త తిట్టి కొట్టమంటావుట్రా. ఏదో ఏళ్ళు వస్తే వాడికే బుద్ధి కుదురుతుంది లేనాయన.
0: ఏం కుదరటమో ఏం లోకం.
2: బుద్ధి కుదరడం మాట అలా ఉండగా అల్లరి పెరుగుతోంది, దాంతో పాటు ఆకలి పెరుగుతోంది.
1: ఓసావు మాచమ్మా, నీ మొగుడు ఇక్కడ ఉండగానే ఆడపడుచును ఆడిపోసుకుంటావెందుకే? నా తిట్టగాలమట్టి నీ ఇంట్లో ఉన్నా గాని వారే ఉంటే రెండు చేతులా సంపాదించి

0: నాలుగు చేతులు ఖర్చు పెట్టుకునేవారు. నా బిడ్డకి ఆకలి ఎక్కువ అంటున్నావా? నీ దిష్టి కొట్టే అర్ధసీరు తినేవాడల్లా పావు సీరులో పడ్డాడు. రాత్రి నీ చేతులతోనేగా వడ్డించింది.
1: అదే మీ అబ్బాయే చెప్పాడు స్వయంగా.
0: ఏమని?
1: మొన్నట మీ వాడు ఎవరో దూర బంధువు ఒక ముసలమ్మ ఇంటికి వెళ్ళాడట. ఆవిడ ఏకాశని నాలుగు దెబ్బ రొట్టెలు చేసుకుందిట. మీ వాడికి వాటిని చూడగానే నోరు ఊరిందట. ఆ ముసలావిడితో
2: అమ్మమ్మ అమ్మమ్మోయ్, నీ సంగతి మా తాతయ్య అస్తమానం అంటూ ఉండేవాడమ్మమ్మా.
3: అవునాయన, వారు పోయి కూడా 50 ఏళ్ళైంది. అచ్చనీలాగే ఉంటుండేవా?
2: అవునవును, మా అమ్మ కూడా అంటూ ఉంటుంది, అన్నప్ప తాతయ్య పోలికలే వచ్చాయి నీకు అని.
3: అదేమిట్రా, ఆయన గారి పేరు మారుస్తావన్న? ఆయన
2: ఆయన పేరు అది కాదా? ఏమోలే, పేరు సరిగ్గా జ్ఞాపకం లేదమ్మమ్మ. అమ్మమ్మ, అయితే తాతయ్య పేరేమిటి?
3: నేను ఎలా చెప్పాను రా ఒరే బుల్లాడా, నువ్వు దగ్గరికి వెళ్ళి ఒక బిండె నీళ్లు తెచ్చుకుంటా గాని పొయ్యి మీద రొట్టె ముక్కను చూస్తూ ఉండు, ఏ కుక్క అయినా వస్తుందేమో.
2: రొట్టె ముక్కలు చుట్టంలోనే మంచివాడిని అనమాట. నీకేం భయం లేదమ్మమ్మ నేనున్నాగా. అబ్బో రొట్టెలు భలే బాగున్నాయి. వీతలు పేసొద్దామని అలా వెళ్ళాను, ఎక్కడి నుంచో చటాలను వచ్చి తటాలను బూర్లు ముక్కల్లో ఉన్న రొట్టె ముక్కను ఎగరేసుకుపోయింది.
3: దాని మొహం మంట నల్ల కుక్కేనా?
2: నల్ల కుక్కే.
3: ఆ చెవులకు వచ్చిందేనా?
2: అదే అమ్మమ్మ.
3: నిన్నటి నుంచి తారట్లాడుతుంది బెలహవ కుక్క. గణపతి ఏమి అనుకోబాకే, పెద్దదాన్ని మడుగట్టుకున్నాను గాని కాస్త దిబ్బరట్లా గోతిలో బారేసి కాస్త బూర్లు ముక్కుడు కడిగిస్తావా నాయన?
2: ఏంటమ్మమ్మ నాతో చెప్పడానికి సందేహిస్తావు ఎందుకు? తాతయ్య నన్ను ఎంతగా ఎత్తుకుని ఆడించేవాడు.
3: ఆయన ఎప్పుడు అంటుండేవారు నా మనవడు అచ్చంగా నా పోలికని.
2: ఈ మూడు దిబ్బరొట్టెలు చక్కగా దాచుకుని తోటలోకి వెళ్ళి తింటాను, బాగున్నాయి. అమ్మ బొట్లో దాచుకుంటా. అమ్మమ్మ, ఈ దిబ్బరొట్టెలు దూరంగా పారేసి బూర్లిమ్ముకుడు అద్దంలో కడిగేసి తీసుకొచ్చేస్తాను ఇప్పుడే.
1: మీ సుపుత్రుడు అవన్నీ సేవించి రాత్రి భోజనం చేయమని బ్రతిమాలితే పావుసేరు మాత్రమే చెల్లించాడు.
0: చూస్తున్నావట్రా తమ్ముడు, నీ పెళ్ళాం భాగవతం ఎంతంత లేసి మాటలు అంటూ ఉందో. నా పసిబిడ్డ కుక్క ముట్టిన కూడు తింటాడా?
1: అబ్బా పసిబిడ్డ, పసిబిడ్డకు 18 ఏళ్ళు దాటాయిగా.
0: ఒసే మాచావు, నీళ్లు ఒసుగు నువ్వు 3 మాసాలయ్యింది. రేపు నీకు ఏ ఆడపిల్లో పుట్టక మానదు కదా, అప్పుడు నీకు నేను వీరగత్తెనై నిన్ను సాధించి తీరుతాను.
1: నా కర్మగాల, నాకు ఆడపిల్లే పుడితే మీ వాడికే ఇవ్వాలా? నువ్వే వియ్యపురాలు కావాలనా నాకు?
0: వాడే కలగటేరో అయితే నీ బిడ్డను కంట చూస్తాటే. అసలు
4: నోరుము ఎండే ఇద్దరును, ఇంతకీ గణపతిగాడు కలెక్టరీ కూడా చేస్తాడా? ఈవేళ బడికి వెళ్ళలేదు, కనబడని చీరేస్తాను, లేకపోతే నా పేరు మారు పేరే.

0: మరి చలపాయ్, గణపతి గాడు బడిలోకి రావటం లేదని ఊరంతా వెతికి కనబడగానే కాళ్ళు చేతులు కట్టిలాక్రమన్నారు.
1: ఆ వాడు మనకెక్కడ దొరుకుతాడరా?
0: వాడిని వెతకడానికి ఈ పూట బడికి సెలవు కూడా ఇచ్చారు. ఒరే రంగడు, నీకు నెల రోజులైంది బట్టలు ఉతకడానికి వేసి, మా బాబు మండి పడుతున్నాడు ఇంతవరకు తీసుకురాలేదని.
2: అందుకనే కదండి సద్యానం తినే పొద్దున్నే రేవుకొచ్చాను సెలపై గారు.
1: సాయంకాలానికి తేగపోతే నీకు ఒడ్లు కొలవర్రాయ్.
2: సీతం సీతం, ఇంతకో తామరు ఎందుకు రేవుకొచ్చినట్టు సెలపై గారు?
1: రంగోయ్, మా బళ్ళో గణపతి గారు లేడు.
2: ఏదా కొండ ముచ్చులాగా ఉంటాడు, అలా సింగమ్మ కోడికేనా?
0: వాడే వాడే, నీకెక్కడిదే కనబడ్డా?
2: మొన్న మధ్యాహ్నం పెద్దిరెడ్డి గారి పశువులు పాకలో అటక మీద కూకొని ఉన్నాడు. నేనేమో బట్టలు వేయించుకోవడానికి వెళ్ళాను, ఇదిగో నన్ను చూసి ఒక సొట్టపేక మీద పారేసి ఊరుకోమని సైగ చేసిందండి.
1: ఈసారి కనబడితే కాళ్ళు చేతులు కట్టేసి మా బళ్ళోకి లాక్కురా.
2: సరే లేకుండి ఇవాళమ్మా గాడిద మోయలేనని బట్టలు పడ్డాయి, ఎట్టా ఉతికేదో ఏమో, ఆ లక్ష్యం రమ్మంటే రానే లేదు. నీ గాడి తగలడా, అగా మూట దింపాలి ఉండవే. ఇక ఏటొడ్డు మీ సల్లగా నా బానే దశ అదేంటే, ఏటొడ్డు నేను పెట్టెళ్తే నేను తీసుకొచ్చి గట్టుగాడు పెట్టింది ఎవరు ఈ బానే? వాళ్ళమ్మ మెల్లగా నడిచిపోతుంది ఎటు బాన? వాళ్ళమ్మ అదేటు బాణ నత్తగొల్లలాగా నడిచిపోతుంది ఏటే? దీనికి ఎందు ఎవరన్నా ఉండరా ఏటి? ఒక తను తను అమ్మ బాబా, కొండముచ్చు కొండముచ్చు, కాలు కొద్ది నగెడుతుంది కాలు కొద్ది. ఓహరి నువ్వు అంటయా సింగం కొడుకువా? పడగ కొట్టి బాణ కింద కూకున్నావంటయా? కాళ్ళు చేతులు కట్టేస్తానుండు అమ్మయ్యా. దొరిక నన్నే తప్పించుకుందాం అనుకుంటున్నావు?
3: ఒరే రంగడు, నన్ను వదలరా, నీకు చుట్టం ముక్కిస్తారా? మరే మరే నన్ను మాత్రం బడికి తీసుకుపోకురా, మంచి అడిగాను.
2: సింగం కొడుకు ఇసుకోని మానేశావు, ఇదేం పని అయ్యా నీకు?
3: ఒరే రంగడు, నా బడి సంగతి నీకెందుకు గాని, నాకు మంచి ఉపకారం చేయాలరా. చూడు, మా అమ్మని అడిగి నీకు చింతకాయ పచ్చడి, మెంతావకాయ, తొక్కుడు పచ్చడి, తాటికాయలు అంతా తెచ్చిస్తాగా.
2: అది సరేలేవయ్యా, ఉపకారం.
3: మరే ఇదిగో చుట్ట తీసుకో, కాల్చుకోరా మంచి చుట్ట. మరే నాకెన్నాళ్ళ నుంచో గుర్రం ఎక్కాలనుందిరా. కలెక్టర్ అయితే అటాకు ఎక్కుతాననుకో, అంతవరకు నీ గాడిదని ఎక్కి స్వారీ చేయాలనుందిరా.
2: బాపనోడు గాడిదని ఎక్కుతారంటయా?
3: ఏ నీ గాడిద గుర్రానికి ఏమన్నా తీసిపోయిందా? గుర్రానికి నాలుగు కాళ్ళు, గాడిదకి నాలుగు కాళ్ళు. గుర్రానికి ఇంకా గుగ్గిళ్ళు దాణా కావాలి, నీ గాడిదకి చక్క ఏమీ అక్కర్లేదు. మరే ఒరే గుర్రానికి మాలిష్ కావాలి, నీ గాడిద చక్కగా దాని మాలిష్ అదే చేసుకుంటుంది. మరి ఇంకా పోతే గుర్రానికి జీను కళ్ళెం కావాలి, నీ గాడిదకు తాటాకులు కళ్ళెం చాలు. ఒరే ఒరే మరే నే బ్రాహ్మణార్థాలకు ఎడితే నీ గారెలు అప్పాలు అన్ని తెచ్చిస్తాగా. ఇంకా పోతే మా అమ్మ పోపుల పెట్టులో ఎప్పుడు డబ్బులుంటాయి, అన్ని తెచ్చిస్తాగా. గాడిద నీయోరా? గాడిద
2: నాకెందుకులే, ఇదిగో నా గాడిద, ఇదిగో ఈ తాటగులు కళ్ళం గట్టిగా పట్టుకో.
3: మరి నేను పొట్టివాడిని కదరా, ఎక్కలేనుగా రంగా.
2: అయితే ముందు నా బాణ మీద కెక్కు, ఆ పైన గాడి మీద కెక్కు. ఇదిగో ఒకవేళ గాడిద తాటక కళ్ళం కొరికెక్కితే దాని చెవులుచ్చుకో. ఇదిగో ఇదిగో ఇదిగో చెత్తమరి,
3: ఇదిగో
2: అదిలించు.
3: మరే నీ బట్టల్లోంచి ఉత్తరయం ఉంటుంది, మంచి ఉత్తరయం, అది తీసుకొచ్చి నా తలపాగాకు చుట్టరా రే.
2: సరే బాగానే ఉంది,
3: బాగుందిరా బాగుంది. మరే చుట్టలికి చుట్టా గాని ఆ పొయ్యిలో నిప్పు తీసురా, తొందరగా.
2: వత్తనే వత్తనే ఉండు, ఇదిగో నిప్పు.
3: ఒరే ఒరే, ఆ ఎర్రగడ్డ రుమాలా లేదు, ఎర్రగడ్డ రుమాలా, అది నా నడుముకు చుట్టరా.
2: సరే ఇదిగో తీసుకో.
3: వలే వలే
2: వారే వా, నీ శోకం అండిపోను, అచ్చం మహారాజులం గారులాగా ఉండవయ్యా బాబు.
3: రే రే భలే భలే, మరి ఏమిటనుకున్నావు? వెధవ మహారాజులు ఈ గణపతి ముందు బలాదు. నువ్వు కాస్త దగ్గరుండి నడిపించరా, చక్కగా ఊరంతా ఊరేగాలి.
1: నాగేశ్వరుడు గణపతి గారు గాడిద నెక్కి ఊరేగుతున్నాడు.
3: నవ్వండి రా, నవ్వండి. నవ్వితే మీ పళ్ళే బయటపడతాయి, నాకే నా దర్జాకి ఏమన్నా లోటా?
1: ఓహో, గణపతి మహారాజులం గారు బడి ఎగ్గొట్టారే.
3: రే నోరు ముయ్యరా చెలుపుగా, ఎక్కడైనా మహారాజులు బళ్ళు ఎగ్గడతారా? హై హై
2: ఓ సింగం కొడుకు, ఆ గాడిద కళ్ళు మరికేసిందే, చెవులుట్టుకో చెవులుట్టుకో, పడిపోతావు పడిపోతావు.
1: చెప్పాడు చూసావా? ఒకటే పొరుగు.
2: అమ్మ దగ్గర నూరు చెప్పిన కింద పడ్డాడే శంకమ్మ కొడుకో.

0: దేవుడి వాహనం ఏమిటి? మేఘం.
1: అబ్బా,
0: మరి అగ్నిదేవుడి వాహనం గొర్రె.
1: అబ్బా,
0: యమధర్మరాజు వాహనం దున్నపోతు.
1: చేచే,
0: వరుణుడి వాహనం మొసలి.
1: అయ్యా,
0: వాయుదేవుడి వాహనం లేడి. శివుడి వాహనం ఎద్దు. విష్ణుమూర్తి వాహనం బొల్లిగెద్ద. ఇంకా పోతే మన్మథుడి వాహనం చిలక. కుమారస్వామి వాహనం నెమలి. నా పేరే పెట్టుకున్న గణపతి వాహనం పందికొక్కు. నా వాహనం గాడిద. అమ్మా, వాళ్ళందరికన్నా నేను నయంగతటి.
1: ఎందుకు కాదు, ఇవన్నీ నీకెలా తెలుసురా నా చెట్టినాయన? ఎంత చదువు చదువుకున్నావురా అమ్మా. అమ్మా, పురాణాలన్నీ నీ నోట్లోనే ఉన్నాయి. వ్యాసుల వారి కన్నా నీవి ఎంతకు తండ్రి?
0: అట్టా దారికిరా. అమ్మో, మొన్ననే తిరణాల్లో చెవిటి పంతులు లేడు, ఆయన హరిక చెప్తుంటే అన్ని విన్నానే.
1: మా నాయనే, మా తండ్రి, ఎంత బుద్ధిమంతుడు అయ్యావురా.
2: ఇలా రండి.
3: ఎందుకే ఎందుకే?
0: మా అమ్మ మంచిది, మా అమ్మ మంచిది.
2: ఇదిగో మీ మేనల్లుడు, తల్లి ఒళ్ళో ముద్దులు గుడుస్తున్నాడు. గాడిదెక్కి ఊరంతా ఊరేగాడుట.
1: మామయ్య వస్తున్నాడు, పారిపోరా.
0: అయ్యో బాబోయ్, మామయ్యే
3: ఏడి భరివే, నా పేరంతా చెడగొడుతున్నాడు, నాకు తలవంపులు తెస్తున్నాడు. సింగమా సింగమా, ఏడి నీ కొడుకు గాడిదెక్కుతాడా? వెధవా, చీరేస్తాను వెధవని.
1: అయ్యో తమ్ముడా, నాకు ఒక్క గారి ఒక్క కొడుకురు తమ్ముడా, వాడిని చంపేయకురో తమ్ముడు. వాడిని చూసి ఈ దిక్కు వాళ్ళని వాళ్ళంతా కళ్ళల్లో నిప్పు రోసుకుంటున్నారో.
2: ఇదిగోనమ్మో, నన్ను అన్నావు అంటే ఊరుకోను, అయినా నట్టిట కూర్చొని ఈ సహకారేమిటి?
1: నన్ను నా బిడ్డను అన్న వాళ్ళు నాశనం అయిపోతారు.
3: సింగమ్మా, సిగ్గులేక నీ మరదలు అంటున్నావా? నీ కొడుకు గాడిద ఎక్కితే బాగుంది, ఇహ వాడు నా ఇంట్లో కాలు పెడితే వాడి తల చితక పొడుస్తా.
1: చూడు తమ్ముడు, నీవే అలా అంటే ఇంకెలాగురా, వాడిని మందలించుకుంటాలే. ఊరుకో తమ్ముడు.

0: మహదేవన్నయ్య, అబ్బాయి జాడేమైనా తెలిసిందా?
1: నిన్నటి నుంచి వెతుకుతున్నారు. నూతులు, గోతులు, చెరువులు, దొరువులు అన్ని గాలిస్తున్నారు. ఎక్కడ అయిపోలేడు.
0: నా బిడ్డ లేకుండా నేను ఎట్లా బ్రతికేదయ్యా? నా బిడ్డను నాకు చూపించన్నయ్యా.
1: లే, ఎందుకు గడుస్తావు? ఇంత ఎంగిలి పొడు. మీ వదిన వెలపలు ఉంది. ఇవి కూడా కూటోకేం లేదు. కాస్త అటక మీద గెక్కి ఆవకాయ నది మడితోనే ఉన్నావుగా.
0: అట్టగేలే అన్నయ్యా, అన్ని ఇచ్చాను ఇట్లా పట్టురా. చూడు, పెద్ద రాచిప్పటి తీయమంటావా?
1: అలాగే. అటకంతా చీకటి. ఇదిగో ఈ దీపబుడ్డి పట్టుకోడు.
0: అమ్మయ్యో, అమ్మయ్యో, అమ్మయ్యో, అమ్మయ్యో, అటక మీద ఏమిటో గుర్రెడుతో ఉంది అయ్యా.
1: ఊరంతా వెధవ కొండ ముచ్చులు. అటక మీద కూడా చేరే కాబోదు. కందులు, మినువులు కాజేయటానికి కొట్టు.
0: గుర్రె ఇంకా పెద్దదైంది అన్నయ్యా.
1: నేను ఈ గడ తీసుకుని కింద నుంచి పొడుస్తా ఉండు, అదే పారిపోతుంది.
0: అమ్మ బాబోయ్, కాళ్ళు చేతులు ఆడిస్తోంది, గుర్రమంటూ ఉంది అన్నయ్యా. నా మీదకే దూకడానికి వస్తోంది అన్నయ్యా. సచ్చానయ్యో, నిచ్చిన పోతోంది అన్నయ్యా.
1: ముంచో సింగమ్మ, కృష్ణనాయుడు గుడితో ఇది నడికో పండించేశావు ఇంటికి. అయ్యో అయ్యో అయ్యో, కొంప తగలడిపోతుంది. ఆర్పండ రోయ్. అయ్యో అయ్యో, సింగమ్మ ఎలా కూలి. అయ్యో అయ్యో అయ్యో, అటువైపు నుంచి, అయ్యో అయ్యో, అటువైపు నుంచి దబాలు దూకి పారిపోతుంది కొండ ముచ్చు. కాదు కాదు, గణపతి, గణపతి పారిపోతున్నాడు. సింగమ్మ ప్రాణాలతో బయటపడదాను రా, రా రా రా, మన కొంప అయిపోతుంది.
0: అయ్యో అయ్యో, అయ్యో అయ్యో అయ్యో, పదండారా బయటికి. పాత కొంప పోతే పోయింది, ప్రాణాలన్నా దక్కించుకుందాం. అన్నయ్య వదిన, త్వరగా బయటికి రండారా. అయ్యో
1: నా కొంప కాలిపోయింది.
0: నా కొడుకు అయిపు లేకుండా పోయిరాడు.
1: సింగమ్మ, మేము కాశీకి పోతున్నాం.
0: గణపతి లేని బతుకు నాకు మాత్రం ఎందుకు అన్నయ్యా? ఇక వాడెలాగూ తిరిగి రాడు. వాడి జాడైనా తెలిసేది లేదు. నేను మీతోనే వస్తా, పదండి.
1: అయితే మూటమూలే సర్దుకోండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ.
2: మీరింతవరకు గణపతి నాటకం నుండి కొన్ని భాగాలు విన్నారు. రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం. నిర్వహణ

0: ప్రముఖ నటులు, ప్రయోక్త శ్రీ బందా కనకలింగేశ్వరరావు.
1: ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.telly-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: పర్సనల్ లోన్ ఆఫర్
2: మళ్ళీనా, దీన్ని బ్లాక్ చేస్తున్నా.
1: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్,
2: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
2: మరి ఏం చేయాలి?
3: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎండి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
2: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
3: అవును, రిపోర్ట్స్ వెళ్లిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎండి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట కొదమసింహం చిత్రంలో ఉంది. పాడిన వారు మనోజ్ చిత్ర.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
4: గాలికెదురు లేదు, కడలికంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: కొండవీటి దొంగ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను విన్నారు.
1: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధ.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్యను.
2: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగలపారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

0: యముడికి మొగుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను విన్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడుగుల కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఉసులెన్నో రెచ్చబ

0: మీరు విన్న ఆ పాట ప్రాణం ఖరీదు చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: పర్సనల్ లోన్ ఆఫర్
4: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
3: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
4: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
5: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
4: మరి ఏం చేయాలి?

0: సమయం 12:30 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సిక్కిం పోలీసుకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ కలర్ పురస్కారం ప్రదానం చేశారు. గ్యాంగ్టెక్లో పాల్జోర్ స్టేడియంలో ఈ పరేడ్ ఘనంగా జరిగింది. దేశంలో ఈ అవార్డు అందుకున్న 15వ రాష్ట్రంగా, ఈశాన్య ప్రాంతం నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీస్ బలగాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పేదలు, పిల్లల పట్ల వ్యవహరించేటప్పుడు పోలీసులు మరింత సున్నితంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని ముర్ము పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిక్కిం పోలీసులు ఈ సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడడంలో, అలాగే విపత్తు నిర్వహణలో సిక్కిం పోలీస్ పోషిస్తున్న పాత్రను రాష్ట్రపతి అభినందించారు.
3: పోలీస్ వ్యవస్థకు అధిక సిటిజన్ ఫ్రెండ్లీ బనాయే జనా చాహియే తాకి సామాన్య లో బినా భయ కే అప్ని సమస్య దర్జ్ కరా సకే మహిళాఓ బచ్చోం ఔర్ కమజోర్ వర్గోం కే ప్రతి సంవేదనశీల వ్యవహార్ కో భీ ప్రాథమికతా దేనీ చాహియే. సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్, హేకింగ్ ఔర్ డీప్ ఫేక్ జైసీ నయీ చునౌతియా సామ్నే ఆ రహీ ఇన్ నయీ చునౌతియో సే నిపటనే కే లియే పోలీస్ కో లేటెస్ట్ టెక్నాలజీ, సైబర్ సిక్యూరిటీ ఔర్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మే దక్ష.
2: త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ఈరోజు భక్తి శ్రద్ధలతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాలు మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీద్, ఫతేపురి మసీద్, షాహీ ఈద్గాల్లో ఈద్ ప్రార్థనలు జరుగుతున్నాయి. భగవంతుని ఆజ్ఞకు లోబడి తన ఏకైక కుమారుని త్యాగం చేసేందుకు ప్రవక్త ఇబ్రహీం చూపిన సంసిద్ధతను స్మరించుకుంటూ ఈద్ ఉల్ అజ్హా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ పర్వదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు, సద్భావం నింపాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. వీర్ సావర్కర్ ధైర్యం, దేశభక్తి ఎల్లప్పుడూ ప్రజలకు స్ఫూర్తినిస్తాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ తన జీవితాన్ని మాతృభూమి సేవకి అంకితం చేస్తారని, దేశ సిద్ధాంతం పట్ల అచంచల భక్తంటే ఏంటో వీర్ సావర్కర్ జీవితం, ఆయన రచనల నుంచి మనం నేర్చుకోవచ్చని అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. పేదలు

0: వెనుకబడిన వర్గాల గౌరవం కాపాడేలా ప్రజా సంక్షేమం, పరిపాలన పట్ల ఎన్టీఆర్ చూపిన అంకితభావాన్ని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్టీఆర్ కన్న కలలు, ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెరువుతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సాంచీ స్థూపం నుంచి బుద్ధుని శిష్యులైన సారిపుత్ర మౌద్గల్యాయన్లకు చెందిన పవిత్ర అవశేషాలు మంగోలియాకు పంపుతున్నారు. ఈరోజు భోపాల్లో రాజాభోజ్ విమానాశ్రయం నుంచి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీటిని ఢిల్లీకి తరలిస్తారు. రేపు న్యూఢిల్లీలో నేషనల్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత ఈ నెల 30వ తేదీన భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగోలియాకు తీసుకెళ్తారు. ఈ నెల 31 నుంచి మంగోలియా రాజధాని ఉలన్ బాతర్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. వీటిని దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు, పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారత్, మంగోలియా దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలు మరింత బలోపేతం చేసేలా, అలాగే సాంచి వంటి బౌద్ధ పుణ్యక్షేత్రాలపై విదేశీ పర్యాటకుల్లో మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో పలు ప్రజా ఉపయోగ విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సార్థక్ పీడీఎస్గా పిలిచే ఈ సమగ్ర పథకాన్ని 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్ర వాటాగా 25,530 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటాతో కొనసాగించనున్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: इस प्रोग्राम में 3 बड़े सुधार अप्रूव हुए हैं. सबसे पहला, राज्य सरकारों के एजेंसीज राज्य में एफसीआई का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है, उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी, तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి కొన్ని సమస్యలు వెలుగులోకి రావడంతో రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు సీబీఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ లోపాలకు బాధ్యత వహిస్తూ ఈ సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొంటామని చెప్పారు. ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం అనేది ఒక ప్రగతిశీల సాధనమని, దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు ఈ విధానం వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు. దేశంలో ఈ విధానం అమలు చేయటం ఇదే తొలిసారని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా సీబీఎస్ఈ మొదటిసారిగా దాదాపు 40 కోట్లు స్కాన్ చేసిన పేజీలు మూల్యాంకనం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో బెంగళూరు తన నివాసంలో ఈరోజు అల్పాహార సమావేశానికి తన కేబినెట్ సహచరులను ఆహ్వానించారు. సిద్దరామయ్య నుంచి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్న ప్రచారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ అల్పాహార సమావేశానికి హాజరయ్యారు. రాష్టంలో ముఖ్యమంత్రి మార్పు తాము హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ అల్పాహార సమావేశానికి హాజరైన కేబినెట్ మంత్రులు తెలిపారు. బీహార్లో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానల కారణంగా 8 మంది మరణించారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారత్, చైనా దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితి సమీక్షించాయి. అలాగే అక్కడ శాంతి భద్రతలు కాపాడడంలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశాయి. నిన్న బీజింగ్లో జరిగిన భారత్, చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు, సమన్వయ కార్యాచరణ యంత్రాంగం 30వ సమావేశంలో ఇరు దేశాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి జాయింట్ సెక్రటరీ సుజిత్ ఘోష్ నాయకత్వం వహించగా, చైనా ప్రతినిధి బృందానికి డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హౌ యాంకీ నాయకత్వం వహించారు. రాగల 2-3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండి పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రేపు జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. కాగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది మురుము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.
3: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి బృందంచే గరగనృత్యం వింటారు.

శ్రీమన్ రాజరాజేశ్వరి, శ్రీమన్ రాజరాజేశ్వరి శంకరి శాంభవి, శంకరి శాంభవి శంభురాణి మహాబేల జో.

మదిరి పెద్దాపరమందు మరిడమ్మ తల్లివే, మదిరి పెద్దాపరమందు మరిడమ్మ తల్లివే, వింపైన బెజవాడ కనక దుర్గమ్మ తల్లివే, వింపైన బెజవాడ కనక దుర్గమ్మ తల్లివే, అమలాపురం గ్రామంలో పోలేరు తల్లివే, సుబ్బాలమ్మ తల్లివే, రాజ్యలక్ష్మమ్మ తల్లివే, పుల్లేటికూర గ్రామంలో బూర్లమ్మ తల్లివే, పుల్లేటికూర గ్రామంలో బూర్లమ్మ తల్లివే, ఈదరపల్లి గ్రామంలో పోలేరు తల్లివే, ఈదరపల్లి గ్రామంలో పోలేరు తల్లివే, మరీ మరీ వేడిదనే వాన కాయిందివే, మెప్పు మెప్పిందివే, వాన కాయిందివే, మెప్పు మెప్పిందివే, బొబ్బలెట్టిందివే, బొబ్బలెట్టిందివే, సొంగ కారిందివే, సొంగ కారిందివే, గొల్ల

కర్వ వర్ణంబులన్ నీ జాతర ఘనంగా చేయిందురమ్మా. వన్ బనారం చీర చలివిడి వడపప్పు నైవేద్యముల్ మరీ మరీ వేడుదిరే నమ్మ.

0: మీరింతవరకు శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి బృందంచే గరగ నృత్యం విన్నారు.
1: ఆకాశవాణి FM 102.2.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. చిత్రగీతాలు వింటారు. ముందుగా నాగ చిత్రానికి ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషాల్ గానం.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ 23 జూలై స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి. 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం. 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: శ్రీమంతుడు చిత్రానికి సాగర్, సుచిత్ర పాడిన పాట వింటారు.

చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వార్తల వివరాలు: ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు అపూర్వమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
1: తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్.
0: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ ముఖ్యమంత్రి, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు 1923 మే 28 తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. జానపదం, సాంఘికం, పౌరాణికం వంటి చిత్రాల్లో అనేక పాత్రలు నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాలలో ఆయన నటించారు. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయని కొనియాడారు. సమాజ సేవ, పేదలు, అనగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి స్ఫూర్తిగా ఎన్టీఆర్ నిలిచారని తెలిపారు. కర్నూలును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్నూలును స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చేందుకు వివిధ కాలనీలలో కచ్చా రహదారులు, మురుగునీటి వ్యవస్థ, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ పనులన్నీ 2 వారాల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ స్మార్ట్ సిటీ. మాకు ఇన్స్పిరేషన్ ఏమంటే వైజాగ్. వైజాగ్ చాలా బెస్ట్ సిటీగా ఉంది. దానికి తగ్గట్లో మనం డెవలప్ చేయాలనేది మైండ్లో ఉంది. 71 లక్షల వర్కులు వితిన్ 15-20 డేస్ లో కంప్లీట్ చేయబోతున్నాం. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దాంట్లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్.
0: మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాదక ద్రవ్యాల నిరోధక విభాగం

ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. ఈగిల్ ఆధ్వర్యంలో పార్వతీపురంలోని ఒక వస్త్ర దుకాణంలో సబ్స్క్రైబ్ ఈగిల్ సోషల్ మీడియా అండ్ అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఇందులో భాగంగా మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, యువత

0: ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నారు. ఈరోజు సింగపూర్ నుంచి వచ్చిన 183 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి జితేందర్ కుమార్ మాట్లాడుతూ, ప్రయాణికుల్లో ఎవరికీ ఎబోలా లక్షణాలు కనిపించలేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలుపుతూ,
1: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మంగళవారం, గురువారం, శనివారం, గన్నవరం వస్తాయి. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చిన వాళ్ళందరికీ స్క్రీనింగ్ అన్నది ఏర్పాటు చేశాము. 183 మంది ప్యాసింజర్స్ వచ్చారు. సో అందరినీ కూడా స్క్రీన్ చేశాము. ఎవరికి కూడా సింప్టమ్స్ అనేవి ఏమీ లేదు. సో ప్రస్తుతానికి ఇచ్చిన వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉంది. సో ఒకవేళ కానీ సింప్టమ్స్ కానీ ఉంటే వీళ్ళని ఐసోలేట్ చేసి క్వారంటైన్ సెంటర్స్ ని మొదలెసి వేస్తాము.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు మసీదులు, దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఇందులో భాగంగా నంద్యాలలోని భీమవరం రోడ్డులో ఉన్న అల్పూర్ ఖాన్ దర్గాలో రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బక్రీద్ పర్వదినం త్యాగానికి, ప్రేమకు ప్రతీక అని అన్నారు. దేశంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించానని తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నామని తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన చింతా సుబ్బారావు తెలిపారు.
2: ఆ ఇబ్బందులు తీర్చే విధంగా నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి జలజీవన మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నారు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
0: అలాగే కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందించే నగదు సాగు సమయంలో విత్తనాలు, ఎరువులకు ఉపయోగపడుతుందని లబ్ధి పొందిన రైతు కె. శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నం తపాలా డివిజన్ కార్యాలయంలో యోగాభ్యాసాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మెరుగుపడతాయని నిపుణులు వివరించారు. ఉద్యోగుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని విశాఖపట్నం తపాలా డివిజన్ వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆమంచర్ల, పొదలకూరు, విఘ్నేశ్వరపురం తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఈరోజు ఆయన పర్యటించి జనగణన, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 2029 నాటికి 100% వయోజన అక్షరాస్యత సాధించడమే అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అక్షర ఆంధ్ర ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 70,000 మందికి పైగా వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు, కార్మికులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి

0: ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2.

0: గ్రామలక్ష్మి. గ్రామీణ స్త్రీల కార్యక్రమం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడువులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: తెలుగు రాష్ట్రాల నుండి
6: 300కి 300 మార్కులు సాధించిన
7: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
8: మన శ్రీ చైతన్య విద్యార్థి.
9: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా.
10: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో 1 కోటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
11: పర్సనల్ లోన్ ఆఫర్
12: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
11: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
12: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
13: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
12: మరి ఏం చేయాలి?
13: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
12: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
13: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
0: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ముందుగా గ్రామీణ మహిళలు రక్తహీనతను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి బి కుమారి గారితో పరిచయం వింటారు.
14: రక్తహీనత అనగానే మనలో ఉన్న హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం. ఈ హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మనకి కావాల్సినంత ఆక్సిజన్ సప్లై అవ్వక ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దారితీస్తాయి. అయితే ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వేల ప్రకారం వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా 30% డెవలప్ అయిన కంట్రీల్లో రక్తహీనతతో బాధపడుతున్న వారు ఉన్నారని, అలాగే 40% పిల్లలు, 50% గర్భిణీ స్త్రీలు ఉన్నారని చెప్పి పేర్కొన్నారు. అయితే ఇండియాలో గనక చూసుకున్నట్లయితే 75-85% గర్భిణీ మహిళలు ఎక్కువగా రక్తహీనతకు బాధపడుతున్నారు. అంతేకాకుండా 35% మంది యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు బాధపడుతున్నట్టుగా తెలియజేశారు. అయితే ఈ రక్తహీనతకి గల కారణాలు ఏంటి అంటే, ఎక్కువగా రక్తం కోల్పోవడం, సర్జరీ జరిగినప్పుడు కానీ, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, రక్తం గిడ్డగట్టినప్పుడు కానీ, ఇంటెస్టైనల్ బ్లీడ్ జరిగినప్పుడు, ముఖ్యంగా ఆడపిల్లల్లో మెన్స్ట్రువల్ సైకిల్, మెన్స్ట్రువల్ ప్రాబ్లం వచ్చినప్పుడు నెల నెల ఎంతో కొంత రక్తం పోతుంది. అలా కూడా కొంచెం ఆర్బీసీ సెల్స్ అనేవి లాస్ అవుతాం. అయితే రక్తహీనత అనేది కేవలం ఐరన్ లోపం వల్లే కాకుండా ఇంకా అనేక రకాలు కూడా ఉన్నాయి. ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా ఒకటి రకమైతే వైటమిన్ B12 మెగాలోబ్లాస్టిక్ ఎనిమియా లేదా పెర్నీషియస్ ఎనిమియా అంటారు. ఇది రెండో రకం. మూడో రకం ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇది కాకుండా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది హీమోలైటిక్ ఎనిమియా. ఈ హీమోలైటిక్ ఎనిమియా అంటే మనకి రక్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి 120 రోజులు బతకాలి. వాటి లైఫ్ స్పాన్ 120 రోజులైతే అంతకంటే తక్కువ రోజుల్లోనే అవి చనిపోవడం వల్ల మనకి హీమోలైటిక్ ఎనిమియా అనే డెఫిషియన్సీ వస్తుంది. ఇది కాకుండా ఇంకొక ముఖ్యమైనది ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనిమియా. ఇది రావడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎర్ర రక్త కణాలని ఫారెన్ పార్టికల్స్గా గుర్తించి పొరపాటు పడి ఆ రక్త కణాలని చంపేస్తుంది. అలా జరిగినప్పుడు కూడా మన ఎర్ర రక్త కణాల శాతం తగ్గిపోయి హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గి మనకి ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనిమియా అనేది వస్తుంది. ఇంతే కాకుండా జెనెటిక్ డిజార్డర్స్ వల్ల, లైక్ జాండిస్ ఎప్పుడైతే వస్తుందో దానివల్ల కూడా మనకి రక్తహీనత అనేది వస్తుంది. ఈ రక్తహీనత వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ తెలుసుకునే ముందు, ఇవి ఏ వాటి ద్వారా వస్తుంది అంటే, మనం ఇప్పుడన్నా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడినప్పుడు కానీ, యాంటీ సీజస్ డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు కానీ, క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా టాక్సిక్ కెమికల్స్ ఎక్కువగా వాడినప్పుడు కూడా మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా లేదా మిగతా రకాల ఎనిమియాలు వచ్చే అవకాశం చాలా ఉంది. అయితే ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ లేదా ఎనిమియా ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి కనిపించదు. ఎందుకంటే వాళ్ళు సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కువగానే చూపిస్తాయి, కానీ అది నెగిటివ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ అంటాము. అండ్ అలాగే ఎప్పుడైతే కాళ్ళు జరుగుతాయి అంటే బర్న్స్ కానీ, ఎప్పుడన్నా పొరపాటున మనకి మంట దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు బర్న్స్ జరుగుతూ ఉంటాయి, అలాంటప్పుడు కూడా బ్లడ్ లాస్ ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా డీహైడ్రేషన్ అయినప్పుడు, వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అయినప్పుడు కూడా మనలో ఉన్న ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గిపోయి హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతాయి. సాధారణంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయికి అయితే హిమోగ్లోబిన్ లెవెల్స్ 11 నుంచి 16 గ్రాముల వరకు ఉండాలి. అదే గర్భిణీ స్త్రీ అయితే 11 నుంచి 12 తగ్గకుండా ఉండాలి. అంతకంటే తగ్గితే సివియర్ ఎనిమియా అంటారు. దానికి మళ్ళీ మనం మెడిసిన్స్ కానీ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అదే ఒక పురుషుల్లో గనక చూసుకున్నట్టయితే 13.5 నుంచి 17.5 గ్రాములు పర్ డెసిలీటర్స్ వరకు కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి. చిన్నపిల్లల్లో ఎక్కువ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉండాలి. 11 నుంచి 16 గ్రాముల వరకు చిన్నపిల్లల్లో మెయింటైన్ అయితే చాలా మంచిది. అలాగే పుట్టుకతో వచ్చిన పిల్లలు, పసిబిడ్డల్లో గనక చూసుకున్నట్టయితే 14 నుంచి 24 గ్రాముల వరకు హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అయితేనే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ సెల్స్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. లేదంటే ఎప్పుడైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతుందో వాళ్ళల్లో ఉన్న న్యూరాన్స్ ట్రాన్స్మిటర్స్ కానీ యాక్టివిటీ అనేది తగ్గిపోయి దాని నుంచి వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావచ్చు. లేదు అంటే మతిమరుపు రావడం కానీ, బ్రెయిన్ సరిగ్గా ఎదగకపోవడం కానీ, తరచూ ఏదో ఒక జబ్బు రావడం కానీ, జ్వరము, జలుబు, దగ్గు ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అందుకని రక్తం ఎప్పుడు కూడా తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే రక్తహీనతని వచ్చింది లేదా వస్తుంది అని మనం ఎలా గుర్తించవచ్చు అంటే, చిన్న చిన్న విషయాలు. మన చర్మం యొక్క రంగు మారిపోతూ ఉంటుంది లేదా డ్రై స్కిన్గా కనిపిస్తుంది, బాగా ముడతలుగా కనిపించడం, పొట్టు ఎక్కువగా ఊడడం కానీ కనిపిస్తుంది. ఇది కాకుండా మనకి ఏదైతే గోళ్ళు ఉన్నాయో ఆ గోళ్లల్లో మధ్య మధ్యలో పగుళ్ళు ఉండడం కానీ, చీటికి మాటికి ఉత్తినే గోళ్ళు ఇరిగిపోవడం కానీ జరుగుతుంది. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. తరచూ దువ్వాన పెట్టగానే మీకు ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. కళ్ళు బాగా పెయిల్ కలర్లో అయిపోతాయి. ఐస్ పెయిల్గా ఉండడం, అలాగే స్కిన్ పెయిల్గా ఉండడం కానీ, గుండె బాగా లాగినట్టు పీకినట్టు కానీ అనిపిస్తుంది. కొంతమంది ఆడపిల్లల్లో తలస్నానం చేసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి బాగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎనిమియాని ఎలా మనం డయాగ్నోస్ చేయొచ్చు అనుకుంటే, కొన్ని బయోలాజికల్ పారామీటర్స్ యూజ్ చేసి మనం ఎనిమియా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే, ఎనిమియా ఉంది లేదు అని చెక్ చేసుకోవడానికి ముందుగా మనం హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోవచ్చు. హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకుని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయో లేదో చూసుకుంటే, అంటే ఉదాహరణకి అమ్మాయిల్లో 12 నుంచి 15.5 గ్రాములు పర్ డెసిలీటర్స్ ఉండాలి. అంతకంటే తక్కువగా ఉందా లేదా అని తెలుసుకోగలిగితే టెస్ట్ చేసుకుని మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇది కాకుండా మన సీరం ఐరన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సీరం ఐరన్ లెవెల్స్ ఎందుకు చెక్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే, ఎనిమియాలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పుకున్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా కూడా చెప్పుకున్నాం కాబట్టి, సీరం ఐరన్ లెవెల్స్ కానీ ప్లాస్మా ఐరన్ లెవెల్స్ కానీ చెక్ చేసుకుంటే దాని ద్వారా కూడా మనకి రక్తహీనత సమస్య ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది. అయితే ఈ ఎనిమియా కండిషన్ వచ్చినప్పుడు మనం ఎటువంటి

0: ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే బాగా సివియర్ ఎనిమిక్ కండిషన్స్లో ఉంటే రక్తహీనత మనకి లైక్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కనుక 8 గ్రాముల కంటే తక్కువగా ఉంటే దాన్ని సివియర్ ఎనిమియా అంటాం. అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఓరల్ ఇనార్గానిక్ ఐరన్ సప్లిమెంటేషన్స్ ఇస్తారు. అది కూడా ఫెర్రస్ స్టేట్లో కానీ ఫెర్రస్ సల్ఫేట్ స్టేట్లో కానీ ఉన్న ఓరల్ ఇనార్గానిక్ ఐరన్ సప్లిమెంటేషన్ని 50 నుంచి 200 mg వరకు కూడా మనకి ఓరల్ సప్లిమెంటేషన్గా ఇస్తారు. లేదు అంటే ఐరన్ ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ కానీ తీసుకోవచ్చు. అయితే ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి మెయింటైన్ అవ్వచ్చు, అంటే రక్తం పెరగచ్చు, లేదు అంటే పెరగకుండా అలాగే ఉండిపోవచ్చు. కానీ ఆహార పదార్థాల్లో కూడా మనం ఎంతో కొంత కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ రక్తహీనత సమస్యను మనం అరికట్టవచ్చు. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే రక్తహీనత రాగానే అందరూ చెప్పేది ఐరన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి, ఇనుము ఉండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తినడం వల్ల మనకి రక్తహీనత తగ్గుతుంది అంటారు. కానీ ఐరన్తో పాటుగా మనం వైటమిన్ సిని కూడా తీసుకోగలిగితే వైటమిన్ సి మన ఐరన్ని అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఎందుకనంటే మన బోన్ మ్యారో నుండి మనకి రక్త కణాలు తయారయ్యి బయటికి రావాలి. అలా రక్త కణాలు తయారవ్వాలంటే ప్రోటీన్ కావాలి. ప్రోటీన్తో పాటు మనకి వైటమిన్ సి ఐరన్ గనక ఉంటే ఐరన్ అబ్జార్ప్షన్ జరిగి ప్రోటీన్ యొక్క సాయంతో మనకి ఆ హిమోగ్లోబిన్ సెల్స్, ఆర్బిసి సెల్స్ అనేవి రెడీ అయ్యి మనకి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనం ఆహార పదార్థాలను తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉన్నాయా లేవా, వైటమిన్ సికి సంబంధించినవి ఉన్నాయా లేవా, దాంతోపాటు మాంసకృతులు ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అయితే ఐరన్ ఫుడ్స్ అంటే ఏమేమి వస్తాయో తెలుసుకుందాం. ఐరన్ ఫుడ్స్ అనగానే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది గోంగూర, బెల్లం. వీటితో పాటు తాటి బెల్లం ఎక్కువగా తీసుకుంటే మంచిది, లేదా తాటి పంచదార చేస్తారు, తాటి పంచదార కానీ తాటి బెల్లం కానీ. ఆకుకూరల్లో అయితే గోంగూర, పొనగంటి కూర, పాలకూర తీసుకోవచ్చు. పొనగంటి కూర కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గోంగూరలో వైటమిన్ సి, ఐరన్ కూడా రెండు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కూడా మనకి రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే మనం తీసుకునే చిరుధాన్యాల్లో కొరలు, రాగులు, సజ్జలు వీటిల్లో కూడా ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా అంటే డేట్స్ కానీ, ఖర్జూరకాయలు, అంజూర్, కిస్మిస్, బాదం ఇలాంటి పప్పుధాన్యాల్లో కూడా మనకి ఎక్కువగా ఐరన్ రిచ్ రై ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. ఇవి కాకుండా నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా ఉంటే వారానికి ఒకసారి కానీ రెండు సార్లు కానీ చర్మంతో ఉన్న చేపలు, మెత్తళ్ళు, రాయగంటలు అంటారు, అలాంటి చేపలు కానీ కోడుగుడ్డు సొనతో కలిపి కానీ తీసుకోగలగచ్చు. లేదు అంటే నత్తలు, నత్తలు కూడా తినే అలవాటు ఉన్న వాళ్ళు నత్తలు కూడా తీసుకుంటే ఐరన్ రిచ్ ఫుడ్తో పాటు ప్రోటీన్ కూడా వస్తుంది కాబట్టి మనం రక్తహీనతని తగ్గించుకోవచ్చు. అయితే రక్తహీనత తగ్గించుకోవడానికి ఐరన్ ఫుడ్స్ చెప్పుకున్నాము, దాంతోపాటు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే మనకి ఎక్కువగా పులుపు ఉండేవి అంటాం, సిట్రస్ ఫ్రూట్స్ అంటున్నాం. ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఏమేమి వస్తాయి అంటే మనకి కమలకాయ, దానిమ్మ, బత్తాకాయ కానీ, జాంకాయ కానీ, బొబ్బస్కాయ, వీటన్నిటిలో కూడా మనకి వైటమిన్ సి ఉంటుంది. సో ఈ వైటమిన్ సితో పాటుగా ఐరన్ రిచ్ ఫుడ్స్ కనుక తీసుకుంటే రక్తహీనతని తొందరగా అరికట్టవచ్చు. అలాగే రక్తహీనత సమస్య ఉన్నవాళ్ళు ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎంత మెయింటైన్ చేయాలి, అంటే ఐరన్ మనం రోజుకి ఎంత శాతం తీసుకుంటే మంచిదో కూడా తెలుసుకోవడం చాలా అవసరం. 13 నుంచి 15 వయసు ఉన్న పిల్లలైతే 27 mg పర్ డే గనక ఐరన్ తీసుకుంటే, దీంతోపాటు 40 mg వరకు వైటమిన్ సిని తీసుకున్నప్పుడు వారికి ఐరన్ తీసుకున్న ఫుడ్ అన్నీ కూడా అబ్జార్ప్షన్ జరుగుతుంది. 16 నుంచి 17 వయసు ఉన్న పిల్లలైతే 26 mg వరకు ఐరన్ని తీసుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే కడుపుతో ఉన్నారో వాళ్ళు ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియాకి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళ కడుపులో ఒక బిడ్డ ఉంటుంది కాబట్టి ఆ బ్లడ్ ఏదైతే ఉందో దాని వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు రక్తం ఎప్పుడైతే పలచబడుతుందో ఆటోమేటిక్గా సెల్స్ అనేవి రిడ్యూస్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకెక్కువగా ప్రోటీన్ అండ్ ఐరన్ కూడా కన్జ్యూమ్ చేస్తే రక్తం పెరుగుతుంది, పెరిగి ఈ డెఫిషియన్సీ అనేది లేకుండా ఉంచవచ్చు. అందుకని వీళ్ళు ఐరన్ 35 mg వరకు తీసుకోవాలి. అలాగే వైటమిన్ సి 60 mg వరకు మెయింటైన్ చేయాలి. వీళ్ళల్లో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగా ఉండాలి. ఉత్తి వైటమిన్ సి కానీ ఐరన్ కానీ తీసుకుని ప్రోటీన్ తీసుకోకపోతే వాళ్ళల్లో ఆర్బిసి సెల్స్ కానీ హిమోగ్లోబిన్ సెల్స్ కానీ ఫామ్ అవ్వవు కాబట్టి ప్రోటీన్ రేషియోను కూడా మెయింటైన్ చేస్తూ ఈ ప్రెగ్నెంట్ లేడీస్ 35 mg పర్ డే వరకు ఐరన్ కన్జ్యూమ్ చేస్తూ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ని కూడా 60 mg వరకు మెయింటైన్ చేయాలి. అయితే ఇంజెక్షన్లు టాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఈ ఆహార పదార్థాల్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చాలామంది ఆలోచించవచ్చు. అలా ఆలోచించకుండా ప్రెగ్నెంట్ లేడీస్తో ఉన్నప్పుడు ఎలాగో మెడిసిన్స్ వాడుతున్నాము అని నెగ్లెక్ట్ చేయకుండా ఆహార పదార్థాలను కూడా తీసుకోగలిగితే మెడిసిన్స్ నుంచి వచ్చే కొంత ఐరన్ మన బాడీకి అబ్జార్ప్షన్ జరుగుతుంది, అండ్ అలాగే ఆహార పదార్థాల నుంచి తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇంకా ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతుంది. కాబట్టి మెడిసిన్స్తో పాటు ఓరల్ సప్లిమెంటేషన్స్తో పాటు ఆహారంలో ఉండే ఐరన్ని కూడా తీసుకోవడం ఎంతైనా మంచిది.
1: మీరింతవరకు గ్రామీణ మహిళలు రక్తహీనతను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు బి కుమారి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు దొండకాయ క్యాబేజీలోని పోషక విలువల గురించిన విశేషాలు వింటారు. ముందుగా దొండకాయ గురించి తెలుసుకుందాం. దొండకాయ ఆసియా ఆఫ్రికా దేశాల్లో విరివిగా పండుతుంది. మన దేశంలో దొండకాయలతో కూర, వేపుళ్ళు, పచ్చడి చేసుకుంటాము. రోజువారీ కూరగాయల్లో దొండకాయని భాగం చేసుకుంటున్నా కానీ ఏదో రుచి కోసం దీనిని కూరల్లో వాడటం తప్ప దీనిలో పోషక విలువల గురించి చాలామందికి తెలియదు. కొన్ని దేశాల్లో బాగా పండిన దొండకాయలను కూడా వంటల్లో ఉపయోగిస్తారు. ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఎర్రగా పండినటువంటి దొండకాయలతో పాటు దొండ ఆకులను కూడా తింటారు. ఇక పోషకాల పరంగా చూసినట్లయితే దీనిలో పీచు పదార్థాలు, బీటా కెరోటిన్, విటమిన్ B2, B3, B6, విటమిన్ B9, విటమిన్ C వంటి విటమిన్లు ఉంటాయి. స్వల్పంగా పిండి పదార్థాలు, పుష్కలంగా పీచు పదార్థాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు కనుక చూసినట్లయితే ఆకలి లేకపోవడం, దగ్గు వంటి వాటితో బాధపడే వాళ్లకి దీనిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీహిస్టమైన్ గుణాల వల్ల ఇది అలర్జీని కూడా దూరం చేస్తుంది. దొండకాయలోని బి విటమిన్ నాడీ వ్యవస్థ సంరక్షణకి దోహదపడుతుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడే వాళ్లకి దొండకాయ మంచి మందుగా పనిచేస్తుంది. అల్జీమర్స్ని అడ్డుకుంటుంది. రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉండే దొండకాయను తీసుకుంటే మనస్సును ప్రశాంతంగా ఉంచి డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిలో థైమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిండి పదార్థాలు గ్లూకోజ్గా మార్చడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇందులో సి విటమిన్, బీటా కెరోటీన్లు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేయడం వల్ల క్యాన్సర్ను నిరోధిస్తాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దొండకాయలోని సుగుణాలు నేరుగా కాలేయం మీద పనిచేస్తాయి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపించేందుకు, అలాగే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకు కూడా దోహదపడతాయి. ఇక మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవారు దొండని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు కూడా రాకుండా నియంత్రిస్తుంది. దొండకాయలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. ఇంకా ఎముక సాంద్రత కూడా పెరగడానికి దోహదపడుతుంది. దొండకాయల్లోని బి కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు చేస్తాయి. కాయ చిన్నగా ఉన్నప్పటికీ ఈ దొండకాయలో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో విన్నారు కదా. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో దొండకాయని భాగంగా చేసుకుంటారని ఆశిద్దాం. ఇప్పుడు క్యాబేజీలోని పోషక విలువలు చూద్దాం. క్యాబేజీ, ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది. ఆకుపచ్చ ముదురు ఊదా రంగుల్లో దట్టమైన ఆకుల బుట్టలా ఉండే క్యాబేజీలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. క్యాబేజీని కూరగానే కాకుండా అనేక దేశాలలో సలాడ్లలో కూడా క్యాబేజీ ఆకులే మనకి కనిపిస్తాయి. సి విటమిన్కి క్యాబేజీ ప్రధాన వనరు. కమలాపండులో కన్నా కూడా

0: క్యాబేజీలోనే విటమిన్ సి ఎక్కువ. ఇందులోని సి విటమిన్ ఫ్రీ రాడికల్స్ను నియంత్రిస్తుంది, ఫలితంగా అనేక రకాల వ్యాధులను అరికడుతుంది. క్యాబేజీలో పీచు శాతం చాలా ఎక్కువ, దాంతో ఇది మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ఇతరత్ర జీర్ణ సంబంధ వ్యాధుల్ని కూడా నియంత్రిస్తుంది. ఇక ఇన్ఫెక్షన్లు నివారించడానికి క్యాబేజీలోని సల్ఫర్ తోడ్పడుతుంది, ఎందుకంటే సల్ఫర్ లోపించిన వాళ్లలో పుండ్లు గాయాల్లాంటివి త్వరగా తగ్గవు. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే పదార్థాలలో క్యాబేజీ ప్రధానమైనది. ఇందులోని సి విటమిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం వల్ల క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ను నిరోధిస్తుందని పరిశోధనలో కూడా తెలిసింది. క్యాబేజీలోని గ్లూటామైన్ అనే పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీనివల్ల మంట, దురద, అలర్జీలు, జ్వరం, కీళ్లనొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ మంచి ఆహారం. దీని ఆకులను సలాడ్లుగా తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలతో పాటు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. పైగా క్యాలరీలు చాలా తక్కువ. ఇది ఒంటి ఆరోగ్యానికే కాదండి, మెదడు పనితీరుకు కూడా చాలా మంచిది. ఇందులోని కే విటమిన్, అయోడిన్లు నాడీ కణాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ పొరను పరిరక్షిస్తాయి. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి మతిమరుపు, ఆల్జీమర్స్, ఆలోచనాశక్తి కోల్పోవడం వంటివి రాకుండా ఉంటాయి. క్యాబేజీలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం మూడు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఫలితంగా ఇది ఆరోగ్య వృద్ధికి దోహదపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకి తోడ్పడతాయి, కండరాల నొప్పుల్ని కూడా తగ్గిస్తాయి. రక్తంలోని మలినాలను తొలగించేందుకు క్యాబేజీ సహాయపడుతుంది. క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి, కంటికి ఎంతో మేలు కలుగుతుంది. మరి ఇన్ని పోషక విలువలు కలిగిన క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.
1: విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం.

0: చిత్రగీతాలు వింటారు.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణీ, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్, కహానీ నహీ బదలీ స్టైల్ గయా హై బదల్, జో కహానియా హమ్ సునతే ఆయే దేఖతే ఆయే అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
2: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.
0: కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట వాంటెడ్ చిత్రానికి చక్రి కౌశల్య పాడిన పాట.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: కార్యక్రమంలో వినబోతున్న పాట వీర చిత్రానికి రంజిత్ రోషిణి గానం.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట వీడు తేడా. ఈ చిత్రానికి శ్రీకృష్ణ పాడిన పాట.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: స్టిక్కర్లు
1: ఒక శ్రీ చైతన్యను.
2: వినండి, మీరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: దీంతో మీ ఇల్లు సూర్యఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in లో.
4: పర్సనల్ లోన్ ఆఫర్
5: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
4: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
5: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
6: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
5: మరి ఏం చేయాలి?
6: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
5: దీని వల్ల అందరికి స్పామ్ తగ్గుతుందా?
6: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
7: శ్రోతలు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట బాబీ. ఈ చిత్రానికి శైలేంద్ర సింగ్, లతా మంగేష్కర్ గానం.

మీరు విన్న పాట బ్లఫ్ మాస్టర్ చిత్రానికి ముఖేష్ పాడిన పాట. శ్రోతలు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో బాడీగార్డ్ చిత్రానికి రహత్ ఫతే అలీ ఖాన్, శ్రేయా ఘోషాల్ గానం.

మీరు ఇంతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 4 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం సందేశ్ టు సోల్జర్స్ వింటారు మరికొద్ది క్షణాల్లో.

గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం.

0: ఈ మధ్య చూపు మందగిస్తోంది. లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్ళీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: సోలో ఈ చిత్రానికి హేమచంద్ర పడిన పాట వింటారు.

0: పర్సనల్ లోన్ ఆఫర్.
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్,
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: తెలుగమ్మాయి ఈ చిత్రానికి సిద్ధార్థ్, కౌశిక్ కళ్యాణ్, చైత్ర కలిసి పాడిన పాట వింటారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్మడు ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: తీన్మార్ ఈ చిత్రానికి కారుణ్యపడిన పాట వింటారు.

0: Acabe maya pazarı Kaskona tümü dumarı
1: చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 యువవాణి ఈ కార్యక్రమంలో భాగంగా మరికొన్ని చిత్రగీతాలు. ముందుగా వారేవా ఈ చిత్రం నుండి పాట వినండి.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: శ్రీరామరాజ్యం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయ ఘోషాల్ పాడిన పాట వింటారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ

0: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
1: తిరిగిపోతూ ఈ చిత్రానికి వేణు ప్రణవి పాడిన పాట వింటారు.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి ఆకాశవాణి.
1: సెగ ఈ చిత్రానికి సునీత సుజానే కలిసి పాడిన పాట వింటారు.

0: మీరింతవరకు యువవాణి కార్యక్రమంలో భాగంగా తెలుగు చిత్రగీతాలు విన్నారు. ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే అవకాశం కలిగిందన్నారు. క్లస్టర్ల విధానంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమమైన మహానాడును ఉద్దేశించి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రధాన వేదికనుద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలతో పాటు కలెక్టర్ల సదస్సులు, మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఈరోజు 2047 విజన్ ప్రజల కోసం తయారు చేశాం. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు పోతున్నాం. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగం ఇప్పించడం, అందరికి సముచితమైన న్యాయం చేస్తున్నాం. అల్టిమేట్ గా నా కోరిక ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్. అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేయగలిగితే శాశ్వతంగా మనల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది.
0: ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల దాణా ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతులపై పెరుగుతున్న వ్యయ భారం, ఎగుమతుల సవాళ్లు వంటి అంశాలపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సంబంధిత భాగస్వామ్యులు, వర్గాలతో మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి పంట సమయంలో దాణా ధరల పెంపు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అదే సమయంలో దాణా పరిశ్రమ కూడా ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ నిలదొక్కునేలా సమతుల్య నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫీడ్, సీడ్ నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, సీసీటీవీ ఆధారిత హ్యాచరీ పర్యవేక్షణ, సీడ్ ట్రేసిబిలిటీ, ఐఓటీ ఆధారిత మానిటరింగ్ వంటి సాంకేతిక చర్యలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. జీఎం సోయా దిగుమతులు, ఫిష్ మీలు లభ్యత, దిగుమతి లైసెన్సులు, ఎగుమతి పోటీతత్వం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సన్నాహకాల్లో భాగంగా బీఎల్ఓలకు అందజేసే కిట్లను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఆయన ఛాంబర్లో పరిశీలించారు. వచ్చే నెల 15 నుంచి జూలై 14 వరకు చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు అవసరమయ్యే కిట్లను ఎన్నికల సంఘం అందజేస్తోంది. ఆ కిట్లలో స్టేషనరీ సామగ్రితో పాటు గొడుగు, వాటర్ బాటిల్ కూడా అందజేయనున్నారు. జిల్లాలోని 1847 మంది బీఎల్ఓలకు రేపటి నుంచి ఈ కిట్లను పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఏలూరు జిల్లా కైకులూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మహాప్రశిక్షణ అభియాన్ 2026 కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రశిక్షణ వర్గానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ముఖ్య వక్తగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతమే బీజేపీ ఆలోచన విధానానికి మూలమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రస్తుతం ఉత్తర జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు, ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపడిచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో వడగాలు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గరిష్టంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో విశాఖపట్నంలో అత్యధిక వర్షపాతం 2 సెంటీమీటర్లుగా, గడిచిన 24 గంటల్లో విశాఖపట్నం, బాపట్లలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది.
0: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతుల పాలిట ఓ సంజీవనల దోహదపడుతుందని బాపట్ల జిల్లాకు చెందిన లబ్ధిదారుడు కుమార్ తెలిపారు. పంట సాగు సమయంలో ఏ విధమైన నష్టం వాటిల్లినా తీవ్రంగా నష్టపోయే వాళ్లమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ఫసల్ బీమా యోజన ఆ నష్టాన్ని నివారిస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, వ్యాధుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. సుస్థిరమైన వ్యవసాయ రంగానికి పీఎం ఫసల్ బీమా యోజన ఎంతో ఉపకరిస్తుందని రైతు కుమార్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
3: ఎంతో శ్రమ కోర్చి మా రైతులందరూ కూడా పంట పండించడం జరుగుతుంది, కానీ అకాల వర్షాల వల్ల వచ్చినప్పుడు అప్పులు తీసుకొచ్చి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే దాన్ని చేస్తే 400 రూపాయలు కనుక చెల్లిస్తే పంట కోత కోసిన తర్వాత కూడా ఇన్ని రోజుల వరకు అనేటువంటిది కూడా ఎన్నో రకాలుగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది ఎంతో మంది రైతులు ఇంకా మరీ ముఖ్యంగా బాగా ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితులు మా రైతులందరి మీద ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో ఈరోజు 45.2 డిగ్రీలు, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు. అలాగే 14 జిల్లాల పరిధిలోని 110 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇక రేపు 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 152 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలని కోరారు. పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका वंदना कश्यपः. आदौ मुख्य वार्ताः. कर्णाटकस्य मुख्यमंत्री सिद्धरमैया स्वपदात् औपचारिकरूपेण त्यागपत्रं प्रदत्तवान्. डीके शिवकुमारः नूतन मुख्यमंत्रित्वेन पदभारं ग्रहिष्यति. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू सिक्किम आरक्षक दलाय రాష్ట్రపతి ధ్వజ సమ్మానం ప్రదత్తవతి. అత్రాంతరే సిక్కిం రాజ్యం పూర్ణ సాక్షర రాజ్యత్వేన ఘోషితం. హోర్ముజ జలడమరు మధ్యస్య సమీపే ఆక్రమణాంతరం అమెరికా ఇరాన్ దేశయోః మధ్యె అవసాదః వర్తితః. గృహమంత్రి అమిత శాహః గాంధీనగరే జనసభాయాం అవైధ ప్రవాసీనాం దేశాత్ నిష్కాసనార్థం సర్వకారస్య దృఢసంకల్పం పునః ప్రత్యపాదయత్. అపి చ బ్యాడ్మింటన్ ప్రతిస్పర్ధాయాం పివి సింధుః తథా చ లక్ష్య సేనః సింగపూర్ ఓపెన్ ఇత్యస్య ప్రాగుపాంత్యచక్రే ప్రవిష్టవంతౌ. అథ వార్తాః విస్తరేణ. కర్ణాటకస్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇత్యసౌ అద్య లోకభవనె రాజ్యపాలస్య సచివాయ ఔపచారికరూపేణ స్వకీయం త్యాగపత్రం సమర్పితవాన్. వార్తాహరాన్ సంబోధయన్ సః స్వయం ప్రమాణితవాన్ యత్ త్యాగపత్రం సచివాయ ఔపచారికరూపేణ ప్రదత్తమితి. అత్రావసరే సః రాజ్యపాలం నూతన ముఖ్యమంత్రిణః పదభారం గ్రహణాయ ఆమంత్రయితుం సాగ్రహం నివేదితవాన్. యతో హి విధానసభాయాం 37 అధిక విధాయకానాం సమర్థన సహచారేణ కాంగ్రెస్ దళస్య పూర్ణ బహుమతం వర్తతే.

0: క్రీడానాం ఒలింపిక క్రీడానాం కామన్వెల్త్ క్రీడానాం విశ్వ ఆరక్షక క్రీడానాం అగ్నిక్రీడానాం చ సజ్జతాయాః సమీక్షా కరిష్యతి. కేంద్రీయ శిక్షామంత్రి ధర్మేంద్ర ప్రధానః అద్య CBSE ఇది ద్వాదశ కక్షాయాః మూల్యాంకనం ప్రక్రియాయాం సహైవ ఏతస్య నూతన పటలాధారిత అంకన ప్రణాళ్యాం చ జాతానాం ప్రావిధిక త్రుటీనాం చ సంజ్ఞానం గృహీతవాన్. మంత్రణాం ఏతేషాం విసంగతీనాం విషయ ఛాత్రాణాం శంకా సమానార్థం దృఢ ఆశ్వాసనం ప్రదత్తం. శిక్షామంత్రి ప్రోక్తం యత్ ఇయం పటలాధారిత అంకన ప్రణాళీ పారదర్శితాం సునిశ్చేతుం కశ్చన ప్రగతిశీల ఉపాయాత్మక మంచ వర్తతే. సహ నవదిల్ల్యాం CBSE అధికారిభిః సహ ఉచ్చస్తరీయోపవేశనం విధాయ అనంతరం వార్తాహరాన్ సంబోధితవాన్. తేన స్పష్టీకృతం యత్ సర్వే అధికారిణః ఇదం సునిశ్చిత్యంతి యత్ కశ్చాపి ఛాత్రస్య జిజ్ఞాసా యథావత్ న తిష్ఠేత్ తథా చ సర్వేషు స్తరేషు ఉత్తరదాయిత్వం సుదృఢం స్యాత్.
1: బచ్చోం కో ట్రాన్స్పరెంట్లీ అప్నే మార్క్ కి బారే మే జాన్కారీ మిలే, ఉన్కో ట్రాన్స్పరెంట్లీ స్కాన్ కాపీ కే మాధ్యమ్ సే ఉన్కి ఆన్సర్ షీట్ ఉన్కి హాత్ మే ఆయే. యే OSM కి వ్యవస్థా పహలీ బార్ దేశ్ మే CBSE నే ఇస్కో ప్రయోగ్ కియా. ఉస్మే కుచ్ విసంగతి ధ్యాన్ మే ఆ రహీ, ఇస్కో మే దాయిత్వ లేతా హూం, ఉస్కో ఇసే ఠీక్ కర్ ఆ జాయే. హమ్ ఏక్ భీ విద్యార్థి కి ఆన్ ఆన్సర్డ్ క్వారీ కో అసమాధిత్ నహీ ఛోడేంగే.
0: పుర ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రతిస్పర్ధాయాం అద్యతన దివస భారతస్య కృతే అతీవ గౌరవపూర్ణ ఆసీత్. భారతస్య ప్రముఖ క్రీడకాః లక్ష్య సేనః PV సింధుః చిరాగ శెట్టి సాత్విక సాయిరాజ్ రంగీ రెడ్డి ఇత్యనయోః పురుష యుగలదళం తథా చ ధ్రువ కపిల తనీసా క్రేష్టో ఇత్యనయోః మిశ్రిత యుగలదళం చ స్వ స్వ ప్రతిస్పర్ధాసు విజయం ప్రాప్య ప్రాగుపాంత్యచక్రె ప్రవిష్టవంతః. మహిళా ఏకల క్రీడాయాం షోడశచక్రే PV సింధు జపానదేశస్య రీకో గుంజీ ఏకవింశతిః నవ ఏకవింశతిః ద్వాదశ ఇత్యంకాంతరాళేన పరాజితవతీ. ఆగామీ స్పర్ధాయాం సా దక్షిణ కొరియా దేశస్య NK యంగ్ ఇత్యనేన సహ స్పర్ధిష్యంతి. అత్రాంతరే పురుష ఏకల క్రీడాయాం థాయిలాండ్ దేశస్య ద్వితీయ వారీయతా ప్రాప్త క్రీడక కునలావుత్ విదితర్ షార్నః స్పర్ధాయాః ఆరంభే ఏవ ఆహతో భూత్వా క్రీడాంగణాత్ బహిర్జాతః యేన లక్ష్యసేనః ఆశయాన స్వకీయ స్థానం సురక్షితవాన్ ఇతి వార్తాః.
2: ఆకాశవాణి FM రెయిన్బో 102.2.

0: ఈనాటి పల్లె సిమలు కార్యక్రమంలో చక్కని ఆరోగ్యానికి సమతుల పౌష్టికాహారం డాక్టర్ సలోమి సునీత గారితో పరిచయం. డాక్టర్ సలోమి సునీత గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మీరు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో వెంకటరామన్నగూడెంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు కదండి.
1: అవునండి.
0: ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఈ ఆహారం తీసుకునే విషయంలో అవగాహన అనేది చాలా పెరిగిందనే చెప్పుకోవచ్చు కదండి.
1: అవునండి.
0: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకునే ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
1: అవునండి.
0: మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అంటారు?
1: ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం చాలా అవసరం. మనం జీవితంలో ఏది సాధించాలన్నా, ఏ పని చేయాలన్నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని డబ్బుతో కొనలేము. మన ఆరోగ్యానికి మనం తీసుకునే ఆహారం ప్రధాన పాత్ర వహిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో సాధారణంగా మనం చూసేవి రుచి, ఎంత తింటున్నాము అనే విషయంపై దృష్టి పెడతాం. కానీ మనం ఏమి తింటున్నాము, మనం తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు ఎంత ఉన్నాయి అన్న అవగాహన చాలా ప్రాముఖ్యం.
0: ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, సమతుల పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందన్నారు కదండి.
1: అవునండి.
0: ఈ సమతుల పోషకాహారం అంటే ఏంటండి?
1: సమతుల పోషకాహారం అంటే శరీరానికి కావలసిన పోషక పదార్థాలన్నీ తగ్గుపాళ్లలో శరీరానికి అందించే ఆహారం. ఈ

0: ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరం. దీనిలో ఉండేవి పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, రోగ నిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకి రక్షణకు కావలసిన పదార్థాలన్నీ కలిగి ఉన్న ఈ ఆహారాన్ని సమతుల పోషకాహారం అంటారండి.
1: మరి ఇటువంటి సమతుల పోషకాహారాన్ని మనం తీసుకోవడం వల్ల మన శరీరానికి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది?
0: మనం అనుకున్న రీతిగా మన శరీరం ఒక యంత్రం లాగా పనిచేస్తుందండి. ఇంధనం లేకపోతే యంత్రం ఎలా పనిచేయలేదో అలాగే మన శరీరం కూడా ఆహారం లేకపోతే పనిచేయదు. మనం తీసుకునే ఆహారం శరీరం సక్రమంగా పనిచేయటానికి అవసరమైన శక్తిని అందిస్తూ ఉంటుంది. మన ఆహారం మన శరీర నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనం చూసినట్లయితే కొత్తగా జన్మించిన బిడ్డ 2.7 కిలోల నుంచి 3.2 కిలోల బరువు ఇంచుమించు ఉంటారు. ఒక సగటు వ్యక్తి 55 సంవత్సరాలకు వచ్చేసరికి 70 కిలోలు చేరుకుంటారు. ఈ బరువు అంతా ఎదుగుదల ఎలా అవుతుంది అంటే మనం తీసుకున్న ఆహారం ద్వారానే లభిస్తుంది. అంతేకాకుండా ఆహారం ప్రతినిత్యం శక్తిని చేకూరుస్తుంది. మన శరీరంలో జరిగే సంకల్పిత అసంకల్పిత చర్యలకు ఎంతో శక్తి అవసరం. సంకల్పిత చర్యలు అంటే మనం చేసే పనులు ఇష్టపూర్వకంగా, ఉదాహరణకి ఇంటి పని, ఆఫీస్ పని. అసంకల్పిత చర్యలు అంటే ప్రయత్నం ప్రమేయం లేకుండా మన శరీరంలో నిత్యం జరిగిపోయే చర్యలు.
1: ఇప్పుడు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు కదండి.
0: అవునండి.
1: మంచి పోషక విలువలు కలిగిన ఆహారాలు ఏంటి?
0: పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు, సుగంధ ద్రవ్యాలు, గుడ్లు, పాలు, మాంసం, పీచు పదార్థాలు, నీరు, ఇవన్నీ సమపాళ్లలో శరీరానికి అవసరమైనంత తీసుకోవాలండి. ఉదాహరణకి పండ్లు కూరగాయలు అనేక వ్యాధులను నిరోధిస్తాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా ఇవి ఎక్కువగా తీసుకోవటం వల్ల నిరోధింపబడతాయి. అదే రకంగా పీచు తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణకి సహాయపడుతుంది. మరి వయసు వచ్చేవారికి ఆస్టియోపోరోసిస్ వంటి లక్షణాలు అంటే ఎముకలు బోలుబారి తేలికగా విరుగుతూ ఉంటాయి, అట్లాంటప్పుడు కాల్షియం అధికంగా లభ్యమయ్యే పాలు వంటివి తీసుకోవటం మంచిదండి.
1: మనకి ఆరోగ్యం బాగా ఉండాలంటే ఏ ఆహార పదార్థాలు ఏ మేర తీసుకోవాలండి?
0: వీటి మీద దృష్టి ఉంచి అమెరికా శాస్త్రజ్ఞులు ఫుడ్ గైడ్ పిరమిడ్ అని ఒక త్రికోణాకారంలో ఆహార నియమావళిని రూపొందించారండి. దీని మొదటి భాగంలో అంటే మనం ఎక్కువగా తీసుకునే అన్నం, రొట్టె, బ్రెడ్ మొదలైనవి, వీటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్లు, ఫైబర్, బి విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయండి. ఆ పైన పళ్ళు, వీటిలో విటమిన్ ఏసీలు అధికంగా ఉంటాయి, ఫైబర్, ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. కొవ్వు, ఉప్పు చాలా తక్కువగా ఉంటాయి. వీలైనప్పుడల్లా మనం అందుచేతనే తాజా పళ్ళను తినటం చాలా మంచిది. తర్వాత చూస్తే కూరగాయలు, వీటిలో కూడా విటమిన్ ఏసీలు ఎక్కువగా, ఫైబరు, ఖనిజ లవణాలు పుష్కలంగా, క్రొవ్వు తక్కువగానూ ఉంటాయండి. వీటిని ఎక్కువ మోతాదుల్లో మనం తీసుకోవచ్చు. ఇక ఈ పిరమిడ్ పై భాగంలో మాంసం, చేపలు, చికెన్, గుడ్లు, జీడిపప్పు, వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి. ఐరన్, బి విటమిన్, ఖనిజ లవణాలు బాగానే ఉంటాయి. క్రొవ్వు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం మోతాదులో వీటిని మనం తీసుకోవాలి. పాలు, పెరుగు, వెన్న, డైరీ ఉత్పత్తుల్లో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా లభిస్తాయి. క్రొవ్వు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా తక్కువగా వాడాలి. ఇక ఈ పిరమిడ్కి పైభాగంలో స్వీట్లు, నూనెలు, ఈ ఆహార పదార్థాల్లో పోషక విలువలు అంతగా ఉండవు. కేవలం వీటి నుండి శక్తి మాత్రం సమృద్ధిగా లభిస్తుంది. కేకులు, స్వీట్లు లాంటివి ఎంత తక్కువగా తింటే ఆరోగ్యానికి అంత మంచిదండి.
1: ఇప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో పోషక విలువలు లోపిస్తే ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది?
0: చాలా వరకు మనం చూసే రోగాలు కానీ, రోగ లక్షణాలు కానీ ముఖ్యంగా ఆహారంలో పోషక విలువల లోపం వల్ల వస్తాయండి. మనం చూసినట్లయితే పిండి పదార్థం మనకు ఎక్కువగా ధాన్యాల్లో, చిరుధాన్యాల్లో, చక్కెర, బెల్లం, దుంపకూరల్లో లభిస్తుంది. ఇవి గనక మనం తక్కువ తీసుకుంటే బరువు తగ్గడం, నీరసం వంటివి మనం గమనించవచ్చు. అదే రీతిగా మాంసకృతులు, మాంసకృతులు శరీర నిర్మాణానికి చాలా అవసరం అండి. వీటిని మనం పప్పులు, నూనె గింజలు, మాంసం, గుడ్లు, చేపలు, పాలు, పెరుగు మొదలగు వాటిలో మనకు లభ్యమవుతాయి. ఇవి గనక తక్కువ తీసుకుంటే బరువు తగ్గటం, పెరుగుదల తగ్గటం, కండరాలు కరగటం, శరీరంలో నీరు పట్టడం, రోగ నిరోధక శక్తి తగ్గడం ఇట్లాంటి లోపలక్షణాలు మనం గమనించవచ్చు. ముఖ్యంగా మాంసకృతులు ఎదిగే పిల్లలకు ఆహారంగా ఇవ్వటం మంచిది. ఇక క్రొవ్వు పదార్థాలు, ఇవి మనకి శక్తిని అందిస్తాయండి. అదే రీతిగా చర్మం మృదుత్వాన్ని కాపాడతాయి. క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా నూనెలు, నెయ్యి, వెన్న, వనస్పతి వంటి వాటిలో మనకు లభ్యమవుతాయి. ఇవి గనక తక్కువ తీసుకుంటే బరువు తగ్గటం, చర్మం గరుకు బారటం వంటివి మనం గమనించవచ్చు. ఈ రకంగా విటమిన్లు, విటమిన్ ఏ కంటి చూపుకు చాలా అవసరం. నెయ్యి, పాలు, పెరుగు, గ్రుడ్లు, కాలేయం, ఆకుకూరలు, బొప్పాయి, మామిడి, కమల, క్యారెట్ వంటి ఆహారాల్లో లభ్యమవుతుంది. అయితే లోప లక్షణాలు చూసినట్లయితే రేచికటి, కంటి చూపు లోపం, గ్రుడ్డితనం, అనారోగ్యం, గరుకు చర్మం, నరాల బలహీనత. కాబట్టి విటమిన్ ఏ ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యమైనది. అదే రీతిగా బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా చిరుధాన్యాలు, ధాన్యాలు, ఆకుకూరలు, పాలు, పప్పులు, చిక్కుళ్ళు, మాంసం, గింజధాన్యాల్లో దొరుకుతుందండి. లోపిస్తే పెదవులు చివర పగలటం, నోటిపోత, ఆకలి తగ్గటం, రక్తహీనత వంటివి మనం గమనించవచ్చు. అదే రీతిగా విటమిన్ సి జామ, నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి, మొలకెత్తిన పప్పు దినుసుల్లో మనకి లభ్యమవుతుంది. లోపిస్తే పళ్ళ చిగుళ్ళు ఉబ్బి రక్తం కారుతుంది, చర్మం పుండ్లు, ఆకలి తగ్గటం, వ్యాధి నిరోధక శక్తి తగ్గటం కూడా మనం గమనించవచ్చు. అదే రకంగా విటమిన్ డి ఎముకల నిర్మాణానికి చాలా అవసరం. పాలు, కాలేయం ముఖ్యంగా సూర్యరశ్మిలో మనకి దొరుకుతుంది. లోపిస్తే రికెట్స్ వ్యాధి, ఎముకల బలహీనత, పెరుగుదల తగ్గటం, ఎముకలు విరగటం లాంటి లక్షణాలు మనం గమనించవచ్చు. మన ఆరోగ్యానికి ఖనిజ లవణాలు కూడా అవసరం అండి. కాల్షియం, ఇనుము మనకి చాలా అవసరం. మరి కాల్షియం మనకి పాలు, ఆకుకూరలు, చేపలులో ఎక్కువగా దొరుకుతుంది. కాల్షియం ఉంటే ఎముకల పట్టుతో ఎముకల గట్టితనం మనకి కలుగుతుంది. లోపిస్తే గనక ఎముకలు గుల్లబారటం, విరగటం వంటివి మనం గమనించవచ్చు. రక్త పుష్టికి ఇనుము చాలా అవసరం అండి. ఇది మాంసం, కాలేయం, గ్రుడ్లు, సజ్జలు, రాగులు, ఆకుకూరలు, ఖర్జూరం, బెల్లం, ఎండి ద్రాక్ష, సపోటా వీటిలో ఇనుము పుష్కలంగా లభిస్తుంది. ఇనుము గనక లోపించినట్లయితే రక్తహీనత, పనిచేయలేనితనం, ఎక్కువగా నిస్సత్తువ, నీరసం మనం గమనిస్తూ ఉంటాం. పోషక పదార్థాల్లో పీచు పదార్థాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ నియంత్రించి చక్కెర నియంత్రణ, జీర్ణకోశ ఆరోగ్యం, క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. పీచు పదార్థాలు అంటే ఫైబర్, ముడి ధాన్యాలు, చిరుధాన్యాలు, ముడిపప్పులు, ఆకుకూరలు, పండ్లు, కొన్ని సుగంధ ద్రవ్యాల్లో కూడా ఉంటుంది. ఈ పీచు పదార్థం మన జీర్ణకోశ వ్యవస్థకు ఒక బ్రష్ లాగా పనిచేసి శుభ్రపరుస్తుందండి. దీనివలన చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు క్యాన్సర్ను కూడా నిరోధిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకంని నిరోధిస్తుంది.
1: ఇప్పుడు ఏ వ్యక్తిలో అయినా కూడా రోగ నిరోధక శక్తి సక్రమంగా పనిచేస్తేనే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారు కదండి.
0: అవునండి.
1: ఇలా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఏమేమి ఉన్నాయి?
0: మనం తీసుకున్న ఆహారంలో సమతుల పోషక ఆహారం ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి. మనం చాలా సాధారణంగా వానాకాలాల్లో వర్షాలు, కలుషిత నీటి వల్ల తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీ ఇట్లాంటి రోగాలు మనం చూస్తూ ఉంటాము. వీటన్నిటి నుండి తప్పించుకోవాలంటే రోజు తినే ఆహార పదార్థాల ద్వారానే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మన ఆహారంలో విటమిన్లు, ఖనిజ లవణాలు, పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయండి. విటమిన్లు ఎక్కువగా ఉండే సి విటమిన్ ఉండే ఆహారాన్ని తీసుకోవటం వల్ల వైరస్పై పోరాడి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఈ సి విటమిన్ ఎక్కువగా నారింజ, నిమ్మ, కమల, బత్తాయి, సిట్రస్ పండ్లు, ఉసిరి, మిరప, టమాటాల్లో అధికంగా ఉంటుందండి. ఖనిజ లవణాల్లో ముఖ్యంగా జింక్ శరీరంలో మనం కోల్పోయిన యాంటీబాడీలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి పునర్మితం కావటానికి జింక్ ఉపయోగపడుతుందండి. జింక్ ముఖ్యంగా గుడ్లు, మాంసం, పెరుగు, పాలు, బీన్స్, సీ ఫుడ్లో ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఒక కప్పు తాజా పెరుగు తీసుకుంటే జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాని నిర్మూలిస్తుందండి. ప్రతిరోజు కెరోటిన్ ఎక్కువగా లభించే తాజా క్యారెట్ని తినాలి. దీన్ని తింటే బీటా కెరోటిన్, విటమిన్ బి6లు యాంటీబాడీ కణాలను ఉత్పత్తి చేసి మన ఆరోగ్యాన్ని ఉత్తేజపరుస్తుంది.

0: అంతేకాక వెల్లుల్లి, వెల్లుల్లిలో మనకి లభించే ఖనిజాలు ముఖ్యంగా బ్యాక్టీరియా, ఫంగస్, ఇన్ఫెక్షన్లపై పోరాడేలా చేస్తాయి. కాబట్టి మన ఆహారంలో ప్రతిరోజు ఒక స్పూన్ వెల్లుల్లి తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉంటామండి. ఐరన్ ఎక్కువగా లభించే ఖర్జూరాలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అదే రీతిగా పొటాషియం అధిక రక్తపోటును తగ్గించి శక్తిని పెంచుతుంది. కాబట్టి అరటి పండ్లు ఇట్లాంటి ఆహారం కూడా మనం తీసుకోవటం మన ఆరోగ్యానికి చాలా మంచిదండి.
1: అలాగే గర్భిణీ స్త్రీలకు కానీ బాలింతలకు కానీ ప్రత్యేకమైన ఆహార పదార్థాలని మనం అందించాల్సిన అవసరం ఉంటుంది కదండి.
0: అవునండి.
1: మరి గర్భిణీ స్త్రీలకి బాలింతలకి ఎటువంటి ఆహార పదార్థాలు అందించాల్సిన అవసరం ఉందంటారు?
0: గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అదనపు ఆహారం అవసరం అవుతుందండి. పండ్లు, కూరగాయలు పోషక విలువలతో పాటు ఎక్కువ వాళ్ళు తృణధాన్యాలు, మొలకెత్తిన పప్పుగింజలు, పాలు, ఆకుకూరలు, గుడ్లు తినడం ద్వారా కావలసిన శక్తి, ఫోలిక్ ఆమ్లము, ఇనుము, పీచు పదార్థాలు లభిస్తాయండి. ఈ సమతుల ఆహారం వలన గర్భిణీ స్త్రీల్లో వచ్చే మధుమేహము, మలబద్ధము వంటి సమస్యలను మనం అరికట్టవచ్చు.
1: ఇప్పుడు మరి పెరిగే పిల్లలకి ఎటువంటి ఆహార పదార్థాలను అందించాల్సిన అవసరం ఉందంటారు?
0: మన భారతదేశంలో 5 ఏళ్లలో పిల్లల్లో తీవ్రమైన పోషకాహార లోపం కనపడతా ఉంది. ఇది ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వారు సూచిస్తా ఉన్నారు. చిన్నపిల్లల పోషక స్థాయిని పరిశీలించినట్లయితే మన దేశంలో 2 రకాల స్థాయిలు కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు కావలసిన పోషకాహారం అందక శక్తిహీనంగా ఉన్న పిల్లలు పోషకాలు లేని ఆహారం తీసుకోవటం, అంటే జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి ఎక్కువగా తిని శరీర వ్యాయామం లేక స్థూలకాయంతో బాధపడే పిల్లలు
1: ఇలా 2 రకాలుగా
0: 2 రకాలుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా బాధ్యత తల్లిదండ్రులదండి. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలకు సమతుల్య పోషకాహారం అందించడంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వారు ముందుగా తెలుసుకొని పిల్లలకు ఎదుగుదలకు అవసరమైన మాంసకృతులు, ప్రోటీన్లు కలిగిన పప్పు దినుసులు, గింజలు, పాలు, గుడ్లు, పండ్లు, కూరగాయలు కలిగిన ఆహారం ఇవ్వాలి. అంతేకాకుండా ఆటలు, శరీర వ్యాయామం ప్రోత్సహించాలండి. చిరుతిండ్లు, పోషక విలువలు లేని జంక్ ఫుడ్స్ అలవాటు చేయకూడదు.
1: ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటామండి, నూనెని కానీ లేకపోతే వెన్నని కానీ మనం నిల్వ ఉంచినట్టయితే అవి వాసన వస్తుండే, చెడు వాసన అనేది వస్తుండే. ఇలా ఎందుకు జరుగుతుందంటారు?
0: నూనె నిల్వ ఉంచినప్పుడు గాల్లో ఉన్న ఆక్సిజన్తో చర్య జరుగుతుందండి. దానివల్ల అనేక హానికరమైన ఆక్సైడ్లు, అవి చూసుకున్నట్లయితే ఇపాక్సైడ్, పెరాక్సైడ్, మోలాక్సైడ్, ఇవి చాలా హానికరమైన ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ఉత్పన్నమవుతాయండి.
1: ఈ మధ్య మనం ఇంకొకటి వింటున్నామండి, ఏదైనా మనం నూనెని వాడినప్పుడు దాన్ని మళ్ళా తిరిగి వాడితే గనక అది విషతుల్యంగా మారిపోతుంది, వాడడానికి పనికిరాదు, వాడిన నూనెని మళ్ళీ వాడకండి అని చెప్తున్నారు కదా, అది అపోహేనా లేకపోతే నిజమేనంటారా?
0: అది సైంటిఫిక్ గా కూడా అది నిజమండి. వాడిన నూనెను మనం మరలా మరలా వాడకూడదు. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత వద్ద నూనెలో పైరోలసిస్ అనే ప్రక్రియ ద్వారా విచ్ఛిన్నం అవుతాయండి. వాటి నుండి ఎక్రోలిన్ అనే విష పదార్థం విడుదలవుతుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. కాబట్టి వాడిన నూనెను మరలా మరలా మనం వాడకుండా ఉంటే మంచిది. అయితే బజారులో బజ్జీలు, ఇతర పదార్థాలు తినేటప్పుడు వారు నూనె గురించి ఏ రకమైన శ్రద్ధ వహించరు. కాబట్టి అవి తినేటప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి. వీలైనంత తక్కువగా మనం వాటిని తీసుకుంటే మంచిది.
1: కొన్ని రకాల ఆహార పదార్థాలను కనుక మనం తీసుకున్నట్లయితే చర్మ సౌందర్యం ఇన్మడిస్తుంది అని చెప్తూ ఉంటారు కదండి.
0: అవునండి.
1: అలాంటి ఆహార పదార్థాలు ఏమున్నాయి?
0: మీరు చెప్పిన రీతిగా కొన్ని ఆహార పదార్థాలు వయసు కనిపించకుండా చర్మం మెరిసేలా చేస్తాయి. సాధారణంగా మనం తీసుకునే ఆహారమే మన అందాన్ని, ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. మన శరీరానికి రక్షణ కవచమైన ఈ చర్మం నిత్య యవ్వనంగా మార్చే ఆహార పదార్థాలను కనుక మనం చూసినట్లయితే మొదటిగా పాలకూర. పాలకూరలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ చర్మానికి మెరుపునిస్తాయండి. సబ్జా గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు తింటే చర్మం యవ్వనంగా ఉంటుంది. టొమాటోలో లైకోపిన్ చర్మానికి మెరుపునిస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు, అంటే వయసు కనిపించకుండా ఉండే లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అదేవిధంగా బాదం విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సోయా ప్రోడక్ట్స్ లో మనం చూసినట్లయితే విటమిన్ సి, జింక్ అధికంగా ఉంటుంది. ఇవి మొటిమలు, మచ్చలు పోగొట్టి చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి. క్యారెట్ లో ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్ మెరిసేటటువంటి చర్మ సౌందర్యం కోసం మనల్ని సిద్ధపరుస్తాయి. అదే రీతిగా కీరదోసకాయ తొక్కతో తినటం మంచిది. తొక్కలో విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం తొక్కలో ఉంది. రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి. ఇంకా బనానా, ఆరెంజ్, బొప్పాయి, యాపిల్, వేరుశనగ, బీట్రూట్ ఆరోగ్యకరమైన చర్మానికి సహకరిస్తాయండి.
1: ఇప్పుడు మనం ఆహారంతో పాటుగా నీరు కూడా తీసుకోవాలి కదండి, మరి మన ఆహారంలో ఈ నీటి యొక్క ప్రాధాన్యత ఏంటి?
0: మనం తీసుకునే పోషక ఆహారంలో నీరు కూడా ఒక భాగమేనండి. ప్రతిరోజు 8 నుండి 10 గ్లాసులు లేకపోతే ఇంచుమించు 3 లీటర్ల నీరన్నా మనం త్రాగాలి. ఎందుకంటే శరీరంలో జరిగే ప్రతి ప్రక్రియ వ్యవస్థకి నీరు అవసరం. అంతేకాకుండా శరీరానికి కావలసిన తేమ, శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటకు విసర్జించడానికి కూడా నీరు ఎంతో సహాయపడుతుంది. ప్రతి ఒక్కరూ నీరును కూడా ఆహారంలో భాగంగా తీసుకోవటం చాలా అవసరం అండి. ఈ నీరు తక్కువగా తీసుకోవటం వల్లే ఈ మధ్య కిడ్నీ సమస్యలు ఇవి కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం.
1: అలాగే వ్యాధి సమయంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవచ్చు, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకూడదు, పథ్యం పాటించాలి అని చెప్తూ ఉంటారు కదా, ఇలాంటి సమయంలో మరి ఆహారంలో మార్పులు అనేవి ఎలా చేసుకోవాలి?
0: ఆరోగ్యానికి మూలసూత్రం ఆహారమే అయినా అనారోగ్య పరిస్థితి, ముఖ్యంగా విరోచనాలు, జ్వరం, మధుమేహం లాంటివి కలిగినప్పుడు శరీరానికి కావలసిన పోషక పదార్థాల పరిమాణంలో మార్పు కలుగుతుందండి. దానిని బట్టి రోగి ఆహారంలో మార్పు ఎంతైనా అవసరం. రోగికి ఆహారాన్ని ఇచ్చేటప్పుడు వ్యాధిగ్రస్తుని శరీర పరిస్థితి, రోగ లక్షణాలు, రోగికి ఇచ్చే పోషక పదార్థాల పరిమాణం, రోగి జీర్ణశక్తి, రోగి ఇతర ఆహార ఇష్టాయిష్టాలు కూడా మనం గమనించి దానికి తగ్గట్టుగా మనం ఆహారంలో మార్పు చేసుకోవటం చాలా అవసరం అండి.
1: కాబట్టి సునీత గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆహారమే ఆరోగ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది, కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు అనేవి మనం తీసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పారు ఏ ఆహారాలు తీసుకుంటే ఏ ఉపయోగాలు ఉన్నాయి, ఏవి లోపిస్తే ఏ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి, అలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అందరూ కనుక ఈ ఆహార విషయంలో కనుక జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చక్కటి ఆరోగ్యం వాళ్ళు సొంతం అవుతుందంటారు.
0: అవునండి.
1: నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు చక్కని ఆరోగ్యానికి సమతుల పౌష్టికాహారం డాక్టర్ సలోమి సునీత గారితో పరిచయం విన్నారు. ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 వ్యవసాయ సూచనలు వింటారు.
3: వరి పంటను ఆశించే పురుగులు ఇంకా తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వరి ప్రధాన ఆహార పంట. వరి పంటను ప్రధానంగా ఆశిస్తున్న పురుగులు ఇంకా తెగుళ్ల యాజమాన్యం గురించి మన రైతు సోదరులు ఆమూలాగ్రంగా తెలుసుకుని ఉంటే పంటకు పురుగులు వచ్చినా లేదా తెగుళ్లు వచ్చినా యాజమాన్యాన్ని త్వరగా చేపట్టి పంట దిగుబడిని పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. ముందుగా పురుగుల విషయం తెలుసుకుంటే ఆకునల్లి పురుగు పంటను ఆశించి ఆకుల అడుగు భాగాన ఆశించి రసాన్ని పీలుస్తాయి. ఇలా ఆకు నుండి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకు పైభాగాన తెల్లని పొడిలాంటి పదార్థం ఏర్పడుతుంది. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారి క్రమేపీ పైరు ఎండిపోయినట్టు కనిపిస్తుంది. బెట్ట పరిస్థితి ఈ నల్లికి పంటను ఉధృతంగా దాడి చేయటానికి అనుకూలమైన సమయం. అయితే దీని యాజమాన్యం గురించి తెలుసుకుంటే 1 ఎకరానికి నీటిలో కరిగే గంధకం పొడిని 50%, 600 గ్రాములు లేదా ప్రొఫినోఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా డైకోఫాస్ 1000 మిల్లీలీటర్లు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం 1 ఎకరానికి 200 మిల్లీలీటర్లు స్పైరోమేస్ఫెన్ 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. తర్వాత కాండం తొలచు పురుగు గురించి తెలుసుకుంటే కాండం తొలచు పురుగు యొక్క చిలుక అంటే రెక్కల పురుగు గుడ్లను ఆకుల చివర కొన భాగానికి దగ్గరగా పెడుతుంది. గుడ్ల నుంచి వచ్చిన లద్దె పురుగు కాండం కణుతుల దగ్గర రంధ్రం చేసుకుని లోపలికి చేరుకుంటుంది. పిలకలు పెట్టే దశలో పంటను ఆశిస్తే మొవ్వ చనిపోతుంది. అదే కనుక చిరుపొట్ట దశలో పంటను ఆశిస్తే గింజలు లేని తెల్ల కంకి ఏర్పడుతుంది. మరి దీని అనుకూల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే చల్లని వాతావరణం, గాలిలో అధిక తేమ శాతం, ఇంకా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ యొక్క కాండం తొలచు పురుగు పంటను ఆశించడానికి అనుకూలంగా ఉంటాయి. దీని యాజమాన్య పద్ధతులు చూస్తే పంట కోసిన తర్వాత వేసవి దుక్కులు చేసుకోవడం ద్వారా నిద్రావస్థ దశలో ఉన్న కాండం తొలచు పురుగులు ఎండకు చనిపోతాయి. కాండం తొలచు పురుగు నిద్రావస్థ దశ పంట అవశేషాల్లో ఉంటుంది. కావున గత పంట అవశేషాలు లేకుండా పొలమంతా శుభ్రంగా ఉంచుకోవాలి. నాట్లు వేసుకునే ముందు నారు కొనలు తుంచి బురదలో పాతిపెట్టాలి. తద్వారా కాండం తొలచు పురుగు గుడ్ల సముదాయాన్ని నాశనం చేస్తుంది.

0: చేసుకోవచ్చు. కాండం తొలచు పురుగు ఉధృతి గమనించడానికి ఒక ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పరచుకోవాలి. ఈ కాండం తొలచు పురుగు పిలకలు పెట్టే దశలో మనం ఏ విధంగా గమనించవచ్చంటే, ఒక చదరపు మీటర్ వరి పొలంలో ఒక గుడ్ల సముదాయం ఉన్నా, లేదా ఒక చిలుక అంటే ఒక రెక్కల పురుగు ఉన్నా, లేదా 5% మువ్వలు చనిపోవడం గమనించినా, లేదా 1% తెల్ల కంకులు గమనించినా, రైతులు ఒక ఎకరానికి క్లోరోఫైర్ఫాస్ 500 మిల్లీలీటర్లు, లేదా ఎసిఫేట్ 300 గ్రాములు, లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు, లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు మందును 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. దీనిలో ఏదో ఒక మందును మాత్రమే ఉపయోగించి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా చిరుపొట్ట దశలో కనుక ఈ విధమైన సముదాయాన్ని గమనించినట్లయితే, 1 ఎకరానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4g 8 కిలోలు, లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.4% గుళికలు 4 కిలోలు 20 కిలోల ఇసుకలో కలిపి పొలంలో సమానంగా 1 ఎకరానికి చల్లుకోవాలి. దీన్ని కూడా ఏదో ఒక మందుని 15 రోజుల వ్యవధిలో 2 సార్లుగా చల్లుకోవాలి. అదేవిధంగా ఆకుముడత లేదా తెల్ల తెగులు గురించి తెలుసుకున్నట్లయితే, మనం ఆకుముడత యొక్క గొంగళి పురుగులు 3 లేదా 4 అంటే 3 నుండి 4 ఆకులను ముడత చేసుకుని లోపల ఉంటుంది. దారం లాంటి పదార్థంతో ఆకులను నిటారుగా ముడత చేసుకుని లోపలి భాగాన ఉండి పత్రహరితాన్ని గోకి తినేస్తుంది. తద్వారా ఆకుల మీద తెల్లని చారలు కనిపిస్తాయి. తెల్ల తెగులు సోకిన దుబ్బులో ఎదుగుదల ఉండదు. ఈ ఆకుముడత తెగులకు అనుకూల పరిస్థితులు సమృద్ధిగా వర్షాలు రావటం కాని, లేదా అధిక తేమ శాతంతో కూడిన సాధారణ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ యొక్క పంటను అధికంగా ఆశించి నష్టపరుస్తాయి. ఈ ఆకుముడత తెగులు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలంటే, వరి పొలంలో ఆకుముడత గమనించినప్పుడు తాడుని 2 పట్టుకుని అటు ఇటు 2 నుండి 3 సార్లు లాగటం వలన ఆకుముడతలోని గొంగళి పురుగులు నీళ్లలో పడిపోయి చనిపోతాయి. పిలక దశలో ఆకుముడత గమనించినట్లయితే 1 ఎకరానికి క్లోరిఫైర్ఫాస్ 500 మిల్లీలీటర్లు, లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు మందును పిచికారీ చేసుకోవాలి. చిరుపొట్ట దశలో పంటను ఆశిస్తే కనుక ఎసిఫేట్ 300 గ్రాములు, లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు, లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 60 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటి ద్రావణంలో కలుపుకొని ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. వరి పంటను ఆశించి నష్టం కలిగిస్తున్న తెగుళ్ల గురించి తెలుసుకుందాం. పాము పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు, ఇంకా బ్యాక్టీరియా ఎండు తెగులు. ముందుగా పాము పొడ తెగులు గురించి చూస్తే, ఈ తెగులు పిలక దశ నుండే పంటను ఆశించడం జరుగుతూ ఉంటుంది. మొదట నీటి మట్టానికి దగ్గరలోని ఆకులపైన పాము పొడ మచ్చలు ఏర్పడి క్రమేపీ పైకి ఎగబలాకి ఆకు అంతా ఎండిపోతుంది. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తాలు గింజలతో కూడిన కంకి ఏర్పడుతుంది. ఇది ఎక్కువ నత్రజని ఎరువులు వాడటం వల్ల కానీ, ఎక్కువ మొక్కల సాంద్రత, మబ్బులతో కూడిన వర్షం, గాలిలో అధిక తేమ శాతం ఉన్నా, లేదా 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర పంటను ఈ తెగులు ఆశించడానికి అనుకూలంగా ఉంటుంది. దీని యాజమాన్య పద్ధతుల విషయానికొస్తే, రైతు సోదరులు, ముందు పంట అవశేషాల్లో శిలీంద్ర బీజాలు ఉంటాయి కనుక పొలంలో ఎలాంటి అవశేషాలు లేకుండా మొత్తం పంటను కాల్చివేసుకోవాలి. సిఫారసు చేసిన నత్రజనిని ఒకేసారి కాకుండా పంటకాలంలో 3 నుండి 4 దఫాలుగా వేసుకోవాలి. మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండకుండా 1 చదరపు మీటరుకు ఖరీఫ్ కాలంలో 32 కుదుర్లు, రబీ కాలంలో 44 కుదుర్లు, అలాగే ఎడగారులో 66 కుదుర్ల చొప్పున ఉండేటట్టు చూసుకోవాలి. పాము పొడ తెగులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు నివారణకు 1 ఎకరాకు హెక్సాకొనజోల్ 400 మిల్లీలీటర్లు, లేదా వాలిడామైసిన్ 400 మిల్లీలీటర్లు, లేదా ప్రొపికొనజాల్ 200 మిల్లీలీటర్ల మందును పిచికారీ చేసుకోవాలి. ఇవి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పంటలో ఈ యొక్క తెగులు శాతం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అజోక్సిస్ట్రోబిన్ 200 మిల్లీలీటర్లు, లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్, దాంతోపాటు టెబ్యూకొనజోల్ 75 WG 80 గ్రాములు, లేదా అజోక్సిస్ట్రోబిన్ 18.2%, దాంతోపాటు డైఫెన్ కొనజోల్ 14.4%, 250 మిల్లీలీటర్లు, వీటిలో ఏదో ఒక మందుని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. తర్వాత కాండం కుళ్ళు తెగులు గురించి తెలుసుకుందాం. దీనినే దుబ్బు కుళ్ళు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు ప్రారంభ దశలో నీటి దగ్గరగా ఉన్న కాండం మొదళ్లు బయటి భాగంలో మొదట నల్లని మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి పెద్దవిగా మారి కాండం లోపలి భాగంలో కణుపుల మధ్య నల్లగా మారతాయి. తెగులు సోకిన దుబ్బులోని ఆకులన్నీ పసుపు రంగులోకి మారి క్రమేపీ దుబ్బు అంతా ఎండిపోయి వాలిపోతుంది. తెగులు సోకిన కాండం తెరచి చూస్తే నల్లటి చిన్న చిన్న శిలీంద్ర బీజాలు మనం గమనించవచ్చు. ఇవి ఎక్కువ నత్రజని ఎరువులు వాడటం వల్ల ఈ కాండం తులుచు పురుగు పంటను ఆశించడానికి అనుకూలంగా ఉంటాయి. దీని యాజమాన్య చర్యల విషయానికొస్తే, గత పంట అవశేష శిలీంద్ర బీజాల్ని పూర్తిగా నాశనం చేసుకోవాలి. నారుమడి వేసే ముందు కార్బండిజం 1 గ్రాము లేదా మాంకోజెబ్, దాంతోపాటు కార్బండిజం 2 గ్రాములు మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. పొలం నుండి నీటిని పూర్తిగా తొలగించి ఆరపెట్టుకోవాలి. తెగులు సోకిన పొలంలో తీసిన నీటిని వేరొక పొలంలో వదలకూడదు. అలా చేస్తే నీటి ద్వారా కాండం కుళ్ళు తెగులు, సిద్ధ బీజాలు నీటి ద్వారా వెళ్లి తెగులును కలుగజేస్తాయి. తెగులు లక్షణాలు గమనించాక హెక్సాకొనజోల్ 400 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిస్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపికొనజోల్ 200 మిల్లీలీటర్లు లేదా టెబ్యూకొనజోల్ 25 EC 400 మిల్లీలీటర్లు మందును 200 లీటర్ల నీటిలో కలుపుకుని 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇలా 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు గురించి చూస్తే, ఇది నారుమడి దశ నుండే పంటను ఆశిస్తుంది. ప్రధాన పొలంలో నారు నాటిన 3 నుండి 4 వారాలకే ఆకులు లేత పసుపు రంగులోకి మారి మొక్కలన్నీ కుళ్ళి ఎండిపోతాయి. తెగులు సోకిన ఆకుల కొన నుంచి అంచు భాగాలు పసుపు రంగులోకి మారతాయి. క్రమేపీ ఆకులన్నీ గోధుమ రంగులోకి మారి చనిపోతాయి. ఉదయం సమయంలో పొలంలో గమనిస్తే ఆకుల కొనలు ఇంకా అంచుల నుంచి పసుపు రంగు బ్యాక్టీరియా స్రావం నీటి బుడగలలాగా కనిపిస్తాయి. ఈ బ్యాక్టీరియా స్రావం నీటి ద్వారా ఒకచోటు నుండి ఇంకో చోటుకి వ్యాపిస్తూ ఉంటుంది. ఇది పొలం గట్లపైన కలుపు మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల కానీ, ఎక్కువ నత్రజని ఎరువులు వాడటం వల్ల కానీ, ఎక్కువ మొక్కల సాంద్రత, అధిక గాలి, వాన, మంచు, ఇంకా 26 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న చోట ఈ యొక్క బ్యాక్టీరియా పంటను ఆశించడానికి అనుకూలంగా ఉంటుంది. దీని యాజమాన్య చర్యల విషయానికొస్తే, ఆరోగ్యకరమైన సర్టిఫికేషన్ చేసిన తెగుళ్లని తట్టుకునే విత్తనాల రకాలను మాత్రమే రైతు సోదరులు ఉపయోగించుకోవాలి. తెగులు ఆశించిన పొలంలోని నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా మురికి కాలువల ద్వారా బయటకు పంపాలి. పొటాష్ ఎరువులను నాట్లకు ముందు లేక అంకురం ఏర్పడే దశలో 1 ఎకరానికి 15 నుండి 20 కిలోల చొప్పున వేసుకోవాలి. తెగులు 5% కంటే ఎక్కువైతే కనుక నత్రజని వేయటం తాత్కాలికంగా నిలిపివేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన విధంగా యాజమాన్య పద్ధతులను పాటిస్తూ సరైన సమయాల్లో ఎటువంటి మందులు వేసుకోవాలో చూసుకుని మన రైతు సోదరులు గమనించుకుంటూ యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాటించుకుంటూ ఉంటే ఎక్కువ దిగుబడిని, లాభాలను పొందవచ్చు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

కార్యక్రమాల వివరాలు. 7:15 పంట సీమలు కార్యక్రమంలో వేసవిలో కూరగాయల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు. డాక్టర్ టిఎస్టీకే కిరణ్ పాత్రో గారితో పరిచయం, లలిత గీతం, పొద్దుతిరుగుడు పంట సాగు విశేషాలు ఉంటాయి. 7:45 వికసిత భారత్, 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో భాగంగా శ్రీ బొమ్ము ఉమా మహేశ్వర్ రెడ్డి గారి స్వీయ కవితలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామతల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుండి కొన్ని ముఖ్య భాగాలు ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో వింటారు. 8:48 దేశభక్తి గీతం, 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు. 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వినవచ్చు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్య ప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం.
2: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2, సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్లకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. లోక్భవన్లో గవర్నర్ కార్యదర్శికి ఆయన అధికారికంగా రాజీనామా లేఖను అందజేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 136 మందికి పైగా ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని, తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. పార్టీ అధిష్టానం ఇవ్వజూపిన రాజ్యసభ స్థానాన్ని సిద్ధరామయ్య తిరస్కరించారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. సిద్ధరామయ్య 2013 నుండి 2018 వరకు, 2023 నుండి 2026 వరకు 8 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించి కర్ణాటకలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా మొత్తం 17 రాష్ట్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తెలంగాణలోని కాజీపేట రైలు తయారీ యూనిట్ వచ్చే 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాల కోసం ఈ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెడతారు. సుమారు 300 కిలోమీటర్ల పరిధిలో నడిచే ఈ రైళ్లు పట్టణాలు, నగరాల మధ్య ప్రజలకు తక్కువ ధరలో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ 20 కోచ్ల రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక వసతులు ఉంటాయి. దేశ పారిశ్రామిక ఆర్థిక మార్పులకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆ పథకంపై జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకంతో పాటు అదనంగా 37,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేతో పాటు పలువురు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఈరోజు 340 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. సరిహద్దులను పటిష్టం చేసేందుకు, దేశంలో అక్రమ వలసలను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
4: घुसपैठिए को देश के बाहर निकालना, ये हमारी सरकार का संकल्प है और इसके लिए नरेंद्र मोदी जी ने एक डेमोग्राफी चेंज कमीशन कमिटी बनाने का निर्णय किया है. ये हाई पावर कमिटी देश भर में जनसंख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है उसके कारणों उपायों की भी चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करें.
3: వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి అభినందించారు. వీర సావర్కర్ జయంతి సందర్భంగా మాతృభూమి కోసం సావర్కర్ చేసిన అత్యున్నత త్యాగాన్ని, జీవితకాల అంకితభావాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. గుజరాత్లో మంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌ లైడెస్తో ఆ దేశంలో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు, మధ్యధరా ప్రాంతంలో భారత ప్రయోజనాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాలు చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇటీవల సైప్రస్ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించినప్పుడు ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కీలక ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. దీంతో పాటు సైప్రస్లో జరిగిన యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశంలో కూడా జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూరోపియన్ మధ్యధరా దేశాలతో భారతదేశానికి ఉన్న బలమైన సంబంధాలను ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇండ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇండ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
5: ప్రధానమంత్రి జీ కా సంకల్ప హై హర్ గరీబ్ కో పక్కా మకాన్ మిలే, పక్కా ఆవాస్ మిలే, ఔర్ ఉస్కే లియే 2016 సే హీ ప్రధానమంత్రి ఆవాస్ యోజనా గ్రామీణ కే మాధ్యమ్ సే హర్ ఆవాసహీన్ కో పక్కా మకాన్ ఉపలబ్ధ కరానే కా అభియాన్ చల్ రహా హై. గ్రామీణ క్షేత్ర మే హమ్నే 3,91,00,000 ఘరో కో మంజూరీ ది ఔర్ ఉన్మే సే 3,05,00,000 సే జ్యాదా పూరే హో గయే.
3: సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు అన్నారు. 1924 నుండి 1930 వరకు జరిగిన కేంద్ర శాసనసభ 407 సమావేశాల కార్యకలాపాల 89 సంపుటాల విశిష్ట సంకలనాన్ని ఢిల్లీ శాసనసభలో ఆయన విడుదల చేశారు. ఈ సేకరణ భవిష్యత్ తరాలకు, ప్రజాస్వామ్య సంస్థలకు అమూల్యమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ వేదికపై కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని ఓం బిర్లా అన్నారు. విధాన్ చేతన అనే పేరుతో ఢిల్లీ శాసనసభ మొట్టమొదటి త్రైమాసిక పత్రికను కూడా లోక్సభ స్పీకర్ ప్రారంభించారు. రేపటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు కర్ణాటక, గోవా, కేరళలలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 3 రోజుల పాటు పర్యటిస్తారు. రేపు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారు. దావణగేరెలో యూనివర్సిటీ, బీడీటీ, ఇంజనీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. ఎల్లుండి పానాజీలో గోవా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాధాకృష్ణన్ పాల్గొంటారు. స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన జానెట్ జాన్సాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, ఉమ్మడి శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు స్లోవేనియా ప్రధానమంత్రితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. త్రిపుర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అభిషేక్ దేబ్రాయ్ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. 2022 నుండి 2026 వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ భట్టాచార్జీ స్థానంలో దేబ్రాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈరోజు జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖరారు చేశారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుడు అభిషేక్ దేబ్రాయ్కి త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా అభినందనలు తెలియజేశారు. గుజరాత్లోని కచ్లో వన్యప్రాణుల సంరక్షణలో ఒక ముఖ్యమైన పరిణామంగా మధ్యప్రదేశ్కు చెందిన 4 చిరుతలను కచ్లోని బన్నీ గడ్డి మైదానాలకు తరలిస్తారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో పునరావాసం పొందుతున్న 2 మగ, 2 ఆడ ఆఫ్రికన్ చిరుతలను బన్నీ గడ్డి మైదాన పర్యావరణ వ్యవస్థకు తరలించేందుకు జాతీయ పురుల సంరక్షణ అథారిటీ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపాయి. ఈ చర్యతో మధ్యప్రదేశ్లోని కనౌ జాతీయ పార్క్ తర్వాత భారతదేశంలో చిరుతలకు గుజరాత్ రెండవ నివాసంగా మారనుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు పివి సింధు, లక్ష్యాసేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట, ధ్రువ్ కపిల, తనిషా క్రాస్టో జోడి క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. రెండవ రౌండ్లో పివి సింధు 21-9, 21-12 జపాన్ క్రీడాకారిణి రికో గుంజీపై గెలిచారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2.

0: పంట సీమలు. ఈనాటి పంట సీమల కార్యక్రమం వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: పర్సనల్ లోన్ ఆఫర్
2: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
1: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
2: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
2: మరి ఏం చేయాలి?
3: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎండి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
2: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
3: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎండి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
4: ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో వేసవి కూరగాయల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి డాక్టర్ టిఎస్టీకే కిరణ్ పాత్రో గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
5: కిరణ్ పాత్రో గారు నమస్కారం అండి.
6: నమస్కారం అండి.
5: మీరు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉంది కదండి, వెంకటరామన్గూడెంలో, అక్కడ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఏ విభాగంలో అండి?
6: హార్టికల్చర్ విభాగంలో చేస్తున్నానండి. నేను డీన్ ఆఫ్ హార్టికల్చర్ దగ్గర టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి.
5: మనకి ఇప్పుడు హార్టికల్చర్ అనేసరికి అంటే ఉద్యాన శాఖ అనేసరికి అందులో ఈ కూరగాయలు కూడా వస్తాయి కదండి. ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలం అనేది మనకి జరుగుతుంది కాబట్టి ఈ వేసవి కాలంలో కూరగాయల ధరలు కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. మరి ఈ కూరగాయల ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు ఏమని ఆలోచిస్తారంటే, మంచి ధర ఉంది కాబట్టి ఈ కూరగాయలను కనుక ఇప్పుడు సాగు చేసుకున్నామంటే మనకి మంచి రేట్ వస్తుంది అని ఆలోచిస్తుంటారు కదండి. మరి ఇట్లాంటి సమయంలో మనం ఈ కూరగాయలని పెంచుకోవటం ఏమైనా లాభదాయకంగా ఉంటుందంటారా?
6: తప్పకుండా లాభదాయకమేనండి. మనము వేసవిలో లాభదాయకంగా పండించుకునే పంటలన్నింటిలో ముఖ్యమైనవిగా ఈ కాయగూరలని చెప్పవచ్చునండి. శాస్త్రీయ పద్ధతిలో మనం పండించుకున్నట్లయితే అధిక దిగుబడులతో పాటు లాభాలను కూడా పొందవచ్చండి. మన రాష్ట్రంలో సాధారణంగా వేసవి ఉష్ణోగ్రతలు 40-47 డిగ్రీలు సెల్సియస్ ఉండడం వల్ల ఇంకా నీటి వసతులు సరిగా

0: లేకపోవడం వల్ల మనకు తెలుసు కదండి, కరెంటు కోతలు ఇవన్నీ కూరగాయల సాగుకి ప్రతిబంధకాలండి. అయితే వేసవి కూరగాయలకు మంచి డిమాండ్తో పాటు మంచి ధరలు ఉండడం వల్ల రైతులు మంచి లాభాలు పొందవచ్చండి. అయితే మరి మంచి దిగుబడులు పొందాలంటే కొన్ని ముఖ్యమైన మెళుకువలు కూరగాయల సాగులో చేపట్టవలసి ఉంటుందండి.
1: ఇప్పుడు వేసవి కూరగాయల విషయానికి వస్తాయి అండి, ఇప్పుడు ఈ వేసవిలో మనం ఈ కూరగాయలను సాగు చేసుకోవాలంటే ఎట్లాంటి రకమైనటువంటి కూరగాయలను సాగు చేసుకోవాలంటారు?
0: చాలా మంచి ప్రశ్న అండి. ఈ ముందుగా రైతులు వేసవికి అనుకూలమైన కూరగాయ పంటలు ఎన్నుకోవడం అనేది ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చండి. ఉదాహరణకి మనం బెండ వంగ టమాటా గోరుచిక్కుడు పొదచిక్కుడు మిరప తీగజాతి కూరగాయలైన కాకర బీర సొర దోస మరియు ఆకుకూరలు వంటి పంటలను మన రాష్ట్రంలో ఈ వాతావరణంలో లాభదాయకంగా పండించుకోవచ్చండి. అయితే కొంతమంది రైతులు శీతాకాల పంటలైన క్యాబేజీ క్యాలీఫ్లవరు క్యారెట్ క్యాప్సికము చిక్కుడు వంటి పంటలకు మార్కెట్లో అధిక ధర పలుకుతుందని సాగు చేయడానికి ఇష్టపడుతున్నారండి. అయితే మనము ఆదాయ వ్యయాల నిష్పత్తి చూసుకుంటే ధర ఎక్కువ ఉన్నప్పటికీ లాభదాయకం కాదండి. ఈ విధంగా వాతావరణ ప్రభావము కూరగాయల దిగుబడి మీద చాలా ఎక్కువగా ఉంటుందండి. అందువలన మనం వేసవికి అనువైన పంటలను పండించి అధిక దిగుబడులతో పాటు లాభాలు పొందవచ్చండి.
1: ఇప్పుడు వేసవికి అనువైనటువంటి రకాలను ఎంపిక చేసుకొని వేసుకోవాలి.
0: అవునండి,
1: మరి విత్తనం విషయానికి వస్తే అండి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మనం కూరగాయలని ఎంపిక చేసుకున్న తర్వాత అండి విత్తనం విషయంలో ఎంపికలో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. మనకి ఇది కూడా అత్యంత ముఖ్యమైన అంశం అండి. వేసవికి అనుకూలమైన మరియు వేసవికి తట్టుకునే సూట్ రకాలు లేదా సంకర రకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందండి. సాధారణంగా మనం సూటి మరియు సంకర రకాల మధ్య పోల్చుకుంటే వేసవి సాగుకు మనకి సూటి రకాలు చాలా మంచివండి. ఎందుకంటే సంకర రకాలు అన్ని విధములైన ప్రతికూల పరిస్థితులని తట్టుకోలేవండి. కూరగాయలు ఏ కాలానికి అనుకూలమైన రకాలు ఆ కాలానికి మన పరిశోధన స్థానాల్లో విడుదల చేస్తున్నారండి. అలాంటివి మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయండి. ఆ వెరైటీస్ని మనం తెప్పించుకొని మనం నాటుకుంటే మంచిదండి. మనకి ఉద్యాన విశ్వవిద్యాలయంలో వారి లాం ఫామ్లోని అలాగే వెంకటరమణ గూడెంలో కూడా మనకి విత్తనాలు అందుబాటులో ఉన్నాయండి.
1: మరి ఎరువుల యాజమాన్యం ఈ వేసవిలో ఎట్లా చేపట్టాలంటారు?
0: సాధారణంగా వేసవిలో అండి మనం పశువుల ఎరువుని ఎక్కువ మోతాదుల్లో వాడుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే దీనివల్ల భూమిలో తేమ ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. అలాగే రసాయన ఎరువుల మోతాదులను ఒక్కసారే కాకుండా ఎక్కువ సార్లు మొక్క చుట్టూ వేసుకుంటే మంచిదండి. అది మొక్కకు సుమారు 5 సెంటీమీటర్ల దూరంలో వేసుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే వేసవిలో రసాయనిక ఎరువులు మొక్కకు వేరుకు దగ్గరలో కానీ మనం వేసినట్లయితే వేరు దగ్గర ఉన్న తేమ మొత్తం ఎరువు కరగడానికి పీల్చుకొని వేరు దగ్గర తేమ తక్కువ అయిపోయి మొక్కలు వాడిపోయే అవకాశం ఉంటుందండి. దీనివల్ల మనం డ్రిప్లు మనం అమర్చుకుంటేనండి ఎరువుల ద్వారా మనం ఈ డ్రిప్ ద్వారా ఇవ్వడం వల్ల దీన్నే ఫెర్టిగేషన్ అంటారండి. అలాగే ఫెర్టిగేషన్ చేయడం ద్వారా లాభదాయకం అండి. అయితే వేసుకున్న ఎరువు సాంద్రత 100 నుంచి 200 ppm నత్రజని 1 లీటర్ నీటికి ఉండేటట్టు చూసుకోవాలండి. అలాగే ఎక్కువ గాఢతలో కానీ మనం వేసవిలో నత్రజని ఎరువులు ఇస్తే మొక్కలు దెబ్బతింటాయండి. అంతేకాకుండా వేసవిలో తప్పనిసరిగా పొటాష్ ఎరువులను కూడా తగిన మోతాదులో వేసుకోవాలి. దీనివల్ల మనకి క్వాలిటీ పెరుగుతుందండి. అలాగే యూరియా ఎరువును 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం మొక్కలపై కానీ పిచికారీ చేసుకున్నట్లయితేనండి వేసవిలో వేడిని తట్టుకుని మొక్కల పెరుగుదల బాగుంటుందండి. అలాగే మనకి మార్కెట్లో మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు ఉంటాయండి. వాటి మిశ్రమాన్ని కూడా మనము 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పంట పూత పిందే దశల్లో 2 దఫాలుగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి.
1: అంటే ఏ సమయంలో ఈ ఎరువులను పిచికారీ చేయాలి, ఎలా వేసుకోవాలో తెలుసుకోవాలంటారు. ఈ కలుపు సమస్య మనకు ఉంటూ ఉంటుందండి.
0: అవునండి,
1: మరి కలుపు వచ్చినప్పుడు ఏం చేయాలండి?
0: చాలా జాగ్రత్త తీసుకోవాలండి. సాధారణంగా మనం వేసవిలో ఎంత ఎక్కువ కలుపు ఉంటే అంత ఎక్కువ నీటిని కలుపు మొక్కలు పీల్చుకొని అతివేగంగా పెరుగుతూ ఉంటాయండి. ఈ కలుపు మొక్కల లక్షణం ఏంటంటే మామూలు మొక్కల కన్నా మనకు అవసరమైన మొక్కల కన్నా ఎక్కువగా పెరగడము ఎక్కువగా నీటిని తీసుకోవడం జరుగుతుందండి. దీనివల్ల మన కూరగాయ మొక్కలకు నీరు అందుబాటులో లేకుండా చేస్తాయండి. ఈ సమస్యను మనం అధిగమించడానికి వేసవిలో మొక్కల సాంద్రతను పెంచాలండి. అంటే దీనికి వరుసల మధ్య అలాగే మొక్కకి మొక్క మధ్య దూరం తగ్గించి వేయడం వల్ల కలుపు తగ్గడంతో పాటు భూమిలోని తేమ ఆవిరి అవ్వకుండా ఉంటుందండి. అలాగే ఆ మధ్యలో జాగా ఖాళీగా ఉండదు కాబట్టి కలుపు కూడా తగ్గుతుందండి. అలాగే కూరగాయల్లో మనము కలుపు యాజమాన్యాన్ని 2 రకాలుగా చేసుకోవాల్సి ఉంటుందండి. ముందే కలుపు రాకుండా చూసుకోవడం, అంటే కలుపు రాకముందే అంటే పంట విత్తుకున్న మొదట్లోనే ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులని మనకి దొరుకుతూ ఉంటాయండి. అన్ని పంటలకి అనువైన మందు పెండి మితాలిన్ అండి, దాన్ని స్టాంప్ అని అంటారు. దాన్ని 6 మిల్లీలీటర్లు నీటికి కలిపి విత్తనం విత్తినా లేక మొక్కలు నాటిన 24 గంటల తర్వాత 45 గంటల లోపు తేమగల నేలపై పిచికారి చేసుకోవాల్సి ఉంటుందండి. దీని వలన మనకి పంటలో 20 నుండి 25 రోజుల వరకు కలుపు లేకుండా చేసుకోవచ్చండి. ఇంకొకటి మన అందరికీ తెలిసిందే, కలుపుని ఏరువేయడం అండి.
1: అంటే కలుపు వచ్చిన తర్వాత
0: ఈ విధంగా చేసుకుంటే మనము కూరగాయలకి ఆహార పదార్థాలు ఈ కలుపు మొక్కలకు కూడా కాంపిటీషన్ తగ్గించడానికి అవుతుందండి.
1: మరి ఈ వేసవి కాలంలో మనం ఈ కూరగాయలను సాగు చేసేటప్పుడు కొన్ని కీలక దశల్లో తప్పనిసరిగా నీరు అందించాలి. మరి అట్లాంటి పరిస్థితుల్లో నీటి యాజమాన్యం అనేది ఎట్లా చేసుకోవాలంటారు?
0: మీరు అన్నట్లు వేసవిలో నీటి యాజమాన్యం అనేది కూరగాయల దిగుబడి మరియు నాణ్యతకి ఎంతో అవసరం అండి. వేసవిలో నీటిని ఆదా చేసే పద్ధతుల్లో నీరు అందించడం వలన నీరు ఆదా చేయడంతో పాటు మనకు దిగుబడులు పెంచుకోవచ్చు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్లు డ్రిప్ పద్ధతిని ఉపయోగిస్తేనండి మనం చాలా వరకు నీటి ఉపయోగాన్ని తగ్గించవచ్చండి. డ్రిప్ పద్ధతిలో నీటి యాజమాన్యం చేయడం వలన భూమికి 1 అడుగు లోతు వరకు నిరంతరం తేమ ఉండేటట్లు మనం చేయగలుగుతామండి. అంతేకాకుండా కొంతవరకు తెగుళ్లు కూడా తక్కువ ఆశిస్తాయండి. కరెంటు కోతలతో ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా రోజుకు 1 గంట డ్రిప్తో మనం నీరు అందిస్తే సరిపోతుందండి. వేసవిలో మనం ఆకుకూరల సాగులోకైతే తుంపర్ల పద్ధతి, దీన్నే స్ప్రింక్లర్ల పద్ధతి అంటారండి, అదైతే చాలా లాభదాయకంగా ఉంటాయండి. దీనివల్ల ఆకుకూరలు తాజాగా కూడా కనిపిస్తాయండి. నీటి వనరుల లభ్యతను బట్టి పంట విస్తీర్ణం వేసుకోవడం మంచిది. అలాగే నీరు తక్కువగా ఉన్నప్పుడు కూరగాయల్లో సున్నితమైన దశలు అంటే పూత పిందే దశల్లో మనం తప్పనిసరిగా నీరు అందేటట్లు చూసుకోవాలండి.
1: మరి ఇప్పుడు కీలక దశల్లో నీరు అందించాలంటారు, మన కీలక దశలు అనేసరికి పూత కట్టడం, పిందెలు ఏర్పడటం ఇవన్నీ కదండి. మరి పూత కట్టాలి అన్నా, కట్టిన పూత నిలబడాలన్నా, అయితే పిందెలు రాలకుండా ఉండాలి అంటే ఏం చేయాలండి?
0: మనము ఈ పిందెలు ఇలాంటివి రాలకుండా ఉండాలంటేనండి మనము గ్రోత్ రెగ్యులేటర్స్ ని ఉపయోగించవచ్చండి. అంటే మనం ఇప్పుడు టమాటా వంగా లాంటి పంటలు తీసుకుంటేనండి ప్లానోఫిక్స్ అంటే NAA అంటారండి, దాన్ని 1 మిల్లీలీటర్ 4.5 లీటర్ల కలపండి. పూత దశలో వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలండి. అదే మిరపలో అయితే 2.5 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ 10 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే పిందె నిలిచి కాత బాగా ఉంటుందండి. అంటే ఈ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి మనం మోతాదుని మించి ఎప్పుడు వాడకూడదండి. అతిగా వాడినా కూడా అవి పూత ఎక్కువగా రాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సిఫార్సు చేసిన డోసు మేరకు వాటిని వాడాల్సి ఉంటుందండి. అలాగే కాయగూరల్ని మనం ఆకుకూరల్ని చల్లటి పూట కోసి తడిగోన సంచులను కంపి మార్కెట్కు పంపితే కూడా అవి కొంచెం తాజాగా ఉండి మార్కెట్లో మనకి ధర బాగా పలుకుతుందండి.
1: ఇవి సాధారణంగా ఇప్పుడు మనం ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ సాగు చేస్తూ ఉంటాం కదండి వేసవిలో. అట్లా కాకుండా ఈ మధ్య కాలంలో ఏమైనా కొత్త రకమైనటువంటి పంటలు ఈ వేసవిలో వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయండి?
0: ఉందండి. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం చెందిన పంట బేబీ కార్న్ అండి. ఎందుకంటే ఇది పెద్ద పెద్ద హోటల్లో దీనికి చాలా డిమాండ్ ఉందండి. బేబీ కార్న్ అనేది మొక్కజొన్న జాతికి చెందిన కూరగాయగా లేకపోతే సలాడ్గా వాడుతున్నారండి. సవసంగా ఈ పంటను పట్టణ పరిసరాల్లో ఉన్న రైతులు, నీటి వసతి బాగా ఉన్న రైతులు ఈ పంటను పండించుకోవచ్చండి. మాధురి అనే రకము ఒక మంచి ప్రాచుర్యంలో ఉందండి. అలాగే ఈ పంటను మురుగునీరు పోయే సౌకర్యం గల అధిక సేంద్రియ పదార్థ గల గరప నేలలు, ఉదయజని సూచిక సుమారు 6 నుంచి 7 వరకు ఉన్న నేలలు, అలాగే 35% షేడ్ నెట్ను ఉపయోగించగలిగితే దాన్ని కూడా ఉపయోగించుకొని ఈ పంటని వేసుకోవచ్చండి. ఎరువుల యాజమాన్యంకి వస్తేనండి మనము 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువును వేసుకొని అలాగే 30-20-10 నైత్రజని భాస్వరం పొటాషియంని ఎకరానికి వేసుకోవడం వల్ల, అలాగే విత్తిన 25 రోజుల తర్వాత మళ్ళీ ఇదే డోసుని మనం రిపీట్ చేయడం వల్ల అంటే భాస్వరం తప్పించి నత్రజని పొటాషు 30 కేజీలు నత్రజని 8 నుంచి 10 కేజీల పొటాషును వేసి నీరు ఇస్తే మంచి దిగుబడులు వస్తాయి.
1: అంటే నత్రజని పొటాషు 2 దఫాలు ఇవ్వాలి,
0: 2 దఫాలుగా ఇవ్వాలి.
1: భాస్వరాన్ని మాత్రం ఒక్కసారి ఇస్తాం.
0: అవునండి, ఎందుకంటే భాస్వరం అనేది చాలా నెమ్మదిగా విడుదలయ్యే రకం అండి. అందుగురించే మనము పొలం సేద్యం చేసినప్పుడు ఆఖరి దుక్కిలో వేసుకుంటామండి. దానివల్ల అది పంటకు అవసరమైన దశలో విడుదలవుతుందండి. అలాగే ఎకరాకు మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంటే బేబీ కార్న్ గండల దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందండి.
1: ఎంత సాంద్రత పెట్టుకోవాలండి?
0: సుమారు మనం ఎకరానికి 13 కిలోల విత్తనం అవసరం ఉంటుందండి. విత్తనాలని దగ్గరగా విత్తుకోవాలండి. 45x25 సెంటీమీటర్ల దూరంలో దీన్ని విత్తుకోవాల్సి ఉంటుందండి. అలాగే మనం విత్తిన వెంటనే 4వ రోజున మళ్ళీ అక్కడి నుంచి 7 రోజుల వ్యవధిలో మనం నీటి యాజమాన్యం కూడా చేస్తే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందండి. అలాగే గింజలు విత్తిన 40 రోజులకి మనకి మగ పుష్పాలు వస్తాయండి. అవి విచ్చుకోకముందే మనం తీసివేయాలండి, లేకపోతే పరాగ సంపర్కం జరిగి పొత్తుల్లోని గింజలు గట్టిపడతాయండి. అలాగే బేబీ కార్న్ నాణ్యత కూడా దెబ్బతింటుందండి. ఎప్పుడైతే గింజలు గట్టిపడ్డాయో మార్కెట్ ధర కూడా తగ్గుతుందండి. మొక్కజొన్న పొత్తులోని సిల్క్ దారాలు 1 సెంటీమీటర్ పొడవు బయటకు కనబడగానే కాయలు వెంటనే మనం కోసుకుంటేనండి. గింజలు విత్తిన 50 రోజులకు మొదటి కొట్టు తీసుకోవచ్చండి. అక్కడి నుంచి 65

0: దాంట్లో సాధారణ రకాలు సంకర రకాలు మనకు ఉంటాయి కదండి,
1: అవునండి
0: ఎక్కువగా సాధారణ రకాలని చెప్పారు.
1: అవునండి.
0: సాధారణ రకాలు ఎట్లాంటి రకాలు మనం ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు వేసవిలో వేసుకోవాలి?
1: సాధారణ రకాలకు వస్తే పోసా ఎర్లీ డ్వార్ఫ్ ఒకటి, మారుతమ్ ఒకటి, అర్కా వికాస్, పోసా 120 అని మనకి లైకో అని మనకి మార్కెట్లో లభిస్తున్నాయండి. అలాంటివి వాడుకుంటే మనం టమాటాలో మనం మంచి దిగుబడులు పొందొచ్చండి. అలాగే సంకర రకాలకు వస్తే రష్మి, నవీన్, అవినాష్ 2, బిఎస్ఎస్ 20, అన్నపూర్ణ అనే సంకర రకాలు కూడా అందుబాటులో ఉన్నాయండి.
0: మరి బెండ విషయానికి వస్తే అండి,
1: బెండకి వస్తే అర్కా అనామిక, అర్కా అభయ్, పర్బనీ క్రాంతి, M20, M10 అని సాధారణ రకాలండి. అలాగే సంకర రకాలకు వస్తే వర్ష, మహికో 10, ప్రియా, సుప్రియా అని సంకర రకాలు కూడా బెండ్లో బాగా దిగుబడులు ఇస్తున్నాయండి.
0: మరి ఫ్రెంచ్ బీన్ అని ఉంది కదండి,
1: అవునండి,
0: దానిలో ఎట్లాంటి రకాలు ఎంపిక చేసుకోవాలి?
1: ఈ ఫ్రెంచ్ బీన్ కూడా మనకి హోటల్స్ లో బాగా డిమాండ్ ఉందండి. అర్కా కోమల, ప్రీమియర్, బౌంటిఫుల్ అని సాధారణ రకాలు అందుబాటులో ఉన్నాయండి.
0: గోర్చిక్కుడు అండి,
1: గోర్చిక్కుడికి గౌరీ, పూసా నవబహార్, పూసా సద్బహార్ అనేవి మంచి దిగుబడులు ఇస్తున్నాయండి.
0: ఇవన్నీ కూడా సాధారణ రకాలండి?
1: అవునండి, ఇవన్నీ సాధారణ రకాలు.
0: ఆకుకూరలో తోటకూర మనకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదండి సాధారణంగా ఎండాకాలం వచ్చేసరికి.
1: అవునండి.
0: మరి తోటకూరలో ఎట్లాంటి రకాలండి?
1: తోటకూరలో అర్కా అరుణ అనేది బాగా దిగుబడినిస్తుందండి. అలాగే RNA అని 1 అని ఒక వెరైటీ ఉందండి, అది కూడా మంచి దిగుబడిని ఇస్తుందండి.
0: సాధారణ రకాలేనండి ఈ రెండు?
1: ఈ రెండు కూడా సాధారణ రకాలేనండి.
0: ఇక ఆకుకూరల్లోనే మెంతి కూర, కొత్తిమీర కూడా మనకు ఉన్నాయి కదండి.
1: అవునండి.
0: మరి మెంతి కూరలో?
1: మెంతి కూరలో పూసా ఎర్లీ బంచింగ్ ఉందండి. అలాగే కొత్తిమీరలో స్వాతి, సాధన అనే రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. ఇవి కూడా సాధారణ రకాలేనండి. అలాగే మనకు తేజాతి కూరగాయల్లో బీర కూడా బాగా ఉంటుందండి. పూసా నజ్దర్ అని, జైపూర్ లాంగ్ అని వెరైటీలు కూడా సాధారణ రకాలండి. ఇవి కూడా వేసవిలో వేసుకోవడానికి చాలా పనికి వస్తాయండి.
0: మరి గోంగూర విషయానికి వస్తాయి అండి,
1: గోంగూరలో ఎర్ర గోంగూర అండి. అలాగే సొరకు వస్తే పూసా సమ్మర్, ప్రొల్ఫిక్ లాంగ్ అని, అర్కా బహార్ అని, వరద్ అని మనకి సాధారణ రకాలు ఉన్నాయండి. అలాగే వరద్, కావేరి, ఇండమ్, 104 అని, స్వాతి అని సంకర రకాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇదే తీగజాతి పంట అయిన కాకరలో అయితే కోయంబత్తూర్ లాంగ్ గ్రీన్ అని, అర్కా హరిత అని. అలాగే సంకర రకాలకు వస్తే MBTH 101, 102, అలాగే SSH 431, 432, మహికో 10, 13 అని సంకర రకాలు అందుబాటులో ఉన్నాయండి. అలాగే వంగకు వస్తే పూసా పర్పుల్ క్లస్టరు, శ్యామల, భాగ్యమతి అనే సాధారణ రకాలు ఉన్నాయండి. అలాగే ఉత్కర్ష, కల్పతరు, హరిత, గ్రీన్ లాంగ్ అని సంకర రకాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ మనం సకాలంలో వేసుకుని మనం చెప్పుకున్నట్లు అన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు మంచి దిగుబడులు పొంది వేసవిలో కూడా మంచి లాభాలను సాధించగలరండి.
0: ఇంకొకటి కొమ్ము పొట్ల అన్నారు కదండి, ఈ వేసవిలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని, దాన్ని ఎలా సాగు చేసుకోవాలండి?
1: కొమ్ము పొట్ల అనేది మనకి ఉత్తర కోస్తా జిల్లాలలో బాగా ప్రాచుర్యం చెందిన పంట అండి. అది ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్ మొదలైన రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా వాడబడుతున్న పంట. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు ఈ పంట మీద ప్రయోగాలు చేస్తున్నారండి. స్టూడెంట్లని దీనికి పంటను కేటాయించి మనము ఈ కటింగ్స్ ని మనం ఒరిస్సా నుంచి తెప్పించామండి. వేసి వెంకటరామన్న గూడెంలో దీని మీద పరిశోధనలు చేస్తే చాలా మంచి ఫలితాలను ఇచ్చిందండి. కటింగ్స్ ని సుమారుగా మనకి 1300 వరకు కటింగ్స్ పెట్టుకునేయండి. అంటే మనం సొంతంగా కూడా ప్రతి 10 మొక్కలకి ఒక ఆడ మొక్క ఉండేటట్లు చూసుకుని మనం నాటుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఇవి ఒకసారి వేసుకుంటే ఈ పంట సుమారుగా 3 సంవత్సరాల వరకు మనం పెరీనియల్ అంటారండి, ఇది 3 సంవత్సరాల వరకు మనం లాభాలను పొందుకోవడానికి ఆస్కారం ఉంటుందండి.
0: అంటే ఒక ఎకరాకు వచ్చి ఎన్ని కటింగ్స్ కావాలండి?
1: సుమారుగా 1300 నుంచి 1-2000 వరకు కటింగ్స్ పెట్టుకోవచ్చు అండి. అంటే నేల సారవంతం బట్టి మనం పెట్టుకోవచ్చు అండి. సుమారుగా అంటే మనం 1 మీటర్ x 1 మీటర్ దూరంలో కానీ, 1.5 మీటర్ల నుంచి 1.5 మీటర్లు కానీ మనం వేసుకోవచ్చండి. మనకి ఒకవేళ పందిర్లుగా వేసుకోవాలి అనుకుంటే మాత్రం 1 మీటర్ x 1 మీటర్ దూరంలో వేసుకున్నా కూడా మనకు సరిపోతుందండి. అదే నేల మీద లేకపోతే పాకించేటట్టు అయితే మాత్రం కొంచెం దూరం ఎక్కువ పెట్టాలండి. లేకపోతే మనం ఎప్పుడైనా ఈ పంటని వైట్ రెల్లీస్ అంటే ట్రెల్లీస్ మీద మనం వేసుకోవడం చాలా వరకు మంచిదండి. లేకపోతే కాయ కుళ్ళు కూడా మనం చూస్తామండి. దీని మీద మనకి కొన్నిసార్లు కాయ ఈగ కూడా పండు ఈగ అంటారండి, ఆ పండు ఈగ కూడా ఆశించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ట్రెల్లీస్ మీద వేసుకోవడం చాలా మంచిదండి.
0: ఎట్లాంటి నేలలు ఈ పంట వేసుకోవడానికి అనుకున్నారు?
1: సారవంతమైన నేలండి, గరపు నేల అంటే మనకి మురుగు నీరు పోయి వసతి గల ఎటువంటి నేలలైనా 6-7 ఉన్న ఉదజన సూచిక గల నేలలు కూడా మనకి చాలా మంచిగా ఈ పంట రెస్పాండ్ అయిందండి. కాబట్టి

0: సరైన నేలని ఎన్నుకొని కట్టింగ్స్ని మనం సకాలంలో, అంటే మనం ఫిబ్రవరి నెలలోనే మనం కొన్నిసార్లు పాతుకోవచ్చు అండి, కట్టింగ్స్ని విత్తుకోవచ్చు. ఫిబ్రవరి నుంచి మనకి మే వరకు అవి పెరిగి మేలో వర్షాలు ఒకసారి పడగానే అవి పూతకి వస్తాయండి. అంటే మేలో వచ్చిన పూత నుంచి సుమారు సెప్టెంబర్ అక్టోబర్ వరకు దిగుబడిని చాలా ఎక్కువగా ఇస్తుందండి. నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి కొంతవరకు ఇవి నిద్రావస్థలోకి వెళ్తాయండి. కొన్నిసార్లు ఎక్కువగా చల్లదనంగానే ఉండేటట్లయితే అది నిద్రావస్థలోకి వెళ్తుందండి. అలాంటప్పుడు దిగుబడి నెమ్మదిగా తగ్గుతూ వస్తుందండి. ఇది చివరికి మళ్ళీ వేసవిలో అది నెమ్మదిగా పుంజుకొని మళ్ళీ వర్షాలు వచ్చేసరికి మళ్ళీ దిగుబడులకి మొదలు పెడుతుందండి.
1: దిగుబడులు ఇవ్వటం మొదలు పెడుతుంది.
0: అవునండి.
1: అంటే ఒకసారి ఈ పంట వేసుకుంటే 3 సంవత్సరాలు ఉంటుంది.
0: ఉంటుందండి.
1: మరి దీంట్లో ఇప్పుడు మీరు పందిరిలాగా వేసుకోవచ్చు అన్నారు, కింద నేల మీద పాకించుకోవచ్చు అన్నారు కదండి.
0: అవునండి.
1: పాకించుకోవటం కన్నా పందిరిలాగా వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది, నాణ్యత బాగుంటుందని అంటున్నారు. మరి ఎరువులు, అది
0: ఎరువులు అంతా మనం మిగతా పంటలకు ఎలాగ వేస్తామో ఆ విధంగా మనం వేసుకోవచ్చు అండి. ఎప్పుడైనా ఎకరానికి 25 టన్నుల పశువుల గెత్తం వేసుకుంటే మంచిదండి. దానివల్ల వేసవిలో మనకి నీరు ఎక్కువగా నిలువ ఉంటుంది కాబట్టి, తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగుంటుందండి. అక్కడి నుంచి మనం సుమారు 150/60/60 ఎన్పీకేలను కూడా వేసుకుంటే కూడా మనం దీని ఎరువు యాజమాన్యం చేసుకోవచ్చు అండి. నత్రజని ఎరువును మాత్రం మనం స్ప్లిట్ డోసెస్ అంటామండి, 2 దఫాలుగా వేసుకుంటే మంచిదండి.
1: 2 దఫాలంటే ఏ సమయాల్లో వేసుకోవాలండి?
0: అంటే పంట వేసిన వెంటనే వేస్తామండి, అలాగే ఒక 45 రోజుల తర్వాత ఇంకో దఫా వేసుకుంటే మంచిదండి.
1: అంటే ఒక పంటకి ఈ మోతాదు వేసుకోవాలి.
0: అవునండి.
1: 3 సంవత్సరాలు ఉంటుంది కదండి, రెండో పంట మళ్ళీ వేసుకోవాలి.
0: మనకి తొలకరి వర్షాలు పడిన వెంటనే కూడా మళ్ళీ అదే డోస్ ని మనం రిపీట్ చేస్తే మంచిదండి. దానివల్ల గ్రోత్ బాగా వచ్చండి, పెరుగుదల వచ్చి అలాగే మంచి పుష్పాలు ఏర్పడడానికి కూడా తొందరగా ఆస్కారం ఉంటుందండి. దీనిని డయీషియస్ ప్లాంట్ అంటారండి. దీంట్లో ఆడ పుష్పాలు మగ మొక్కలు వేరువేరుగా ఉంటాయండి. కాబట్టి మనం 10 ఆడ మొక్కలకి ఒక మగ మొక్క ఉండేటట్లు ఉంటే సరైన పరాగ సంపర్కం జరిగి మనకి పిండి ఏర్పడడానికి ఆస్కారం ఉంటుందండి.
1: 10 ఆడ మొక్కలకి ఒక మగ మొక్క ఉండేటట్టు
0: పెట్టుకోవాలండి.
1: మరి కలుపు సమస్య ఏదైనా వచ్చింది అనుకోండి,
0: కలుపు మనం అన్ని కాయగూరలకి మనం పెండి మితాలని 6 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. లేకపోతే ముందు చెప్పుకున్నట్లు కూలీలను పెట్టి ఏరించుకున్నా సరిపోతుందండి.
1: మరి వీటిలో పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఏమి రావంటారా ఈ వేసవిలో?
0: మిగతా వేసవిలో మనకి ఈ పురుగులు బెడద కన్నా పూత పిందే రాలడం అన్నవి ఎక్కువగా ఉంటాయండి. ఒకవేళ పురుగుల లాంటివి కనిపించినా పెద్ద ఎక్కువగా ఉండవు. ప్రొఫినోఫాస్ అనే మందుని ఒకవేళ 2 మిల్లీలీటర్ నీటిలో కలుపుకొని మనం చేస్తే చాలా వరకు మనం ఈ పురుగుల్ని మనం తగ్గించవచ్చండి. అలాగే తెగుళ్ళు కూడా మనం కాపరాక్సిక్లోరైడ్ని 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి కూడా పిచికారీ చేసుకుని తగ్గించుకోవచ్చండి. అలాగే ఈ విత్తనాలని విత్తుకునేటప్పుడు మనం విత్తన శుద్ధిని తప్పకుండా పాటించినట్లయితే వేసవిలో చాలా వరకు మాత్రం ఈ తెగుళ్ళు ఉధృతి లేకుండా ఉంటుందండి.
1: అంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా
0: చేసుకోవాలండి.
1: దేంతో చేసుకోవాలండి?
0: మ్యాంగో చెప్పు 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి కేజీ విత్తనానికి కలుపుకొని వేసుకుంటే పట్టించి వేస్తే సరిపోతుందండి.
1: అంటే విత్తన శుద్ధి చేసి కనుక విత్తుకుంటే సస్యరక్షణ పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చండి. వేసవిలో సాగు చేస్తున్నాం కాబట్టి.
0: అవునండి. మెయిన్ మనకి వేసవిలో పూత పిందె రాలడం ఎక్కువగా ఉంటది కాబట్టి దాని మీద నీటి యాజమాన్యం అని లేకపోతే ఆ పూత పిందె అరికట్టడానికి చెప్పిన రసాయనాలను కానీ ఉపయోగించి అధిక దిగుబడులను పొందుకోవచ్చండి.
1: కిరణ్ పాత్ర గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ వేసవిలో కూరగాయలను సాగు చేసేటటువంటి రైతులు మీరు చెప్పినటువంటి యాజమాన్య పద్ధతులను, నీటి యాజమాన్యం కానివ్వండి, ఎరువుల యాజమాన్యం కానివ్వండి, కలుపు సమస్య ఏదన్నా ఉన్నా కానివ్వండి, ముఖ్యంగా ఈ వేసవిలో పూత పిందె రాలుతూ ఉంటుంది కాబట్టి అవి రాలకుండా ఏం చేయాలో ఈ విషయాలు అన్నింటిలో కూడా మెలకువలు పాటించినట్లయితే మంచి దిగుబడిని ఈ వేసవిలో తీసుకోవడానికి వీలవుతుందంటారు.
0: అవునండి.
1: నమస్కారం.
0: నమస్కారం అండి.
2: వేసవి కూరగాయల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ టిఎస్టీకే కిరణ్ పాత్రో గారితో పరిచయ కార్యక్రమం మీరంతవరకు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా ప్రొద్దుతిరుగుడు పంట సాగు గురించి విశేషాలు వింటారు. ప్రొద్దుతిరుగుడు పంట సాగు గురించి తెలుసుకుందాం. అంటే సన్ఫ్లవర్ పంట. ఖరీఫ్లో తొలకరి వర్షాలతో నేలను తయారు చేసుకున్నట్లయితే ఈ పంటను సరైన సమయంలో విత్తడానికి వీలుగా ఉంటుంది. తేలికపాటి నెలల్లో జూన్ మరియు జూలై మాసాల్లో, బరువు నెలల్లో ఆగస్టు రెండవ పక్షంలో విత్తుకోవటానికి వీలుగా ఉంటుంది. ఈ పంట సాగుకు నీరు నిలువ ఉండని తటస్థ భూములైన ఎర్ర, చల్క, ఇసుక, రేగడి మరియు ఒండ్రు నేలలు చాలా అనుకూలమైనవి. నేల ఉదజన సూచిక 6.5 నుండి 8 వరకు ఉన్న నేలలైతే ఈ పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ పంట అధిక తేమను తట్టుకోలేదు కనుక మన రైతులు మురుగునీరు పోయే సౌకర్యం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకునే విధంగా ఉండాలి. భూసార పరీక్షల ఆధారంగా పోషక యాజమాన్యం చేపట్టుకోవాలి. ఎకరాకు 3 టన్నుల చివికిన పశువుల ఎరువును పంట విత్తే 2-3 వారాల ముందు

వేసుకోవాలి. భాస్వరం మధ్యస్థం నుండి అధికంగా ఉన్న నెలల్లో భాస్వరం వేయకపోయినా కూడా దిగుబడులు ఏమాత్రం తగ్గకుండా వస్తాయి. ఆఖరి దుక్కులో 26 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. పంట సాగు చేసుకున్న పొలాల్లో కానీ గట్లపై కానీ వయ్యారి భామ కలుపు మొక్కను సమర్థవంతంగా నివారించగలిగితే నెక్రోసిస్ వైరస్ తెగులు ఉధృతిని అరికట్టవచ్చు. ఈ తెగులు అధికంగా సోకే ప్రాంతాలలో థయోమిథాక్సామ్ 4 గ్రాములు లేదా ఇముడాక్లోప్రిడ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ప్రొద్దుతిరుగుడు పంట సాగు గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు.

0: ఈనాటి పంట సీముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం. పరిచయకర్త కె లెనిన్.
2: ఆకాశవాణి సంకల్పం నుండి సాఫల్యం వరకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలన, ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్.

0: క్షయరహిత సమాజ స్థాపనే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీబీ ముక్తి భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసుకొని రెండవ విడత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిండ్రు. మరి ఈ రెండవ విడత టీబీ ముక్తి భారత్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు, మరి ఈ కార్యక్రమ ప్రణాళికలు, వీటన్నింటిని గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సుమలత గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ టీబీ ముక్తి భారత్ రెండవ విడత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, మరి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు ఏమున్నాయో చెప్తారా?
1: టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 అన్నది సెకండ్ ఫేజ్లో 100 రోజుల కార్యక్రమం. ఈ 100 రోజుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏవైతే హై రిస్క్ విలేజెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఆ జనాభాలో అందరినీ స్క్రీన్ చేయాలి. టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా, లేకపోయినా ఉన్నా వాళ్ళందరినీ ఎక్స్రే స్క్రీనింగ్ చేయడము, వాళ్ళలో ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే వాళ్ళకి ఫర్దర్ టెస్టులు చేయించడము. అంటే ఇక్కడ టీబీతో మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోకుండా వాళ్ళకి ఎన్సీడీ స్క్రీనింగ్, అంటే డయాబెటీస్ ఉందా, దానికి తగ్గ షుగర్ పరీక్షలు అక్కడే ఫీల్డ్లో చేయడము, మళ్ళీ హైపర్ టెన్షన్ బీపీ రికార్డ్ నమోదు చేయడము, అలాగే ఆడవాళ్ళకైతే హెచ్బి టెస్టింగ్ చేయడం కూడా ఈ టీబీ ముక్తి భారత్ 2.0లో భాగము. ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిస్టు ప్రకారము 123 హై రిస్క్ విలేజెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు ఇంతమందిని మనం హాస్పిటల్ దాకా తీసుకురావటం కష్టం కాబట్టి మనమే ఆ ఊరూరా వెళ్ళి వాళ్ళకి అక్కడే ఎక్స్రే తీసే వీలుగా మనము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో దీంతో మనము ఈ హై రిస్క్ ఏరియాస్లో ఎలాంటి, అంటే టీబీఏ కాదు మిగతా ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా బయటపడి మనకి త్వరగా

0: వాళ్ళని గుర్తించడము ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఏదైతే భారత ప్రభుత్వం ముందుగానే గుర్తించింది, ఈ 123 అత్యంత ప్రభావవంతమైన ప్రాంతాలుగా గుర్తించి ఈ కార్యక్రమాలని ఈ ప్రాంతాల మీద దృష్టి కేంద్రీకరించి అమలు చేస్తున్నారు కదా, మరి దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళికను రూపొందించిందా? ఏ రకంగా ఈ 123 గ్రామాల్లో ఈ టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం 2వ విడత కొనసాగనున్నది?
0: ఇప్పుడు మనము టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఫస్ట్ ఫేజ్లో మనం నిక్షయ శిబిరాన్ని మాట్లాడుకునేవారు.
1: అవును.
0: ఇప్పుడు మనం నిక్షయ శిబిర్ అన్నాం వాటిని, ఆయుష్మాన్ ఆరోగ్య శిబిర్. ఈ శిబిర్ అంటే ఏంటి, ఒక చిన్న స్థావరం లాగా, క్యాంప్ లాగా. ఈ క్యాంపుల్లో మనము ఏమేం ఫెసిలిటీస్ ఇవ్వగలము? ఒకటి, ఎక్స్రే ఫెసిలిటీ ఇవ్వగలం, అంటే హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఎక్స్రే. దీంతో ఎక్కువ రేడియేషన్ ఉండదు, ఫీల్డ్ లో ఈజీగా చేసుకోవచ్చు, ఒక డార్క్ రూమ్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది చాలా మనకు ఉపయోగకరం అవుతుంది. రెండవది, మనకి ఆల్రెడీ నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ప్రోగ్రామ్ కింద మనకి గ్లూకోమీటర్స్ అండ్ బీపీ ఆపరేటర్స్లు ఉన్నాయి కాబట్టి, సో డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ కూడా ఫీల్డ్లో జరుగుతుంది. అలాగే మన హెచ్బీ టెస్టింగ్ కూడా జరుగుతుంది. అయితే ఏ ఊరు ఎలా వెళ్ళాలి అంటే, ఇది ఒక సాచురేషన్ మోడల్ అంటారు. సాచురేషన్ మోడల్ అంటే ఏంటంటే, ఆ ఊరిలో ఉన్న జనాభాలో 14 సంవత్సరాలు పైబడిన వారందరినీ, లక్షణాలు ఉన్నా లక్షణాలు లేకపోయినా ఖచ్చితంగా ఈ అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. సపోజ్ ఈ టెస్టులు గత 6 నెలల లోపల జరిగి ఉంటే వారికి మళ్ళీ ఫర్దర్గా, అంటే 6 నెలల లోపల జరిగి ఉంటే చెయ్యము, కానీ 6 నెలలు పైబడింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈ పరీక్షల్ని చేయడం జరుగుతుంది. సో ఇలా మనము ఒక ప్రణాళిక, అంటే ఏ ఊరుతో మొదలు పెడతాము, ఆ ఊరు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ విలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర ఇప్పుడు ఒక హ్యాండ్ హెల్డ్ హెల్త్ ఎక్స్రే ఉంది, ఇప్పుడు ఇంకొకటి మనకి ఎన్జిఓ తరఫున కూడా ఉంది, సో ఇంకొకటి కూడా త్వరలో రాబోతుంది. ఈ 3 మెషిన్లతోటి 123 విలేజెస్కి ప్రణాళిక బద్ధంగా, ఒక విలేజ్ తర్వాత ఒక విలేజ్, అంటే సైమల్టేనియస్గా ఒక 2-3 పార్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్లో కవర్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. దానికి ఒక రూట్ మ్యాప్ వేయడం జరిగింది. దానికి ముందే ఆ ప్రణాళిక చేసుకునేటప్పుడే ఆ లోకల్ సర్పంచ్లు కానీ విలేజ్ సెక్రటరీని కానీ ఇన్వాల్వ్ చేసుకుంటే ఎక్కువ మంది దీంట్లో భాగస్వామ్యం కావడానికి మనకి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 123 గ్రామాల్లో వివిధ ఎక్విప్మెంట్ ఏదైతే పరికరాలు ఉన్నాయో వీటితో వెళ్ళి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని చెప్తున్నారు కదా, కేవలం పరీక్షలు నిర్వహించడం కాకుండా వీళ్ళకి ఇంకా మందుల పంపిణీ కార్యక్రమం కూడా ఏమైనా చేపట్టే అవకాశం ఉందా?
0: తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి అక్కడ వ్యాధి నిర్ధారణ అయిపోయింది అంటే ఎమ్మటే వారికి చికిత్స స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనకి ఇంకెవరికైనా ఫర్దర్గా టెస్ట్లు కావాలనుకున్నా, లేకపోతే బాగా బాధపడుతున్నారు, ఎక్స్రే చూస్తే చాలా 2 ఊపిరితిత్తులు పాడైపోయాయని తెలిసిన ఎమ్మటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అక్కడక్కడే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసేయడము, అలాగే అనుకోకుండా వాళ్ళకి డయాబెటీస్ అని తెలిసింది, అనుకోకుండా వాళ్ళకి బీపీ ఉందని తెలిసింది, ఇలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్ సత్వరంగానే, అంటే ఫీల్డ్లోనే వాళ్ళు వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ దాకా రాకుండా మనమే వాళ్ళకి డోర్ స్టెప్లో ఈ సర్వీసెస్ అన్ని అందిస్తున్నాం. అందులో ట్రీట్మెంట్కు ఒక ముఖ్యమైన భాగమే. ఖచ్చితంగా వాళ్ళకి అక్కడే ఫీల్డ్లోనే మందులు అందజేయడం జరుగుతుంది, వాళ్ళు ఎలా సూచనలు అలా ఎలా వేసుకోవాలని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: వీళ్లకు ఇంకా ఈ మాత్రలు అంటే మందులతో పాటు అనుబంధ ఆహారం గతంలో 1వ విడత కార్యక్రమంలో ఎట్లాగైతే అందజేసినారు, ఈ విడత కూడా అదే కార్యక్రమం ఉంటుందా?
0: ఇందులో కూడా ఉంటుందండి. మనకి పబ్లిక్ హెల్త్ యాక్షన్ అంటారు, ఇప్పుడు ఎవరినైతే ఒక టీబీ వ్యాధి సోకిందని మనం గుర్తించామో వాళ్ళకి కొన్ని పబ్లిక్ హెల్త్ యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు తగ్గుతున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, అంటే మనం ఎవరిని మిస్ చేయకూడదు, వాళ్ళలో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, లక్షణాలు ఏమీ లేకపోతే వాళ్ళకి ముందుగా ఫ్యూచర్లో టీబీ జబ్బు రాకుండా ఉండడానికి ప్రొఫిలాక్సిస్ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఖచ్చితంగా ప్రతి టీబీ రోగికి హెచ్ఐవి డయాబెటీస్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ మెడికల్ పరంగా సేవలైతే వాళ్ళకి ఆ ముందు 2 నెలలు ఆహారంగా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకి ఆహార భద్రత కోసము నిక్షయ పోషణ్ కిట్స్ అని దాతల ద్వారా మాకు లభించే కిట్స్ లో, అంటే పప్పు ధాన్యాలు, కొద్దిగా బియ్యము, బెల్లము, చిక్కీ, ఏవైతే మనకి ప్రోటీన్ రిచ్ ఎప్పుడైతే ప్రోటీన్ ఇస్తే టీబీ తగ్గుతుంది అన్నట్టు. సో ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాస్కెట్ ని ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం ద్వారా వాళ్ళ ఖాతాలోనే 1,000 రూపాయలు పోషణ భత్యం కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: ఇది కాకుండా ఇప్పుడు మనం మొదటి విడత 100 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం, మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన అనుభవాలు ఎట్లున్నాయి? ఈ మొదటి విడత కార్యక్రమంలో మంచి ఫలితాలని సాధించి రాష్ట్ర స్థాయిలో కూడా మన ఆదిలాబాద్ జిల్లా గుర్తింపుని పొందింది, రాష్ట్ర స్థాయిలో పురస్కారాన్ని కూడా అందుకున్నది. మరి ఆ అనుభవాల్ని ఒకసారి నెమరు వేసుకుంటే.
0: మొదటి విడతలో మనము చాలా ప్రణాళికాబద్ధంగా వెళ్ళాము. దాంట్లో మనము 369,000 పైబడిన ఆదిలాబాద్ జిల్లా వాసులందరినీ మనము స్క్రీనింగ్ చేయడం జరిగింది. అప్పుడు మనకి చాలా రిసోర్సెస్ లేనప్పటికీ చాలా వరకు మన ప్రణాళిక చాలా స్ట్రాంగ్గా ఉండడంతో మనకి ఏదైతే అచీవ్ చేయాలో చాలా బాగా అచీవ్ చేయగలిగాము. అందుకని మనకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. అయితే అందులో మనం కొన్ని పొరపాట్లు అంటే కొన్ని తెలుసుకున్న అనుభవాలు అంటే చాలా మంది ఫెసిలిటీ దాకా రావడానికి ఇబ్బంది పడతారు, ఫెసిలిటీకి వచ్చినా కూడా వెయిట్ చేయడానికి ఇబ్బంది పడతారు, లేదా వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు మనకి దొరకరు. ఇవి మాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే అది కాకుండా మనకి లోకల్ గవర్నమెంట్ అంటే అక్కడ ఉన్న సర్పంచులు కానీ ఎంపీడీఓలు కానివ్వండి వీళ్ళందరూ కూడా మాకు ఎక్కువ సహాయం చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా క్యాంప్ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో అలా మనము అవన్నీ ఇప్పుడు జన్ భాగీదారీ మన
1: ప్రజల భాగస్వామ్యం
0: కావాలి అన్నది ఈ టీబీ ముక్త్ భారత్ 2.0లో ఏదైతే మనం ఫస్ట్ దాంట్లో మిస్ అయ్యామో ఇప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ కొంచెం ఇంకా బెటర్ ప్లానింగ్తో ముందుకు వెళ్తాము.
1: అయితే ఇప్పుడు ఈ 2వ విడత కార్యక్రమ లక్ష్యాలు ఎట్లా ఉన్నాయి? మరి వీటిని మీరు ఆ లక్ష్యాలని అధిగమించడానికి లేదా సాధించడానికి ఎట్లా ముందుకెళ్తున్నారు?
0: మాకు నిర్దేశించిన లక్ష్యాలను బట్టి చూస్తే ఇప్పుడు ఒక గ్రామము 100 మంది ఉన్నారు అనుకుంటే కనీసం 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 80% ఉంటారు. వాళ్ళని మొత్తం సాచురేట్ చేసేయాలి. సో ఫస్ట్ లక్షణం ఏంటంటే ఎవ్వరు ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు. 2వది ఎవరినైతే గుర్తిస్తామో వాళ్ళ లక్షణాలు ఉన్నాయని గుర్తిస్తామో ఆ నెక్స్ట్ తదుపరి టెస్టులు కానివ్వండి తదుపరి సేవలు కానివ్వండి ఎటువంటి జాప్యం ఉండకూడదు. అంటే ఈరోజు క్యాంప్ జరిగింది వారం తర్వాత వెసులుబాటు చూసుకుని వెళ్తే అలా డిలేస్ అనేవి తగ్గించడాలి. ఈ డిలేస్ వల్ల ఏమవుతుందంటే రోగి ముదిరిపోయి ఇంకొకరికి అంటించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి 2వది. దీంతో మనము ఎవరినైతే ఇంతవరకు సైలెంట్గా ఉన్నారు అసలు బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మనము రహస్యంగా అంటే గోప్యతతో చూసుకుంటూ మనం మంచిగా వాళ్ళని గుర్తిస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు అండ్ సర్వీసెస్ కూడా బెటర్గా యూటిలైజ్ అవుతాయి. సో ఇది మన ముఖ్య లక్ష్యం.
1: అయితే ఇప్పుడు ఈ 2వ విడత కార్యక్రమం అమలులో ప్రజల నుంచి ఆశిస్తున్న తోడ్పాటు కానీ ఆశిస్తున్న భాగస్వామ్యం కానీ ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
0: సర్వీసెస్ ఉన్నాయి లేదా అన్నదాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి ప్రణాళిక ప్రకారంగా ఏ ఊరికి వెళ్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయత్ సెక్రటరీస్ కానీ సర్పంచులు కానీ ముందే డప్పు చాటింపు వేస్తే మొబిలైజేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమము ఈ కార్యక్రమము 2 సపరేట్గా కాకుండా ఈ 2 కార్యక్రమాలు విలీనమైతే, ఎందుకంటే ఎట్లయినా పబ్లిక్ ఒక్కలే కాబట్టి
1: అందులో కూడా ఆరోగ్య కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందులో దీన్ని చేర్చి ఈ
0: కార్యక్రమంలో ముందుకు వెళ్ళొచ్చు. దాంట్లో లోకల్ లీడర్ సపోర్ట్ చాలా చాలా మనకి హెల్ప్ అవుతుంది. చాలా సపోర్ట్ ఉంటుంది. 24 మార్చ్ స్టార్ట్ చేస్తే మాకు ఒక లోకల్ సర్పంచ్ గారి సపోర్ట్ తోటి నిన్న దగ్గర 70-80 వరకు ఎక్స్రేలు అయ్యాయి. ఆ ఊరిలో కొంత జనాభా మేము ఫినిష్ చేయగలం. అలాగే ఈ రోజు ఇంకొక విలేజ్ కి వెళ్తే అక్కడ లోకల్ డప్పు చాటింపు పెంచడం మొబిలైజేషన్ బాగా జరిగింది. ఈ మొబిలైజేషన్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో క్యాంప్స్ బాగా సద్వినియోగపడతాయి అండ్ ప్రజలు కూడా మోటివేట్ అవుతారు, తెలుసుకుంటారు ఓ ఇలా ఉంది అని. ఇందులో యాక్చువల్గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇలాంటి క్యాంప్ పెట్టండి, మమ్మల్ని కోరుతున్నారు ఇక్కడ పెట్టండి, మేము హెల్ప్ చేస్తాము అని. సో ఇదేంటంటే జన్ భాగీదారికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. అంటే పబ్లిక్ కమ్యూనిటీ నుంచే మనకు వస్తుంది. సో ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై భారత్ పవర్డ్ బై జన్ భాగీదారి అన్నదానికి కరెక్ట్గా సహకారం రావాలి. సో దానికన్నా ముందు ప్రజలకి ఈ మెసేజ్ తెలియాలి, ఇది ఒక ఫెసిలిటీ
1: కొనసాగుతుంది. చాలా సంతోషం డాక్టర్ సుమలత గారు. ముఖ్యంగా ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండవ విడత కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశాలు మరి ఆ లక్ష్యాలను తెలియజేస్తూనే వాటిని సాధించడానికి మీరు రచించిన ప్రణాళికను గురించి, ఈ కార్యక్రమ అమలు తీరును గురించి సవివరంగా పంచుకున్నారు. అట్లాగే ప్రజల భాగస్వామ్యం కూడా ఆశించిన మేరకు లభించి ఈ రెండవ విడత కార్యక్రమం కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో దిగ్విజయంగా పూర్తయి, ఎలాగైతే మొదటి విడతలో రాష్ట్రంలోనే ఆదర్శంగా ఆదిలాబాద్ జిల్లా నిలిచిందో ఈ రెండవ విడత కార్యక్రమంలో కూడా అంతే మంచి ఫలితాలను సాధించి మెరుగైన స్థానం పొందుతుందని ఆశిస్తూ ఈ వివరాలని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి గారి స్వీయ కవితలు వింటారు.
1: కవితా శీర్షిక మరో బ్రహ్మ. లోకడ మనిషి మరణిస్తే మాయమవ్వాల్సింది మట్టిలోనే. మరి నేడు ఆలోచనల మదనం ఆయువు తీరే అవయవాలను కొనవూపిరి నుంచి ప్రాణవాయువు నింపే అవకాశం. మరొకరికి అవయవం అమర్చి ఊపిరిదే తరుణం, బ్రెయిన్ డెత్. ఆయుష్ పెంచే మహత్తర అవకాశం. పదుగురికి అవయవాలను దానం చేసి వారి బతుకుల్లో వెలుగులు నింపే అవయవ దాత. అపరకర్ణుడే అవుతాడు ఉసూరుమంటున్న బతుకుల్లో. ఆశల చమురు నింపి ప్రాణదాతగా గుండెల్లో నిలిచిపోతాడు. అంధకారాన్ని తొలగించి లోకాన్ని కళ్ల ముందే సాక్షాత్కరింపజేసిన ఈనాటి వైద్యుడు మరో బ్రహ్మ. మరణానికి చేరువవుతున్న మట్టిలో కలిసిపోకుండా శాస్త్ర విజ్ఞానాన్ని జోడించి గుండెకు ఊపిరిలూదే మన వైద్యుడు ఆధునిక బ్రహ్మ. వైద్యుడి రుణం ఎలా తీర్చుకోగలం? ఆశాదృక్పథంతో మనగలిగితే అదే జీవితానికి బలం. అవయవ దానమే మానవతకి పట్టంగట్టే మహాదానం. కవిత శీర్షిక తెగిన పేగు. అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్మెంటుల్లో మనసులు కూడా ఇరుకు ఇరుకే. పేగు తడిమే తల్లి, నడత నేర్చిన తండ్రి, బెడ్రూమ్ సంస్కృతికి బలి. అమ్మా నాన్న అంటే ఎంత ప్రేమ పాపం. గుండెల్లో కాస్త చోటు కరువై వృద్ధాశ్రమానికి బూరి విరాళం ఇస్తారు. వృద్ధాశ్రమాలు జీవితంలో ఒక భాగమైపోయాయి. అవి నవనాగరికతకు చిహ్నమని మమ్మీ డాడీ సంస్కృతి పదే పదే ఉదరగొడుతూ ఉంటుంది. కన్నతల్లి కడుపునే కర్కసంగా కాళ్లతో తనుతూనే ఉంటే అది సహజ పరిణామంగా ఇరుగు పొరుగు గుడ్లప్పకించి చూస్తుంటారు. కర్రీ పాయింట్సు, కిట్టీ పార్టీలు నేటి మహిళల మోడర్న్ చర్చావేదికలు. వృద్ధాశ్రమాల చిరునామాను చెరిపేయనవసరం లేదు. మదిలో నుంచి వంకర ఆలోచనలను తొలగిస్తే చాలు. లేకుంటే పీలికలు పీలికలైపోతున్న కుటుంబ వ్యవస్థ వావీవరస మరిసి ఒంటరవుతుంది. డబ్బు జబ్బు ముదిరి బంధాలు అనుబంధాలు బూడిదైపోయాయి. ఇప్పుడు మనుషుల్ని మనసుల్ని కలిపే బతుకులు కావాలి. కవిత శీర్షిక ఆర్థిక బందీలు. బంధాలన్నీ తునాతునకలైపోతున్నాయి. ఆప్యాయతలు అనురాగాలు కనుమరుగై అంటీ ముట్టనట్లు ప్రవర్తన. జీవితమంతా ఇప్పుడే నటనే తొలి ప్రాధాన్యం. అసలు జీవితమే నటనైపోయింది. సమాజం ఓ నటనాలయం. కొంతమంది నిత్యం నటిస్తూ ఉంటారు. కాసుల వ్యామోహంలో బంధాలన్నీ పుట్టుకతోనే తెగిపోతున్నాయి. బడాబాబులకే కాదు, బంధాలు అనుబంధాలు లేనిది సొంత కుటుంబంలో కూడా మమతల కరువు. ఎన్నైనా చెప్పు, డబ్బు జోక్యం వచ్చేసరికి మనుషుల అసలు రంగు తేటతెల్లమవుతుంది. ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాల పందిరి కావాలి. మనుషుల మధ్య మానవత్వ వంతెన నిర్మించాలి. అప్పుడే కదా అనుబంధాల పల్లకీపై

ఆనందపు యాత్ర సాధ్యమయ్యేది? కవిత శీర్షిక బతుకు వర్ణం. ప్రపంచమంతా అన్నం పళ్ళెమై ప్రవహిస్తాను, చప్పిడి తిండితో మమేకమై పంచవక్ష పరమాన్నాన్నవుతాను. నిత్యం జనం నాలుకపై నాట్యం చేస్తూనే ఉంటాను, తరంతరం నిరంతరం మిర్చి రైతుకు ముద్దుబిడ్డని. అన్నం ముద్దపై నా సంతకం ఓ అరుణకాంతి, రైతు కళ్ళల్లో నేను ఓ మెరుపుదారణం. పచ్చిగా కొరికితే కారమై కరుస్తాను, పౌరుషానికి మారుపేరై గుండె దుటవు చేస్తాను, ఉప్పుతో జతకట్టి మెప్పు పొందుతాను. మా గొప్పతనమంతా అమ్మలదే, హెచ్చు తగ్గులు కాకుండా మోతాదులో నన్ను నిలబెడతారు. జగమంతా ఎర్రెర్రగా మొలుస్తున్నానంటే ఆ చలువంతా నేల తల్లిది, ఇంటి ఇల్లాలిదే. గుంటూరు నా ఊరు, అందరినోళ్ళు నా ఇళ్ళు. కవితా శీర్షిక ఆత్మసాక్షిగా. మా ఊరు నదికి తూర్పుగా కోతవేటు దూరం, పేరుకు తగ్గట్టు మాకు ఆత్మాభిమానం మెండు. ఊరికి రెండు వైపులా కడుపు నిండా అన్నం పెట్టే అన్నపూర్ణకు ప్రతిరూపం మా మాగాణి పొలం. మిగతా రెండు వైపులా గరువు, మెట్టపైర్లతో కళకళలాడేది ఎటు చూసినా పల్లెదనం పచ్చదనం. అప్పట్లో చెప్పుకోవడానికే బస్సు మార్గం, ఎక్కే జనం ఉండేవారు కాదు, నడకే మా నడత. పొలం వెళ్ళినా పొరుగురు వెళ్ళినా కాలినడక మా పదం. నేల ముక్కల ముక్కలై ప్లాట్లు ప్లాట్లుగా విడిపోయింది. సేద్యం జూదంగా మారితే ఫలితం లాటరీయేగా, ఈ కన్నీటి వాన వెలిసేదెప్పుడో. పచ్చని పైరుపై చీకటి కమ్ముతుంది, లెక్కలు బేరీజు వేసుకుంటే ఎకరాలు గజాల్లోకి మారిపోయాయి. నేలధర నషాలాన్ని కంటినా అన్నదాత పొట్ట ఎప్పుడూ డొల్లై. డబ్బు జబ్బును బేరీజు వేసే సాధనం మానవత్వానికి కూడా కొలవగలిగితే కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఇవాల్టి రైతు ఓ అభిమన్యుడు, దగాపడ్డ మట్టిబిడ్డ అయినా భూగోళమంత ఆత్మవిశ్వాసం, బతుకు మీద ఆశ, రెక్కలు ముక్కలవుతూనే ఉంటాయి, అరక దున్నుతూనే ఉంటుంది. అప్పట్లో దూర ప్రయాణం అయితే ఎడ్లబండికి గూడు కట్టి గజ్జెల సవుడితో పయనమై సందడి చేసేవాళ్ళం. ఆ పయనం ఓ పండుగలా ఉండేది. బెంజుకారు బడాయి మా బండి పంచే ఆనందం ముందు బలాదూరే. ఇప్పుడు మా ఆత్మ అదుపు తప్పింది, పొలాలన్నీ కాంక్రీట్ తోటలయ్యాయి, పల్లె హృదయాన్ని పట్నవాసం కబళించేసింది. ఇప్పుడు సాగు చేద్దామంటే ఎంత కష్టం, కాయ కష్టం చేయలేక కొందరు పొట్ట చేతపట్టుకుని ఇంకొందరు పట్నం బాటపడుతున్నారు. మెట్టు మీదున్న ఒడ్లు, గాదిలో ధాన్యం మరలా పంట వచ్చేదాకా భరోసానిచ్చేవి. ఇప్పుడు బ్రాండెడ్ రైసు ప్యాకెట్లో చేరి క్యారీ బ్యాగ్తో కాలుష్యం వెదజల్లుతున్నాయి. ఇవాళ మా ఆత్మ పట్టణం గుండెకు చేరువయ్యింది, పొలం పరిమళం కోల్పోయింది, పట్నం పోకడలు విచ్చలివిడిగా కనపడుతున్నాయి, పొలాలు ఇళ్ల సమూహాలయ్యాయి, బహుళ అంతస్తుల దర్శనమిస్తున్నాయి, గొడ్ల చావిళ్ళు వాణిజ్య సముదాయాలయ్యాయి. అప్పట్లో ఊరి మొత్తానికి ఒకే ఒక బావి, అందరం ఆ నీళ్లే తాగేవాళ్ళం. ఇప్పుడు రకరకాల బ్రాండెడ్ నీళ్ల ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు. ఇప్పుడు మా ఆత్మ ప్లాస్టిక్ పరిమళం, ఇప్పుడు పరాయీకరణకు పరాకాష్ట. కవితా శీర్షిక ఉభయ కుశలోపరి. ఉత్తరం ఒక సందేశమే కాదు, గుండె నిండా సంతృప్తినిస్తుంది, ఆలోచనలు రేకెత్తిస్తుంది, లేక నడతను నిర్దేశిస్తుంది. అక్షరం అక్షరానికి అక్షరం జతకడితే మనసు మహదానందమే నాకు బాగా గుర్తు. ట్యూటోరియల్ కాలేజీలో చదివేటప్పుడు తెలంగాణ దోస్తు రాసిన ఉత్తరం ఎంతో సంతోషాన్నిచ్చేది. తిరుగులేక రాయటం అంటే ఎంతో సంతోషమే కదా. నాన్న రాసిన ఉత్తరం ఆశీస్సులు అందిస్తే అమ్మ రాసిన ఉత్తరం స్ఫూర్తి నింపేది. గతంలో మహానుభావుల సందేశాలన్నీ ఉత్తరాల్లోనే ప్రతిబింబించేవి. అప్పట్లో ఉత్తరం చదివితే ఆత్మీయుల దీవెన్లు, ఆవేదనలు కళ్లకు కట్టినట్లు కనిపించేవి. వయస్సు హోదా ఏమీ గుర్తుండవు. పోస్టుమ్యాన్కి ఎదురెళ్లి ఉత్తరం అందుకోవటమే ఉబలాటం. ఉత్తమ సంస్కారానికి చిహ్నం ఉత్తరం. చిన్నపిల్లలను చిరంజీవులను దీవించి పెద్దవాళ్ల చిరస్సు వంచి నమస్సులు తెలియజేసేవాళ్ళు. ఇప్పుడు హలో హాయ్లను జోరు సెల్ఫోన్ మెయిలుదే కీలక పాత్ర, అంతా మౌనఘోష. ఇప్పుడు ఉత్తరం కనపడదు, పోస్ట్ అనే మాట వినపడదు, ఎర్రడబ్బా గుర్తుకు రాదు. బతుకుల్లో కాదు వెలితి, ఆప్యాయతలను అనుబంధాలను పంచే ఉత్తరం మళ్లీ జీవకళ వస్తే కాని ఆధునికత కూర్చిన అనుబంధాల సౌధం మళ్లీ తలెత్తలేదు. నా కవితా శీర్షిక దగాదిశలో. నాకు తెలిసిందల్లా యంత్రంలా పనిచేసుకుపోవటమే. ఇబ్బడి ముబ్బడి దగాదెబ్బలకు అతివృష్టి అనావృష్టి జతకడితే బతుకు చిత్రం చిందర వందర. దిగుబడి గుప్పెడు, పెట్టుబడి బారెడు, సుందర ఆశల స్వప్నం బెదిరిపోయిందా? మట్టికుండలో కలిపిన పచ్చడి మెతుకులు మాకు నిత్యం పరమాన్నమే. ఇప్పుడు

0: మనుషుల అసలు రంగు తేట తెల్లమవుతుంది. ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాల పందిరి కావాలి, మనుషుల మధ్య మానవత్వ పొందిరి నిర్మించాలి. అప్పుడే కదా అనుబంధాల పల్లకీపై ఆనందపు యాత్ర సాధ్యమయ్యేది.
1: మీరింతవరకు శ్రీ బొమ్ము ఉమామహేశ్వర రెడ్డి గారి స్వీయ కవితలు విన్నారు. ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. అల్లరి మొగుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ఎస్సి బాలు పాడిన పాట వింటారు.

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి 90వ సంతాల ఆకాశవాణి కార్యక్రమంలో ఆకాశవాణి 90వ సంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామ తల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళన నుండి కొన్ని ముఖ్యాంశాలు వింటారు.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహత్తర మాధ్యమం ఆకాశవాణి. ప్రజలకు సమాచారం, వినోదం, విజ్ఞానం అందించడమే కాకుండా కళలను, సాహిత్యాన్ని, సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వేదిక ఆకాశవాణి. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఆకాశవాణి ప్రజల మనసులను గెలుచుకుంది. 90వ సంతాల ఆకాశవాణి విజయోత్సవ సంబరాల సందర్భంగా విచ్చేసిన తిరుపతి జిల్లా కవులు, రచయితలకు హృదయపూర్వక స్వాగత సుమాంజలులు తెలుపుతున్నాం. శ్రోతలకు చేరువ అయ్యేందుకు తమ గళంతో అక్షరార్చనలు చేయుటకు కవులు ఇక్కడ విచ్చేశారు. మొదట ఇక్కడికి విచ్చేసిన శ్రీ రొడ్డా సురేంద్ర గారు తమ కవితా గానంతో ఆకాశవాణిని అర్చిస్తారు.
3: కవితా శీర్షిక ఆకాశవాణి వినోద విజ్ఞానాల గని. ఆకాశవాణి పేరు వినగానే మదిలో పారేను పచ్చని జ్ఞాపకాల సెలయేరు. ఉదయాన్నే వినిపించే సుప్రభాతాలు, దినపత్రిక చదవలేని నిరచరాశులకు ఎంతగానో ఉపయోగపడే వార్తలు, పాడే పంటలాంటి రైతు కార్యక్రమాలు, పిల్లలు మనసు పడే బాలానందం, ఆధ్యాత్మికత పెంపొందించే భక్తిరంజని, సకల జనులు మెచ్చే నాటికలు, వీణుల విందైన సంగీత విభావరి, పల్లె మనసులు ఊయులూగే జానపద గీతాలు, కవితలు పలికించే కవి సమ్మేళనాలు, మగువుల మనసు దోచే మహిళా మంజరి, కోరే కోరగానే శ్రోతలు కోరిన పాటలు, యువతకు దిక్సూచి యువవాణి, ప్రముఖ పండగల ప్రత్యక్ష ప్రసారాలు, మనుషులను కలిపే ఫోన్ ఇన్ కార్యక్రమాలు, ఉర్రూతలూగించే క్రీడా వ్యాఖ్యానాలు, దేశాన్ని ఏలేటి నాయకుల ఎన్నికల ఫలితాలు, ప్రకృతి విపత్తుల నుండి కాపాడే హెచ్చరికలు, వాతావరణ సూచనలు వెరసి ఆకాశవాణి రేడియో ప్రసార సంస్థ మాత్రమే కాదు, మన సంస్కృతి, భాషలు, కళలు, సాంప్రదాయాల పరిరక్షకురాలు. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు, ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు, ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, టెలివిజన్లు ఎన్ని ఉన్నా ఆకాశవాణితో సరితూగునా, పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. ఆకాశవాణి 90వ సంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. ఆకాశవాణి 90వ సంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.
2: కవి శ్రీ రొడ్డా సురేంద్ర గారు ఆకాశవాణిలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాన్ని విశ్లేషిస్తూ సంస్కృతి పరిరక్షకురాలిగా ఆకాశవాణిని చెప్పడం కవితలో చాలా బాగుంది. మరో కవి దాసరి మునయ్య గారు తమ కవితా గానాన్ని శ్రోతలకు వినిపిస్తారు.
4: ఆకాశవాణి 90వ సంతాల సంబరాల సందర్భంగా శుభాకాంక్షలతో శీర్షిక నేను మీ మాటను. నేనే మీ దూరపు చుట్టాన్ని, బహుదూరపు బాటసారిని, గమ్యం ఎరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృత వాణిని. గమ్యం ఎరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృత వాణిని. నన్ను ఎవరు పిలిచినా అదృశ్యంగా వెళ్లి పలకరిస్తూ పరవశించే పసి గువ్వను, ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను, ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను, అనంత ఆకాశాన్న విహరిస్తూ ఆత్మీయుల ఇంటికి బంధువునై కమ్మని పలుకులు కుమ్మరించే భ్రమరాన్ని, అందరూ నమ్మిన నేస్తాన్ని, కార్మిక కర్షక శ్రామికుల చెమటను తీపి మాటలతో తుడిచే స్నేహితుణ్ణి, పొలంబడిలో పాఠాలు నేర్పే ప్రయోక్తను, తుల్లిపడే జంటల పాటలకు తూనీగ ఝంఖారాన్ని, ముదుసల వారికి మురిపంగా యువతకు చేయూతగా పిల్లల అల్లరికి పలుకులు నేర్పే చిలుకనై పలుకునై పాటనై మీ మాటనై జానపదుల కాలి గజ్జనై మీ ఇంట అమ్మనై కమ్మని నాన్ననై, మీ ఇంట అమ్మనై కమ్మని నాన్ననై, కథలు చెప్పే అక్కనై జనరంజకంగా వికసించే అనంత సమాచార సౌరభాన్ని, జనరంజకంగా వికసించే అనంత సమాచార సౌరభాన్ని, మీ మదిలో వికసించి నిలిచిన వాణిని, అద్భుతంగా అలరించే ఆకాశవాణిని, మురిపంగా మీరు పిలిచే రేడియోని, అమాయకంగా మీ చేతిలో ఒదిగిన జాకీని, అమాయకంగా మీ చేతిలో ఒదిగిన జాకీని, మారిన కాలానికి ఎన్ని మాధ్యమాలు వచ్చినా మీరు వద్దన్నా రూపాంతరం చెందుతూ నిత్యం కొత్త ఆలోచనతో, నిత్యం కొత్త ఆలోచనతో జనజీవన శ్రేయస్సుకై జనుల మదిలో వెలుగుతూ 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన మీ అమృతవాణిని, 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన అమృత వాణిని, ఆకాశవాణిని, కణామతల్లి వీణను, శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను నేనే, మీ మాటను, శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను నేనే, మీ మాటను, శ్రోతల కర్ణ దేవాలయాల్లో కొలువై నిలిచి మీ హృదయంలో చిరస్థాయిగా స్థానం పొందిన ఆకాశవాణిని, శ్రోతల కర్ణ దేవాలయాల్లో కొలువై నిలిచి మీ హృదయంలో చిరస్థాయిగా స్థానం పొందిన ఆకాశవాణిని, మీ రేడియోని.
2: కవి దాసరి మునయ్య గారు ఆకాశవాణిని ఆత్మీయ బంధువుగా, నేస్తంగా, మన కుటుంబ సభ్యుడిగా తమ కవితలో చక్కగా వర్ణించి చెప్పారు. మరో కవి మల్లారపు నాగార్జున గారు తమ గళంతో స్వరార్చన చేస్తారు.
5: నా శీర్షిక గాలికి గొంతునిస్తే, కనులకు కనిపించని కాంతిని నేను, వినువీధిని పయనించే వాక్కుని నేను, కనులకు కనిపించని కాంతిని నేను, వినువీధిని పయనించే వాక్కుని నేను, ఆకారం లేని ఓ అనామక స్వరమై గాలి పొరల్లో గూడు కట్టుకున్న ప్రాణ సమీరాన్ని నేను, నలుమూలల చెక్కపెట్టెలో నక్కిన నాదాన్ని నేను, నీ నరనరాల తీగలు మీటే అక్షరనాదాన్ని, నీ నరనరాల తీగలు మీటే అక్షరనాదాన్ని, చూపులకు చిక్కని దారుల్లో ముఖచిత్రం లేని నేస్తాన్ని, తీగలు లేని విరాగిని తెగిపోని అనురాగాన్ని, తీగలు లేని విరాగిని తెగిపోని అనురాగాన్ని, నడిరాతిరి నిశ్శబ్దపు కౌగిలిలో ఎర్రని కంటితో నిను కనిపెట్టుకుండే కాపలాదారుణ్ణి, నీ కనుపాపల అలసట తీర్చే కలల పల్లకిని నేను, నీ కనుపాపల అలసట తీర్చే కలల పల్లకిని నేను, బాలానందపు పసిమొగ్గల వికాసానికి తొలి నవ్వుల సంతకాన్ని, మట్టి

0: కరిగే రైతన్న చెమట చుక్కకు పాడి పంటల సాగు తడిని నేను. మట్టి కరిగే రైతన్న చెమట చుక్కకు పాడి పంటల సాగు తడిని నేను. ఆలయ శిఖరాన పండుగ పూట ఉషశ్రీ పలుకులతో జాలువారే జలపాతాన్ని నేను. తాతల కాలపు మధుర స్మృతిని తండ్రుల తరపు ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిని నేను. కాలం గీసిన గీతలు రూపురేఖలు మారినా రాగం మారని 90 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని నేను. మాయా పెట్టెను వీడి అంతరిక్షపు అంచులు దాటి యాంటెన్నాల నుండి మీ అరచేతికి చేరిన అనంత యాత్రికుణ్ణి. వెలుగు నీడల తెరలెన్ని మారినా కంటిని కట్టిపడేసే రంగుల వలయాలెన్ని ముసిరినా కల్మషం లేని వాస్తవాన్ని నేను. నీ ఊహలకు ప్రాణ ప్రతిష్ఠ చేసే ఉచ్ఛ్వాసాన్ని నేను. శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది. మౌనం ఎక్కడుంటే అక్కడ నా గానం ఉంటుంది. తరతరాల ముంగిట తరగని పెన్నిదిని గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని.
1: కవి మల్లారపు నాగార్జున గారు ఆకాశవాణిని కనులకు కనిపించని కాంతిగా, అక్షర నాదంగా, కలల పల్లకిగా, ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిగా, అరచేతిలో ప్రయాణించే అనంత యాత్రికుడుగా చాలా చక్కగా ఆకాశవాణిని పొగడుతూ అభివర్ణించారు. మరో కవి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు ఈ 90 వసంతాల ఆకాశవాణి కవి సమ్మేళన కార్యక్రమంలో తమ స్వర మాధుర్యాన్ని మనకు వినిపిస్తారు.
2: కవితా శీర్షిక హృదయాకాశవాణి. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ గుండె గుండెను ప్రేమ కొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరుని మేల్కొల్పే కోడుకూతలు. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ గుండె గుండెను ప్రేమ కొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరుని మేల్కొల్పే కోడికూతలు. పొద్దు మలవక ముందే పోటీ పడుతూ స్నేహగీతాలు వినిపించిన కాలం జన హృదయాకాశంలో తీపి పలుకుల రేడియో చిలక, రివ్విరివ్వున ఎగరేసే జాతీయ పతాకం, అక్షరం ముక్కరాని ఆనాటి అమ్మలక్కల కోకిల కంఠాలకు అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు, ప్రపంచపు పుటల్ని దివిటీపట్టి చదువుతూ ప్రపంచపు అంచులదాకా తిరిగి పదుగురి ఇళ్ల పంచన టంచనగావాలి మంచి చెడులను వివరంగా చెప్పే మాటల మహారాణి, మమతల మాగాణి మన ఆకాశవాణి. హలాల రాజ్యంలో అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే పల్లెసీమల ముచ్చట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేత నాబోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు, యుక్తిని నూరిపోసే సూక్తిముక్తావలి, శ్రీశక్తిని నిదురులేపు మహిళారంజని, మాట మాటకు నడుమ పాట పాటకు మధ్య లోకం మేలుకోరి ముద్దుగొల్పే పుటలిన్నో పూటలిన్నో, నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే కోటి కలల నాటికల పాఠాలెన్నో ఆలోచనల పాదుల్లోకి ప్రవహిస్తూ ఉంటాయి. అమ్మలు అమ్మమ్మలు పిన్నలు పెద్దలు చెవులు చాటలు చేసుకుని వింటూ సేద తీరే సాయంత్రాల సందమామల సాక్షిగా జానపదాల సొగసు చమత్కారాల నవ్వుల్లో మురిసిపోయే సకల కలల తావు రేడియో అక్కయ్య. ఇంటింటా ఇష్టదీపమై వెలుగులీను ఇంటాడపడుచు మనసు, స్థాయి భేదం లేని సంచారుల సహవాసగాడు, సామాన్యుల చెలికాడు, రేయంబవుళ్ళు పలకరించే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య. ఒక్కో కార్యక్రమం ఒక్కో ఆణిముత్యం, దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం.

0: మన ఆకాశవాణిని ఎంతో చక్కగా అభివర్ణించారు. ఆకాశవాణి కళామతల్లి సేవలు నిరంతరం వెలుగులు నింపుతున్న జ్ఞానవాణి, కళలను కాపాడుతూ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆకాశవాణి శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. ఇంతమంది కవులు ఆకాశవాణి కేంద్రానికి వచ్చేసి తమ అమూల్యమైన కవితలను చదివి వినిపించారు. అందరికీ ధన్యవాదములు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ కవి సమ్మేళనం వింటున్న శ్రోతలందరికీ మరోసారి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామతల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుండి కొన్ని ముఖ్య భాగాలు విన్నారు. ఈ కార్యక్రమం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం పర్యటనలో భాగంగా గాంగ్టక్లోని పాల్జోర్ స్టేడియంలో ఆ రాష్ట పోలీసు విభాగానికి ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ను రాష్ట్రపతి ఈరోజు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీసింగ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. సామాన్య ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోగలిగేలా పోలీసు యంత్రాంగాన్ని మరింత స్నేహపూర్వకంగా మార్చాలని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, సమాజంలోని బలహీన వర్గాల పట్ల సున్నితమైన వైఖరిని అవలంబించడానికి పోలీసులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారతదేశ పోలీసు వ్యవస్థపై సుదీర్ఘ వలస పాలన ముద్ర ఉందని, ఆ కాలంలో పోలీసుల ప్రాథమిక లక్ష్యం ప్రజలకు సేవ చేయటం కాదని, వారిని నియంత్రించటం, పాలక ప్రభుత్వం ఆదేశాలను కఠినంగా అమలు చేయడమేనన్నారు. దేశ పౌరులకు సాధికారత కల్పించాలంటే ఈ వలసవాద దృక్పథాన్ని పూర్తిగా విడనాడాలన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటికి పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో 340 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన ఈరోజు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ సరిహద్దులను పటిష్టం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి ఈ సందర్భంగా అభినందిస్తూ,
1: मैं बंगाल के मुख्यमंत्री श्री शुभेंदु अधिकारी जी को बधाई देना चाहता हूं कि साथ ही दिन में उन्होंने 600 हेक्टेयर भूमि बीएसएफ के हाथ में सौंपने का काम कर दिया. मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी.
0: పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సిబిఎస్ఈ అధికారులతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశం నిర్వహించిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడారు.

0: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఓఎస్ఎం వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునఃమూల్యాంకన పోర్టల్లోని సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆందోళనను ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూల్యాంకనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని అంగీకరించారు. కొనసాగుతున్న పునఃమూల్యాంకన ప్రక్రియలో విద్యార్థుల ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఓఎస్ఎం వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నాయని చెప్పారు. సీబీఎస్ఈ ఈ వ్యవస్థను అమలు చేయటం ఇదే మొదటిసారి అని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా దాదాపు 40 కోట్ల స్కాన్ చేసిన పేజీలను తొలిసారిగా మూల్యాంకనం చేశారని ఆయన తెలిపారు. ఓఎస్ఎం వ్యవస్థ ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పారదర్శకంగా పొందవచ్చని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ,
1: ओएसएम एक प्रोग्रेसिव इंस्ट्रूमेंट है. भारत में अनेक यूनिवर्सिटी, अनेक इंस्टीट्यूशन और दुनिया की अनेक इंस्टीट्यूशन ओएसएम की ओर बढ़ रहे हैं. बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले, स्कैन कॉपी के माध्यम से उनकी आंसर शीट उनके हाथ में आए, इस सारा विषय की जानकारी देने का ये ओएसएम की व्यवस्था है. पहली बार देश में उसमें कुछ विसंगति ध्यान में आ रही है, उसको इसे ठीक करा जाएगा. उस काम पे हम सब लोग जुटे हैं. हम एक भी विद्यार्थी की कोई उनकी मन की जिज्ञासा को हम असमाधित नहीं छोड़ेंगे.
0: आकाशवाणी जातीय वार्तलु विंटुन्नारु. దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పూసా కాంప్లెక్స్లో ఖరీఫ్ కాన్క్లేవ్ 2026పై ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఆహార భద్రతను నిర్ధారించటం, రైతుల జీవనోపాధిని మెరుగుపరచటం, దేశ ప్రజలకు పౌష్టికరమైన ఆహారాన్ని అందించటం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఈ సందర్భంగా చెప్పారు. వరి ఉత్పత్తిలో భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 3,765 లక్షల టన్నులు దాటిందని, ఇది ఒక చారిత్రాత్మక విజయమన్నారు. వాతావరణ మార్పుల నుంచి డిజిటల్ వ్యవసాయం వరకు ఖరీఫ్ సదస్సులో ఒక కొత్త వ్యవసాయ కార్యాచరణను రూపొందిస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ వివరిస్తూ,
2: కిసానో కి ఆజీవికా బెహతర్ బనాయే ఔర్ పోషణయుక్త ఆహార్ భారత్ కి జనతా కో ఉపలబ్ధ హో ఉస్కే లియే ఖరీఫ్ కి ఫసల్ కి ఔర్ రబీ కి ఫసల్ కి వ్యాపక తయారీ బోనే కే లియే ఉపయుక్త బీజ్ కి అలగ్ అలగ్ జో హమారే మిషన్ హై ఉన్కో ఠీక్ సే నీచే లే జానే కి
0: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి ఈరోజు రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్కు వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించారు. ప్రస్తుతం గవర్నర్ ధావర్చంద్ గెహ్లోత్ బెంగళూరులో లేనందున గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ రాజీనామా పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. గవర్నర్ బెంగళూరు తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయటం కొనసాగిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సిద్ధరామయ్య 2వసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండు పర్యాయాల్లో 8 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రంలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన ఘనత సాధించారు. దేశ పారిశ్రామిక ఆర్థిక పరివర్తనలో బొగ్గు గ్యాసిఫికేషన్ ఒక ప్రధానమైన మైలురాయిగా ఎదుగుతోందని ఆ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సర్ఫేస్ కోల్, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకంపై న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఇంధన రంగంలో స్వయం సమృద్ది, భద్రత వైపు స్థిరంగా అడుగులు వేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. బొగ్గు వాయువు ఉత్పత్తి కేవలం ఒక ఇంధన కార్యక్రమం మాత్రమే కాదని, ఇది భారతదేశం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, స్వచ్ఛమైన బొగ్గు వినియోగాన్ని ప్రోత్సహించడానికి, అలాగే ఎరువులు, పెట్రోకెమికల్స్, మిథనాల్, హైడ్రోజన్, అధునాతన తయారీ వంటి అనుబంధ పరిశ్రమల్లో కొత్త అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుందని కిషన్ రెడ్డి తెలియజేశారు.

0: తెలంగాణలోని హనుమకొండలో జిల్లా కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ పనులు చివరి దశకు చేరుకున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు సీనియర్ అధికారులతో కలిసి కాజీపేట రైలు తయారీ యూనిట్ను కార్యాచరణలోకి తీసుకువచ్చే ప్రణాళికలపై ఆయన ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కాజీపేట రైల్వే యూనిట్లో త్వరలోనే సరికొత్త ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 దేశభక్తి గీతం వింటారు.

0: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఆపాత మధుర చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆత్మగౌరవం ఈ చిత్రం నుండి ఘంటసాల పి. సుశీల ఆలపించిన గీతం. గీతరచన దాశరథి.

0: మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటుంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: కార్యక్రమంలో తర్వాత ఘంటసాల పీస్ శీలా పాడిన గీతం బడిపంతులు చిత్రం నుండి, గీత రచన ఆత్రేయ.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
1: రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం
0: నీకు తెలుసా?

జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి అసలు చూపించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో

0: రత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.
1: కార్యక్రమంలో తర్వాత ఏఎన్ఆర్ నటించిన ఆలు మగలు ఈ చిత్రం నుండి వి రామకృష్ణ, పి సుశీల పాడిన వేటూరి గీతం

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: వినబోతున్న పాట దసరా బుల్లోడు. ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన గీతం. గీతరచన

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం.
1: కొసరాజు గీత రచనలో ఘంటసాల పీసుశీల పాడిన గీతం కలసి ఉంటే కలదు సుఖం ఈ చిత్రం నుండి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి పసిడి మనసు నాటిక వింటారు. రచన శ్రీ కావూరి సత్యనారాయణ. నిర్వహణ శ్రీమతి పద్మజా నిర్మల. వినండి పసిడి మనసు నాటిక.

0: ఎవరు? ఎవరు?
1: నేనమ్మా రేణుకని. తలుపు తీయండి.
0: ఓ రేణుక, ఇవాళ ఏమిటి పెందలాడే వచ్చావు? మీ ఆయన రానిచ్చాడా?
1: నాలుగిళ్లలో అంట్లు తోకొద్దా, తెల్లగా తెల్లారిన తర్వాత అంట్ల పనికి పొమ్మంటాడు.
0: అనుమానమా లేక భయమా?
1: భయమమ్మా, తెల్లని.

0: డిష్ అన్ని తీసుకుని వచ్చాడు. వాళ్ళకు కూడా భోజనం పెట్టా.
1: ఇంకేం తెలుసామా, ఆ ఇళ్ళకి ఇళ్ళకి తిరుగుతూ ఉంటాం, మాకు తెలుస్తాయి.
2: ఇదిగో సుగుణమ్మా, మీ బాబాయి ఆ పల్లెటూరు నుంచి రోగుల్ని భయమెట్టి ఇక్కడ పెద్ద ఆసుపత్రికి తీసుకొస్తాడు, ఆపరేషను బాపరేషను చేయించి కమిషన్ కొట్టేస్తాడు.
0: ఏమో మరి, బాగా సంపాదించాడట. ఆ పల్లెటూరులో 10 ఎకరాల పొలం కొన్నాడంట.
2: అమ్మా, ఈ జనం దేనికి డబ్బులు తీరుగానే పెద్ద ఆసుపత్రికి ఆడ మాత్రం తీస్తారు. సావు భయం ఉంటది కదా మరే.
0: రోగాలంటే దడ పుడుతున్నది, ఇంట్లో ముసలాయంతో చస్తున్నాం.
2: మీ మామగారి సంగత ఏంటి? అట్టండి మడిసి ఇంట్లో ఉండటం అదృష్టం తల్లే. మంచి మాటలు చెప్తాడు.
0: చెప్తాళ్ళే, వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తాడు.
2: ఆయన పెన్షన్ ఆయనకు వస్తుంది కదా, రోగం వచ్చినా నీ కాడి నుంచి రూపాయి కూడా తీసుకోడు. విచిత్రంగా చెప్తావు గాని.
3: చూడు, ఇస్త్రీ బట్టలు ఎక్కడున్నాయి చెప్పు.
0: అబ్బా ఉండండి, పాత్రలు వంటింట్లో సర్దాలి, మీరు వెళ్ళండి. టిఫిన్ చేయొద్దు,
3: ఇవాళ టిఫిన్ అర్జెంటా. మా ఎండి గారు వస్తున్నారు, మీటింగ్ ఉంది, 9 గంటలకల్లా వెళ్ళాలి. క్విక్ క్విక్.
2: అయ్యగారు చెప్పనా? చెప్పబట్టే చెప్తా.
3: చెప్పవే, 10 ఏళ్ళ నుంచి మా ఇంట్లో బంద్ చేస్తున్నావు, నువ్వు మా ఇంట్లో ఒక మెంబర్వే, ఏం చెబుతావు చెప్పు.
2: ఏం లేదు అయ్యగారు, బండేసుకుని గాంధీనగరం పోయి ఓటేళ్ళు ఊపమ్మా ఓ తప్పం తెచ్చి అమ్మగారికి ఇవ్వండి, మురిసిపోద్ది.
0: బాగా చెప్పావే. అంత అదృష్టం కూడానా, ఈయన గారికి హోటల్ ఐటమ్స్ పడవట.
2: వెళ్తానమ్మా, మా ఆయన కింద ఉంటాడు, నా కోసం మినపట తీసుకుని వస్తాడు. వస్తా?
0: అందరికీ అట్లు తెచ్చే మొగుళ్ళు ఉండొద్దు. అడ్డంలేండి, ఏంటి అట్ట చూస్తారు?
3: ఆఫ్టర్ ఆల్ పనమ్మాయి మొగుడికి ఈ సూరిబాబుకి పోలిక తెస్తాను, నీకేం కావాలో చెప్పు, హోటల్ని దించేస్తాను.
0: అలా ఉండాలి. చెప్తున్నా, రాసుకుంటారా?
3: బుర్రలో వేసుకుంటా చెప్పు.
0: నాకు ఉప్మా పెసరట్టు, ఊతప్పం, పెరుగావడలు, రవ్విడ్లీ.
3: ఆగాగు, అన్నీ నువ్వే తింటావా?
0: వండటమే కాదు, తినడం కూడా తెలుసు మా ఆడవాళ్లకు. అంతేకాదండోయ్, మన అమ్మాయి రూపకు కూడా తేవాలి.
3: సందేహించకు చెప్పు, నాకు ఆవేశం వస్తే హోటల్ని మొత్తం పీక్కొచ్చి నీ ముందు నిల్చోబెడతా. చెప్పు ఏం కావాలో.
0: రూపకి పొంగలంటే ఇష్టం, గారెలంటే ఇష్టం, పూరి అంటే ఇష్టం. చెప్పండి, నీకేమైనా కష్టమా?
3: కష్టమైనా ఇష్టమే. చెప్పు ఇంకేం కావాలో.
0: మీ నాన్నున్నాడుగా,
3: ఆయనకు ఇడ్లీ అంటే మహా ఇష్టం.
0: మీరు కూడా ఇడ్లీ తెచ్చుకోండి, ఇంకా స్టార్ట్ చేయండి బండి. అబ్బా కదలండి.
3: సుగుణ, చాలా కాలం నుంచి నీలో రగులుతున్న ఈ కోరికలన్నింటినీ కూడా
0: వెంటనే తీరుస్తున్నారు.
3: కాదు, రేపు తీరుస్తా, జస్ట్ పోస్ట్ పోన్మెంట్ అంతే. ఎందుకంటే మా ఎండి మీటింగ్ ఉంది ఇవాళ, లేకపోతే నా భార్య కోరిక తీర్చలేను. అంత అసమర్థుని కానవాయి నేను.
0: సార్, సూరిబాబు గారు తాళి గట్టిన దగ్గర నుంచి మీ సమర్థతను చూస్తూనే ఉన్నా. అటక మీద రవ్వ డబ్బు అందుకోండి, కాస్త ఉల్లిపాయలు దొరకండి, క్యారెట్ ముక్కలు కూడా.
3: బాధపడుకు సుగుణ, ఏదో ఒక రోజు నీ కోరికలన్నీ తీర్చేస్తా. ఇప్పుడు మాత్రం సరే, ఏవి ఉల్లిపాయలు కత్తేది?
0: అక్కడే ఉన్నాయి. రూప లేచిందా?
3: లేచింది, మా నాన్న దగ్గర ఉందిలే. ఏదో చెప్తున్నాడు పెద్ద ఆయన.
0: అన్నట్టు మీ నాన్న బొంబాయిరావు ఉప్మా తినడుగా.
3: అయ్యో మరెట్లాగా,
0: ఆయన తినకపోతే మీరు లాగిస్తారుగా.
3: అంటే మా నాన్నకి టిఫిన్ పెట్టవా నువ్వు?
0: ఈ ఒక్కరోజుకి టిఫిన్ బండి దగ్గర తింటాడులే.
3: నిన్న మీ బాబాయ్ గోవిందరావు వస్తే పూరి చేశావు, భోజనాల్లోకి 2 కూరలు, పులుసు, పాయసం, వడియాలు తెగ చేసేసావు. మా నాన్నకి మాత్రం
0: అరుస్తారేంటి? అరుస్తారేంటి, ఎవరు చేస్తారు మీ నాన్నకి? 4000 పెన్షన్ వస్తుంటే ఎంత ఇస్తున్నారు ఇంట్లో చెప్పండి. గుడికి వెళ్ళి అడుక్కునే వాళ్ళకి ఇస్తాడు, ఆశ్రమాలకు పోయి పళ్ళు ఇస్తాడు, చదువుకునే పిల్లలకి చందాలిస్తాడు.
3: ఆయన డబ్బు ఆయన ఇష్టం, ఏదో మంచి పనేగా చేస్తోంది. అవును, ఇంట్లో కావాల్సిన తెస్తున్నా కదా. ఇదిగో నీ బాణాలు నా మీద గురిపెట్టు, పెద్ద ఆయన మీద మాత్రం బాణం వేయకు, నా కోపం తెప్పించుకో.
0: మా బాబాయ్ రానియండి, ఆయన చేత పెట్టిస్తా మీకు.
3: ఏం చేస్తాడు మీ బాబాయ్? ఏం చేస్తాడు? సూది పడిచి 10 రూపాయలు, బిళ్ళొచ్చి 20 రూపాయలు, రోగుల్ని తోలుకొచ్చి పెద్ద ఆసుపత్రిలో వేలకి వేలు గుంతడమే కదా. మా నాన్నే నయం, ఇతరులకు కాస్త తోచిన సాయం చేస్తున్నాడు.
0: అబ్బో సాయం, అయిన వాళ్ళకి ఆకు, కాని వాళ్ళకి కంచం.
3: ఇంతకీ టిఫిన్ చేస్తున్నావు?
0: సర్దుకుపోవడం ఆడవాళ్ళకి అలవాటే, బియ్యపు రవ్వతో చేస్తా, తృప్తి పడండి.
3: అది వెరీ గుడ్.
4: తాతయ్య, తాతయ్య.
5: ఏమిటి తల్లి, రా రా కూర్చోమ్మా.
4: హోంవర్క్ చేయలేకపోతున్నాను తాతయ్య, చూడు ఎంతవరకు.

0: అమ్మో, నా చిట్టి తల్లికి ఇన్ని నోట్సులా? 8th క్లాసుకి ఇంత హోంవర్కా?
1: ఇవాళ హాలిడే కదా, సాయంత్రం హోంవర్క్ చేసుకుంటాలే.
0: అలాగే అమ్మా. అమ్మా రూపా, పాలు తాగావా తల్లి?
1: తాగే తాతయ్య. తాతయ్య, టిఫిన్ చేసావా?
2: రూపా, తాతయ్యకి టిఫిన్ ప్లేట్ ఇవ్వు.
1: నువ్వే తీసుకురామ్మా.
0: రూపమ్మ తల్లి, నువ్వే వెళ్ళి తీసుకురామ్మా.
2: సేవలు చేసుకోవద్దు.
0: నేనే వచ్చి తీసుకునేవాడినిగా అమ్మా.
2: పాపం, మీరు నడిచి అనాథాశ్రమానికి వెళ్ళాలిగా, ఓపిక ఉండొద్దు.
1: తాతయ్య, అమ్మ మాటలు పట్టించుకోవద్దు. తిను తిను తాతయ్య.
0: అమ్మా, నీ చేతితో పెడుతుంటే అమృతంలా ఉందమ్మా. అచ్చు మా అమ్మ పెట్టినట్టుందమ్మా.
1: ఇంకాస్త తిను తాతయ్య.
0: చాలమ్మా చాలు, కడుపు నిండిపోయిందమ్మా.
1: మా అమ్మ మాటలక?
0: లేదమ్మా లేదు, మీ అమ్మ చాలా మంచిది. ప్రపంచంలో తల్లులందరూ మంచివాళ్ళే.
1: ఏదో ఒకరోజు నేను కూడా అమ్మనవుతాను తాతయ్య.
0: మీ ఆడవాళ్లకు అది వరమమ్మా. నువ్వు కూడా ప్రేమను పంచే మాతృమూర్తి అవుతావు తల్లి. అందుకు ఇంకా చాలా టైం ఉందమ్మా.
1: ఈ ఇంగ్లీషు చదివి చదివి బోర్ కొడుతుంది తాతయ్య. ఎప్పుడు మంచి పద్యాలు చెప్తావుగా, ఒక్క పద్యం చెప్పవా?
0: ఇప్పటి వాళ్ళు నా పద్యాలు ఇష్టపడతారా అమ్మా? అయినా నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి చెబుతా. ఆకొన్న కూడే అమృతము, తాకొంకక ఇచ్చువాడే దాత ధరిత్రిన్, సోకోర్చువాడే మనుజుడు, తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి.
1: బావుంది తాతయ్యా, దీని అర్థం చెప్పవా?
0: ఆకలిగా ఉన్నప్పుడే అన్నం అమృతంలా ఉంటుంది. కష్టాలలో ఉన్నవారికి వెనుకాడకుండా ఇచ్చువాడే దాత, బాధలను సహించువాడే పూర్ణ పురుషుడని అర్థమమ్మా.
1: అంటే దానం చేయడం గొప్ప లక్షణమా తాతయ్య?
0: అవునమ్మా, వీరుల కంటే చక్రవర్తుల కంటే దానగుణం ఉన్నవారే చరిత్రలో నిలిచిపోయారు తల్లి.
2: ఆ తెలుగు పద్యాలు చెప్పి దాన్ని చెడగొట్టకండి. నాలుగు ముక్కలు ఇంగ్లీష్ వస్తే నాలుగు రాళ్ళు సంపాదించుకోవచ్చు. కంప్యూటర్లు పద్యాలు విను. రూపా, నువ్వు ఇట్రావే.
1: వస్తున్నాలే పదా.
0: అమ్మా రూపా, మన తెలుగు మాట, మన తెలుగు పద్యం మర్చిపోకమ్మా.
1: తాతయ్య, నీ మాటే నాకు గురి.
3: అమ్మాయి సుగుణా, సుగుణా
2: రా బాబాయ్, రా కూర్చో. నిన్ననేగా వచ్చా, మళ్ళీ
3: మళ్ళీ అర్జెంట్ కేసమ్మా. సరాసరి పేషెంట్ని తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేయించి నేను రాత్రికి నీ ఇంట్లో నీ చేతి భోజనం తిందామని ఉండిపోయా. ఉండకూడదా తల్లి?
2: చాచా, అంత మాట అంటానా బాబాయ్? ఏం కూర్చేయమంటావు రాత్రికి?
3: అభిమానం అంటే అలా ఉండాలి మరి. అన్నట్టు మీ మామగారు ఉన్నారా?
2: ఎక్కడికి పోతారు? ఆశ్రమానికి వెళ్ళారు, వస్తారులే.
3: ఆశ్రమాలు ఆలయాలు కడుపు నింపుతాయా, జేబులు ఖాళీ చేయిస్తాయి గానీ
2: సంపాదించడం కూడా ఒక కళ. ఆ కళ నీకు బాగా తెలుసు బాబాయ్.
3: ఆ మాత్రం కళ్ళలేకపోతే అంత పొలం కొనేవాడినా? మీ ఇంట్లో ఈ రాత్రికి మకాం ఎందుకు అనుకున్నావు? రేపు ఉదయం నువ్వు నా వెంట జ్యువెలరీ షాప్కు రావాలి.
2: ఎందుకు బాబాయ్?
3: మీ పిన్నికి 2 పేటల హారం ఆర్డర్ ఇవ్వాలి, అది నువ్వే సెలెక్ట్ చేయాలి మరి.
2: మా పిన్ని అదృష్టవంతురాలు బాబాయ్. ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నావు?
3: ఆ వ్యాపార రహస్యం అమ్మా. పల్లెటూరు జనాన్ని రోగం పేరు చెప్పి భయపెడితే కాసులు గలగల.
2: మా ఆయన ఉన్నాడు, పెళ్ళై 15 ఏళ్ళైంది, కనీసం కొత్త మెట్టులు కొనలేకపోతున్నా.
3: జీతం మీద ఆధారపడేవాడు జీవితాంతం అంతేనమ్మా. సెంటు భూమి కొనలేడు, గ్రాము బంగారం కొనలేడు. ఆ వచ్చేదెవరమ్మా?
2: పనమ్మాయి రేణుక.
3: ముచ్చటైన పేరు పెట్టుకుంది ఏమిటి? ఏ గంగు రెంగు అని పెట్టుకోక.
2: పెద్దగా అనకు బాబాయ్, రంకెలేస్తుంది.
4: ఓహో, భోజనం బాబాయా?
3: మా ఇంటి పేరు భోజనం కాదు,
4: తినేది భోజనమేగా. ఏందండి డాక్టర్ గారు, మీకు 10 ఎకరాలు పొలం ఉంది కదా, ఓ భర్త బియ్యం అమ్మాయికి తాగకూడదు.
3: మాకు పండేవి నెంబర్లు, అమ్మాయి వాళ్ళు తినలేదులే.
4: పండు మిరపలేస్తావుగా?
3: 4-5 క్వింటాలు పండుతాయి.
4: నాలుగు కేజీలు తెచ్చి సుగుణమ్మకి ఇవ్వరాదు.
3: బస్సు వాళ్ళు మిరపకాయలు వేసుకోవట్లేదమ్మా.
2: నువ్వు ఉండవే, ఏమీ వద్దులే బాబాయ్, అది సరదాగా అంటుంది అంతే.
4: చాలా పెద్ద ఆసుపత్రి కట్టారుగా, ఆ ఆసుపత్రికేనా నువ్వు రోగులు తెచ్చేది?
3: అదే, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కట్టారు మరి.
4: అమ్మా సుగుణమ్మ, బయట నుంచి ఆ ఆసుపత్రిని సూత్తేని భయం వేస్తుందమ్మా. ఇంకా మా బోటోళ్ళు కాలెట్టెడతారు.
3: లక్షలుంటేనే ఆసుపత్రిలో అడుగు పెట్టేది. నీ బాడీ వాళ్ళకి ధర్మాసుపత్రి
4: ఎవడికి తగ్గది ఆళ్ళకుంటుందలే. రాత్రికి బొమ్మేడైనా
3: ఏ హోటల్కి బొమ్మంటావు ఏంటి?
4: గుడ్డు పెట్టని కోడి ఏడ తింటే ఏముందిలే.
2: అబ్బా నువ్వు ఊరుకవే, అంట్లు దుంపు.
0: ఏమయ్యా గోవిందరావు, మీ ఊరి కబుర్లు చెప్తున్నావా మా కోడలికి?
3: ఏదో అమ్మాయి పుట్టునూరు కదా.
0: అమ్మా రూపా, గోవిందన్ తాతయ్య వచ్చాడమ్మా.
1: గోవిందన్ తాతయ్య ఎప్పుడూ వస్తాడుగా.
3: బంగారు కొండ మా రత్నాల మూట. అమ్మా రూపా, నువ్వు బాగా చదువుకుని మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్గా రావాలమ్మా నువ్వు. అమ్మా అమ్మా సుగుణా సుగుణా.
0: ఏమిటి గోవిందరావు, ఏంటి అలా ఉన్నావు, ఏం జరిగింది?
3: బావుగారు, అయ్యో ఎలా చెప్పాలి, నేను చెప్పలేకపోతున్నానే. సుగుణా సుగుణ లేదా?
0: డిపార్ట్మెంట్ స్టోర్స్కి వెళ్ళింది, ఏం జరిగింది అయ్యా?
3: తిరుమలరావు గారు మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. కంగారు పడద్దు, కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి.
0: గోవిందరావు, నీ వాలకం చూస్తుంటే నాకు భయం వేస్తుంది అయ్యా, ఏం జరిగింది?
3: అది అమ్మాయి రానండి, అమ్మాయి రానండి.
0: అదిగో సుగుణ రానే వచ్చింది.
3: అమ్మా
2: బాబాయ్, ఎందుకు అడుస్తున్నావు? పిల్లలు బాగుందా? నీ కోడలు పిల్లలు బాగున్నారా?
3: అమ్మా అయ్యయ్యో, ఈ పాపిష్టి నోటితో ఎట్లా చెప్పేదమ్మా.
0: అబ్బా గోవిందం, చెప్పవయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు?
3: అమ్మా అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండాలి మరి. మన రూపకి రూపకి యాక్సిడెంట్ అయ్యిందా?
2: నో బిడ్డకి యాక్సిడెంట్.
0: పొద్దున శుభ్రంగా ఆటో ఎక్కి స్కూల్కి వెళ్ళిన పిల్లకు యాక్సిడెంట్?
3: అవును బాబా, ఆటోకి యాక్సిడెంట్ అయింది.
2: బాబాయ్ నా పిల్లకి ఎలా ఉంది బాబాయ్?
3: రూపా హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ లో ఉందమ్మా, నా కళ్ళతో చూసే దాన్ని.
0: నా చిట్టి తల్లి ఎలా ఉంది
2: బాబాయ్? ఆయనకి ఫోన్ చేయి బాబాయ్.
3: స్కూల్ వాళ్ళు మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పారమ్మా.
0: గోవిందం నీకెట్టా తెలిసింది, మీ ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు?
3: ఒక పేషెంట్ని తీసుకుని అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చా. వాడికి టెస్టులన్నీ చేశారు, టీ తాగటానికి బయటకు వచ్చా. అప్పుడు అంబులెన్స్ వచ్చి ఆగింది, 8 మంది పిల్లలు. చూస్తే అందులో మన రూప. 3 స్పాట్లో చనిపోయారు, 4 గాయాలు. రూప తీవ్ర గాయాలతో ఉందమ్మా.
0: ఎట్లా జరిగింది?
3: ఇసుక లారీ కొట్టేసింది. వేగంగా వచ్చిందట లారీ, రిక్షాను తప్పించబోయి మన ఆటోను కొట్టేశాడు లారీ వాడు.
0: సూరి హాస్పిటల్కి వచ్చింటాడా గోవిందం?
3: వచ్చేసింటాడండి.
4: సుగుణమ్మా సుగుణమ్మా,
2: రేణుక విన్నావంటే రూపే, నా రూపకే.
4: అప్పుడే తెలిసిందమ్మా పరిగెత్తుకుంటూ మీ కాడకొచ్చిన.
0: రేణుక ఆటోని పిలు, హాస్పిటల్కి వెళదాం.
4: అట్టగా అయ్యారు ఆటో.
2: ఏమండి
5: సుగుణ, అమ్మాయికి ఏం కాదు?
2: భయంగా ఉందండి. రూపకేమన్నైతే నేను బ్రతకలేనండి.
5: ఊరుకో సుగుణ, ఇప్పుడు మన ఇద్దరికి కావాల్సింది ధైర్యం. కంగారు పడకు, ఇది చాలా పెద్ద హాస్పిటల్, ఎంతో మందికి ప్రాణదానం చేసిన గొప్ప డాక్టర్లు ఉన్నారు ఇక్కడ.
2: అమ్మాయికి ఏం కాదా?
5: ఏం కాదు, రక్షించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
2: ఏమండి లోపలికెళ్ళి నా చిట్టి తల్లిని చూస్తానండి.
0: ఒరే సూరి, ఒక్కసారి ఐసీయూలోకి వెళ్ళి నేను సుగుణ పిల్లలు చూసొస్తావురా.
5: నేను చూసొచ్చాను నాన్న, ఇప్పుడు ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. కాసేపు ఆగండి, రూపది క్రిటికల్ కేసు, పరీక్షలు చేస్తున్నారు.
3: డాక్టర్ గోపాలకృష్ణ గొప్ప డాక్టరు, చాలా ఖరీదైన డాక్టర్లే. ఆయన కేసుకు అటెండ్ అయ్యాడు, ఏం ప్రమాదం ఉండదు. డాక్టర్ గారు, ఈయన రూప తండ్రి, తల్లి తాతయ్య.
5: నమస్తే డాక్టర్. కూర్చోండి. గోవిందరావు, వీళ్ళు నీకేమవుతారు?
6: బంధువులు సార్.
5: ఓహో, ఈ ఊరేనా?
6: ఈ ఊరేనండి.
5: ఈ అమ్మాయి కాక ఇంకెంతమంది పిల్లలు ఉన్నారు మీకు?
7: ఒక్కమ్మాయే డాక్టర్.
5: రిలాక్స్, రిలాక్స్. సార్, మీ పేరు?
0: తిరుమలరావు. రూప నా మనవరాలండి.
5: తిరుమలరావు గారు, నాకు చెప్పక తప్పదు.
0: చెప్పండి డాక్టర్ గారు.
5: షీ సీరియస్. అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్.
0: మీరే కాపాడాలి డాక్టర్ గారు, మీరే కాపాడాలి.
5: అది మా డ్యూటీ. చాలా బలమైన దెబ్బలు తగిలాయి పుత్తికట్టు మీద. లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీలు కూడా పనిచేయడం లేదు.
8: డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా బిడ్డను రక్షించండి సార్, రక్షించండి.
5: 2 మేజర్ ఆపరేషన్లు చేయాలి. 2 లక్షలు అవుతుంది.
8: 2 లక్షలా?
5: తప్పదు. 2 స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిపించాలి. రిస్క్ చేయాలి మేము పాప కోసం. మీరు రిస్క్ తీసుకోవాలి. సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు.
8: అలాగే డాక్టర్.
0: గోవిందరావు, ఇప్పటికిప్పుడు 2 లక్షలు తెమ్మంటే సూరి ఎలా తెస్తాడయ్యా?
7: తేవాలి, ఎంతైనా తేవాలి. నా బిడ్డ కంటే ఎక్కువ.
8: నాన్నగారు, ఆఫీస్ నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ 1 లక్ష రూపాయలు నేను తేగలను. అంతకు మించి ఏం చేయాలో అర్థం కావటం లేదండి.
0: సూరి, నా పెన్షన్ తాకట్టు పెట్టి 50,000 నేను తెస్తారా?
8: వద్దు నాన్న, మీ పెన్షన్ తాకట్టు పెట్టద్దు, నాకు ఇష్టం లేదు.
0: ఒరే, నా చిట్టి తల్లి కంటే నా పెన్షన్ ముఖ్యమా? పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు.
3: అయితే మొత్తం 150,000 అన్నమాట. మరి మరి మరో 50,000
7: తమరు ఇవ్వండి. అవును బాబాయ్, 50,000 సర్దు బాబాయ్. 50,000 నీకు లెక్క కాదు, వడ్డీ కూడా తీసుకో.
3: అమ్మా, ఏదో పల్లెటూరు డాక్టర్ని, నాకేం సంపాదన ఉంటుంది?
7: అదేంటి బాబాయ్, 1 లక్షలు పోసి మన ఊళ్ళో 10 ఎకరాలు కొన్నావు. నీ దగ్గర డబ్బు లేదంటే ఎలా బాబాయ్? ఈ ఒక్కసారి సాయం చేయి బాబాయ్.
3: ఏ సహాయం అయినా చేస్తాను, కానీ డబ్బు సహాయం మాత్రం నన్ను అడగొద్దమ్మా.
4: అమ్మా, సుగుణమ్మా, పాపం మీ డాక్టర్ బాబాయ్ నీ ఇంట్లో 10 ఇడ్లీలు తింటాడు కానీ నీకు పైసా ఇవ్వడం, 3 కంచాలు కూడా యాహ విగుని తింటాడు కానీ నీకు పైసా ఇదల్చడు, తీయటి మాటలు చెబుతాడు కానీ కాసు మాట ఎత్తడు. అమ్మా, మంచోడు మంచోడు అంటావుగా, ఇప్పుడు చూడు.
3: ఇదిగో రేణుగా, ఊరుకో. నేను మా అమ్మాయి ఇంటికి రావద్దా తిరవద్దా? చుట్టరికి ఎక్కడికి పోతాయే?
4: ఆహా, ఎక్కడికి బావు. నిన్ను అడిగే కంటే ఆ గోడను అడగటం మంచిది.
0: సర్లే, ఇంకాపండి. ఆ 50,000 దొరికే మార్గం చూడండి.
7: సుగుణమ్మా, ఈ అంట్లు దొమ్మే చేతులకు డబ్బులు దాసుకోవటం తెలుసమ్మా. 50,000 సీటీ ఎత్తనా, మాపిటేల సీటీ బాడి తెల్లారే కల్లా 50,000 నీకు ఇత్తా.
4: రేణుక, వద్దు తల్లి, వద్దు.
0: ఒరే సూరి, ఇవిగో 50,000.
8: నాన్న, చివరికి మీ పెన్షన్ తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
0: పర్వాలేదురా, ఇంకా నయం ఫైనాన్సర్ ఇచ్చాడు, అతను ఇవ్వకపోతే ఇబ్బంది అయ్యేది.
4: అమ్మా, సుగుణమ్మా, సీటీలోడు ఓ పట్టాన డబ్బిత్తేనా తిప్పి తిప్పి చంపాడు. ఎంటబడి ఏలాడి గోలు సేత్తే గానీ పాట డబ్బంతా ఇయ్యలా. ఇదిగోనమ్మా 50,000.
7: రేణుక, నీ సహాయం జీవితంలో మరువును, నీ రుణం ఏమిచ్చి తీర్చుకోను.
0: అమ్మా రేణుక, చిన్నదానివైనా పెద్ద మనసు చూపించావు తల్లి, నీకు మేలు జరుగుతుందమ్మా.
7: బాబుగారు, నాకు కావలసింది చిన్న పాప. రూపం లేచి తిరగటం బాబుగారు.
8: రేణుక, రేణుక, నువ్వు మా పాటి దేవతవే.
7: అంతంత పెద్ద మాటలు వద్దు బాబుగారు.
0: పదండి పదండి, హాస్పిటల్కి వెళదాం.
5: సారీ మిస్టర్ సూరి, వెరీ సారీ. నేనెంతో హోప్ పెట్టుకుని ఈ ఆపరేషన్ చేశా. రిస్క్ అని తెలిసి కూడా ఆపరేషన్లు చేశాను. నా మేధస్సు మీద అపారమైన నమ్మకంతో, నాతోటి డాక్టర్ల ప్రతిభ మీద విశ్వాసంతో ఈ సాహసం చేశాను. ఒక చిన్నపిల్లకు ప్రాణదానం చేద్దామనుకున్నాను.
8: డాక్టర్ గారు,
5: ఆధునిక వైద్యం కంటే కనిపించని మరో శక్తి గొప్పది. నేను ఓడిపోయాను తిరుమలరావు గారు, ఓడిపోయాను.
0: డాక్టర్ గారు, మా చిట్టి తల్లి రూప.
5: వైద్య వృత్తికి అంతుపట్టని పరిణామాలు రూప శరీరంలో ఎన్నో జరిగాయి. ఆమె మరి కొద్దిసేపట్లో.
7: అమ్మా, రూప,
1: ఏడవకు. నాన్న ఎడవకూడదు తాతయ్య, నాదో చిన్న కోరిక తీరుస్తారా? తాతయ్య, తాతను గురించి పద్యం చెప్పావే, ఒక్కసారి చెప్పవా?
0: ఆ కొన్న కూడే అమృతం కాకొంకక ఇచ్చు వాడే తాత తరిత్రి.
1: తాతయ్య, మనకు అవసరం లేనిది ఇతరులకు దానం చెయ్యొచ్చు కదా.
0: ఇప్పుడు అవన్నీ ఎందుకు తల్లి?
1: అమ్మా, నాన్న ఇలా రండి, నా కోరిక తీరుస్తారా?
5: తప్పకుండా తీరుస్తాను తల్లి, తప్పకుండా.
1: నేను చనిపోయిన తర్వాత నా రెండు కళ్ళను దానం చేయండి.
5: అలాగేనమ్మా.
0: నువ్వు బ్రతుకుతావు తల్లి, నూరేళ్ళు బ్రతుకుతావమ్మా. అమ్మా, నూరేళ్ళు బ్రతుకుతావమ్మా.
1: లేదు తాతయ్య, నేను వెళ్ళిపోతున్నాను.
0: Oh, my God.

0: భగవంతుడా, రూప వెళ్ళిపోయి వారమైంది. తాతయ్య అని నోరారా పిలిచే నా చిట్టి తల్లి పిలుపు ఏది వినిపించదే? చిట్టి చేతులతో నాకన్నం తినిపించిన ఆ పసికందు ఇంకా కనిపించదు. ఎందుకీ జీవితం? ఇంకా నేను ఏమి సాధించాలి? మనిషికి వైరాగ్యం ఎందుకు వస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది.
1: ఊరుకుంటావా అబ్బా? ఆ లారీ వాణ్ణి వదిలిపెడతావా? కేసు పెట్టి జైల్లో తోయించను, పరిహారం కింద కనీసం 5 లక్షలు చేద్దాం. ఏమంటారు బావగారు?
0: ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పసికందుల ఉజ్వల భవిష్యత్తు నడి రోడ్డు మీద నాశనమైపోతున్నది. కావలసింది పరిహారం కాదు గోవిందరావు, పరిష్కారం. వాహకుల నిర్లక్ష్యానికి కారణాలు తెలుసుకోవాలి. తాము నడుపుతున్నది యమవాహనం కాదని ఇంగితం కలగాలి వాళ్ళకి. అంతేగాని శిక్షలు పరిష్కారాలు కావు.
1: చర్నాకోలు దెబ్బ పడితే గాని బుద్ధిరాదు వాళ్ళకి, మాటలకి వింటారంటండి. అన్నట్టు సుగుణేది?
0: సుగుణకు జ్వరం, వారం నుంచి లేవటం లేదు.
1: పెద్ద షాకు తగిలింది కదా, అలానే ఉంటుంది. మరి మరి భోజనాలు ఎట్లా?
0: సూరే వంట చేస్తున్నాడు.
1: అబ్బో మగవంట అయితే కష్టమే.
0: గోవిందరా, నువ్వు నిత్యం హాస్పిటల్లో ఏదో రకంగా రక్తం కళ్ళచూస్తావు. నీ దృష్టిలో రక్తం అంటే ఓ లిక్విడ్ లేదా ఓ ఔషధం. కానీ గోవిందరావు, రక్తం అనేది ఒక బంధం, ఒక తీయని అనుబంధం. కానీ నీలాంటి వాళ్లకు రక్తం విలువ తెలియదు. వారం రోజులకే తేరుకొని మళ్ళీ మా ఇంటికి భోజనానికి వచ్చావు.
1: ప్రస్తుతం వచ్చింది భోజనానికి మాత్రం కాదులేండి
2: బాబాయ్. అంతా అయిపోయింది, మా రూప కంటి కనిపించకుండా పోయింది.
3: సుగుణ, నేను లేవద్దని చెప్పాగా, కళ్ళు తిరుగుతాయి, ఇలా కూర్చో.
2: చావు అంత తేలిగ్గా వస్తుందా? వస్తే నా బిడ్డ దగ్గరకు పోయేదాన్ని.
4: ఊరుకోమ్మా, ఊరుకో తల్లి, గుండె రాయిసేసుకోవాలనా? నువ్వు ఇట్లా ఏలాడబెడితే సూరిబాబు గారు ఏమవుతాడు, ఆ ముసలాయన ఏమవుతాడు? ఊరుకోమ్మా, ఊరుకో తల్లి.
2: ఇప్పుడు నాకు చేతనైంది ఏడుపు ఒక్కటే.
3: సుగుణ, బాధని ఒక్కదానికే కాదు నేను అనుభవిస్తున్నాను.
0: అమ్మా, మీరిద్దరూ చిన్నవాళ్ళు, ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు, ధైర్యం తెచ్చుకోమ్మా.
1: అన్నట్టు నేత్రనిధి డైరెక్టర్ డాక్టర్ ముకుందరావు గారు ఒకసారి మిమ్మల్ని రమ్మన్నారు, అది చెప్పడానికే వచ్చాను.

0: నమస్కారం డాక్టర్ గారు.
1: రండి, అందరూ కూర్చోండి. మిస్టర్ సూరి, కొందరి పెంపకం వల్ల పిల్లల్లో మెచ్యూరిటీ వస్తుంది. అందులో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల పెంపకంలో పెరిగిన పిల్లలకి జ్ఞానం కలుగుతుంది. రూపకి ఆ జ్ఞానం అబ్బింది. ఆ వయస్సులో తన స్థితి తెలుసుకుని ఆమె చూపెట్టిన ఆ ఔదార్యం మాటలకు అందింది. ఒక మంచి మనసున్న పాపన కన్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.
2: డాక్టర్ ముకుంద్ గారు, రూపకి మంచి మాటలు చెప్పింది మా నాన్నగారేనండి.
1: అనుకున్నా, చెడైనా మంచైనా పెద్దవాళ్ళ నుంచి పిల్లలకు వస్తుంది. మిస్టర్ సుగుణ, మీరు బాధపడకండి, మీ బిడ్డ చనిపోలేదు. ఆమె కళ్ళు బతికే ఉన్నాయి. తన చివరి కోరికగా నేత్రదానం చేయాలనే ఆమె ఆలోచన ఎంతో గొప్పది. ఆమె కళ్ళని ఇద్దరు అందం బాలికలు కమర్చాం. వాళ్ళిద్దరూ ఈ లోకాన్ని ఆనందంగా చూస్తున్నారు. నిజంగా రూప జన్మ సార్థకమైంది. రూపది పసిమంచ కాదమ్మా, పసిది మనస్సు.
3: మీరింతవరకు పసిడి మనసు నాటిక విన్నారు. రచన శ్రీ కావూరి సత్యనారాయణ, నిర్వహణ శ్రీమతి పద్మజా నిర్మల, సహకారం శ్రీ తమ్మిన శివశంకర్. ఇందులో పాత్రలు, పాత్రధారులు: తిరుమలరావు, డాక్టర్ శ్రీ బెల్లంకొండ ఇన్నయ్య, సూరి శ్రీ మాడుగుల రామకృష్ణ, గోవిందరావు శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, డాక్టర్ గోపాలకృష్ణ శ్రీ కేవి కుమారరాజా, డాక్టర్ ముకుంద్ శ్రీ పాండురంగ, సుగుణ శ్రీమతి టి లక్ష్మి, రేణుక శ్రీమతి అమ్మన విజయలక్ష్మి, రూప కుమారి పి కిరణ్మయీ పాల్గొన్నారు. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఆపాత మధుర చిత్ర గీతాలు వింటారు. ముందుగా బావా మరదళ్ళు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన గీతం, వేటూరి రచనకు చక్రవర్తి సంగీతం.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

పాపాత మధుర చిత్ర గీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట అమరజీవి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం. వేటూరి రచనకు చక్రవర్తి సంగీతం.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట గృహప్రవేశం. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం. గీతరచన గోపి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ, మీర్జా గఫార్ బేగ్. 7:15కు ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ, శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ నిర్వహణ, డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పీఎంఎస్ఎస్వి, పీఎం విద్యాలక్ష్మి పథకాల వివరాలు వింటారు. పఠనం శ్రీమతి కెఎన్ పూర్ణచంద్రిక. అనంతరం గాంధీ మార్గం, చివరిగా లలిత గీతాలు. కు కర్ణాటక సంగీత కార్యక్రమంలో టీవీ శంకరనారాయణ గారి గాత్రం వింటారు. 11:00కు గుర్తు చేసుకుందాం శీర్షికన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రేపు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో 1964లో విశ్వనాథ, జాషువా తదితర ప్రఖ్యాత కవులు పాల్గొన్న కవి సమ్మేళనం పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 12:40కు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసిన అన్నమయ్య కీర్తనలు వింటారు. 6:30కు పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన సత్యహరిచంద్ర నాటకం నుండి విశ్వామిత్రుని పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ వేమూరి నాగేశ్వర శర్మ, హార్మోనియం శ్రీ కాంభోజి రామయ్య. అనంతరం జానపద గీతం. 7:15కు పంటసీమల కార్యక్రమంలో ప్రతి విత్తడానికి ముందు వేసవి దుక్కులు, వేసుకోదగిన పచ్చిరొట్ట పైర్లు, ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ భారతీ గారితో పరిచయ కార్యక్రమం. జానపద గీతం. అనంతరం కొబ్బరిలో ఎర్రముక్కు పురుగు గురించిన విశేషాలు వింటారు. ఇక రాత్రి 8:00కు విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణ చర్యల గురించి శ్రీ ఉదయ్ సింగ్ గౌతమ్ గారితో పరిచయ కార్యక్రమం. ఇక రాత్రి 10:00కు సీతాకళ్యాణం హరికథ ప్రసారమవుతుంది. కథకురాలు సిహెచ్ భవానీభాయ్ భాగవతారిని. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. నేటి మంచి మాట, అజ్ఞానం కంటే నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 48 సెకన్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.